దశకంఠుడైన రావణ సంహారం దశకంఠుడైన రావణాసురుణ్ణి సంహరించినటువంటి రామచంద్రమూర్తిని చూసి దేవతలు ఋషులు మొదలైనటువంటి వారు ఎంతో సంతోషించి పుష్పవృష్టిని కురిపించి మంగళవాద్యములను మ్రోగించినటువంటి సందర్భం దగ్గర నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. ఆ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నటువంటి రావణాసురుని యొక్క మృతదేహాన్ని చూసి తోడపుట్టినవాడు కదా విభీషణుడు, బ్రతికున్నంతకాలం ఒకలా ఉంటుంది, చనిపోయిన తరువాత ఒకలా ఉంటుంది. అది రామాయణం అందుకే చాలా యథార్థమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది. సుగ్రీవుడు చూడండి, వాలి బ్రతికున్నన్నాళ్ళు రాజ్యం కోసం వైరం, భార్య కోసం వైరం. నిజంగా వాలి నిహతుడైపోయిన తర్వాత యుద్ధభూమిలో వెళ్ళి, అయ్యో అన్నయ్య ఇలా పడిపోయావా, ఎటువంటి వాడివి, ఎంతమందిని ఓడించావు, ఎన్ని గౌరవాలు పొందావు, ఇలా పడిపోయావు, ఎంత దారుణం అంటాడు.

అన్నదమ్ములు బతికున్నప్పుడు కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవడం అంత దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అదే రాముడి దగ్గరికి వచ్చేటప్పటికీ దేశే దేశే కలత్రాని దేశే దేశీ చ బాంధవాహ తంతు దేశం నపస్యామి యత్ర భ్రాత సహోదర అంటాడు. ఆ జన్మకి తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు ఒక్కరే. ఆ జన్మలో మళ్ళీ తోడపుట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు రావడం అనేటటువంటిది జరగదు. కాబట్టి నేను సోదరుల పట్ల అటువంటి ప్రేమని కలిగి ఉంటాను అంటాడు. ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు అయోధ్యకాండలో. నేను ధర్మము కానీ అర్థము కానీ కామము కానీ ఈ మూడిటిలో ఏది అనుభవించినా నా సోదరులతో కలిసి అనుభవించవలసిందే తప్ప నేను వేరుగా అనుభవించడానికి ఇష్టపడేవాణ్ణి కాను అంటాడు. అది ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యనున్నటువంటి ప్రేమ. అటువంటి ప్రేమకి నూచుకోనటువంటి అన్నదమ్ములు బతికున్నన్నాళ్ళు మాట్లాడుకోకుండా ఉండడం, బతికున్నన్నాళ్ళు వైరంతో ఉండడం, తీరా ఎవరో ముందు వెనకలు ఉంటాయి కదా అన్నో తమ్ముడో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యుద్ధభూమిలోనో ఎక్కడో మరణించినటువంటి ప్రేతాన్ని చూసో అప్పుడు ఆ గత వైభవాన్ని స్మరించి ఏడవడం ఏమిటి ప్రయోజనం? మనుష్య జన్మ అనేటటువంటిది బాగా బుద్ధితేత వివేచన చేసి ఎటువంటి పథంలో ప్రయాణించాలో అటువంటి పథంలో ప్రయాణించడం కోసం వచ్చినటువంటి జన్మ. దాన్ని తెలుసుకుని అనుష్ఠించిన నాడే అందం. కాబట్టి విభీషణుడు అంటాడు, వీర విక్రాంత విఖ్యాత వినీత నయకోవిద మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి. మహర్షయ, నీవు సామాన్యుడివి కౌ, వీరుడవు, విక్రాంతుడవు, విఖ్యాతుడవు, వినీతుడవు, నయకోవిదుడవు. అటువంటి వాడివి ఇవాళ ఎలా పడిపోయి ఉన్నావు భూమి మీద? మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి. ఒక మనుష్యుని చేత సంహరింపబడిన వాడివై ఈ భూమి మీద నీ శరీరం పడిపోయి ఉంటే పరాగం అంతా ఒంటికి అంటుకుని ఇంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు. తదిదం వీర సంప్రాప్తం మయా పూర్వం సమీరితం కామమోహపరీతస్య ఎత్తేన రుచిరం వచః. నేను గతంలోనే నీకు రాబోయేటటువంటి ఆపద గురించి వివరించాను. అన్నయ్య, నువ్వు కామమోహితుడవై ఉన్నావు, నేను చెప్పే మాటలు నీ చెవికి ఎక్కట్లేదు, వద్దన్నయ్య నా మాట విను, సీతమ్మ జోలికి వెళ్ళవద్దు అని చెప్పాను. కానీ నీ ప్రారంధమో నా ప్రారంధమో ఆ మాటలు నీ చెవికి ఎక్కలేదు. ఎక్కనటువంటి దాని పర్యవసానమేమి అంటే, ఇదిగో ఇవాళ నువ్వు ఇలా యుద్ధభూమిలో పడిపోయి ఉన్నావు అని. సహజంగా యుద్ధభూమిలో ఒక అన్నగారు మరణిస్తే తమ్ముడు ఆ సమయంలో ఎలా విలపిస్తూ ఉంటాడో అలాగే విభీషణుడు విలపించాడు. ఎందుకంటే సున్నిత హృదయుడు, ధర్మాత్ముడు. రామచంద్రమూర్తి జోక్యం చేసుకుని మాట్లాడతారు, మీరు రాముడి యొక్క శీలాన్ని చూసినప్పుడు గమనించవలసింది ఇదే. రాముడు ఒక వ్యక్తి చనిపోయిన, శత్రువు చనిపోయిన, తన తండ్రి చనిపోయిన, వేరొకరు చనిపోయిన, ఒక పక్షి చనిపోయిన, తను పరిపాలించిన, తనకి కష్టం వచ్చిన, తనకి సుఖం వచ్చిన, తను చాలా కాలం నుంచి కోరుకున్నది తనకి ప్రాప్తించిన, తాను చాలా కాలం నుంచి కోరుకుని తనతో ఉన్నటువంటిది తనకి దూరమైన, రాముడు మాత్రం ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడతాడు. ఏమిటి మాట్లాడతాడంటే, శాస్త్రం ఏం మాట్లాడిందని మాట్లాడతాడు. లేకపోతే ఇత పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి నా వంశంలోని పెద్దలు ఏమన్నారన్నది మాట్లాడతాడు తప్ప నేను ఇలా అనుకుంటున్నాను అని రాముడు ఎప్పుడు తన బుద్ధి చేత నిర్ణయం చేయడం కానీ, తన బుద్ధి చేత నిర్ణయించిన దానిని అనుష్ఠించి పరిపాలన చేయడం కానీ రాముడు ఎప్పుడూ చేయలేడు. రామరాజ్యం రామరాజ్యం అన్న మాట అంటారు. రామరాజ్యం అన్న మాటకి మిగిలిన రాజ్యాలకి ఓ తేడా ఉంది. ఎందుకంటే ఎందరో రాజులు పరిపాలించారు ఈ భూమండలాన్ని. ఇంతమంది పరిపాలించిన అప్పటికవి స్వర్ణయుగాలు. కానీ గుప్తరాజ్యం, లేకపోతే హర్షవర్ధన రాజ్యం, లేకపోతే ఏదో చోళరాజ్యం, ఇలా వాటిని ఆదర్శంగా రాజ్యం అన్న పేరుతో వ్యక్తి పేరు పెట్టి చెప్పరు. అన్నీ అప్పటికి వచ్చాయి, అప్పటికి వెళ్ళి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరి వారేరి సిరిమూట కట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ ఇషక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. అలా వచ్చారు వెళ్ళిపోయారు.
యుగం మారిపోయింది, త్రేతాయుగం మారిపోయి

కలియుగం వచ్చేసింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరం, ద్వాపరం తర్వాత కలియుగం వచ్చాయి. అయినా కూడా ఇప్పటికీ మనం పరిపాలన అంటే ఏమంటామంటే రామరాజ్యం అంటాం. రామరాజ్యం అంటే ఏమిటి? రహదారులకు రెండు పక్కల చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను, వ్యవసాయములకు నీటి సౌకర్యము కల్పించెను, వాటి చేత రామరాజ్యమా? ఏమి మిగిలిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారుగా, అశోకరాజ్యం అని ఎందుకు చెప్పరు? హర్షవర్ధన రాజ్యం అని ఎందుకు చెప్పరు? రామరాజ్యం అంటారు. దేనికైనా రాముడే మనకి ఆదర్శంగా మాట్లాడతాం. రామరాజ్యం అన్న మాటకి ఏమిటి అర్థం? రాముడు అలా పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడని అప్పుడు వైభవం ఏమిటి? అది చెప్పకుండా అందరూ రామరాజ్యం అండి, రామరాజ్యం అండి అంటుంటారు. రామరాజ్యం అండి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రాముడు పరిపాలించేటప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకుని పరిపాలించినది ఒక్కటే. ఆయన దృష్టిలో ఉన్న ఒకే ఒక కోణం ఏమిటంటే ధర్మము. రాజ్య పరిపాలన పరమ ధార్మికంగా ఉండాలి. నేను ఎలా కూర్చుంటే ఆ ధర్మం అన్న చట్రములోకి ఇమిడి ఉంటాను అంతే. అదొక్కటే ఆయన చూశాడు. దాని ఫలితం ఏమిటి? రాజ్యమంతా ధర్మమే. రేపు మీరు వింటారు పట్టాభిషేక సర్గలో రామరాజ్యం అన్న మాట రెండు శ్లోకాల్లోంచి తీసి కలిపారు. రాముడు ధర్మమునకు కట్టుబడిపోయాడు. అందుకే రాజారాముడిగా కూర్చోవాలి అంటే ప్రజల చేత ఏ విషయంలో ఎత్తి చూపబడ్డాడో ఆ విషయంలో ఆయన అంగీకరించాడు. ధర్మమునకు కట్టుబడిపోయి ఉంటాడు. ఎంత ధర్మమునకు కట్టుబడతాడంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నది ఎందుకు? ప్రజా సంక్షేమము కొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత అందుబాటులో ఉంటాడంటే ప్రజలకి, ఉత్తరకాండ మీరు చదివితే ఒక కుక్క రాముడితో మాట్లాడింది. అది ఆయన అందుబాటుతనం అంటే. ప్రజల వద్దకు ప్రభుత్వం రామరాజ్యం అంటే ఆయన అంత బాగా ప్రజలలోకి చొచ్చుకుపోయాడు, అంత తేలికగా వెళ్ళగలిగాడు, అంత సులభుడు, ప్రజలకి అందుబాటులో ఉండేవాడు, ఎప్పుడూ కూడా తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞతో ఉండేవాడు. ఆయనకి నావాడా పైవాడా, ఈయనెవరు ఆయనెవరు ఆయనకు అనవసరం. ఆయనకి ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని పట్టుకునే పరిపాలన చేశాడు. ఆ ధర్మంతో బతికాడు, ఆ ధర్మంతో వెళ్ళిపోయాడు అవతారం. అందుకే ఇంకా ఇతర రాజ్యాలని వేటిని మనం ఆదర్శంగా చెప్పాం. రాజ్యము బాగా పరిపాలన చేయబడితే రామరాజ్యమే చెప్తాం. కారణం ఏమిటంటే అది ధర్మమునకు కట్టుబడినటువంటి పరిపాలన కనుక. కాబట్టి మీరు ఎప్పుడు రాముడు మాట్లాడినా దీన్ని విచారణ చేస్తుండాలి. రాముడు ఇప్పుడు రావణాసురుడు తన యొక్క ప్రగాఢ శత్రువు, తన భార్యని అపహరించిన వాడు. అటువంటి వాడు భూమి మీద పడిపోయాడు. తనని ఆశ్రయించిన వాడు, తన చేత లంకారాజ్యమును పొందినటువంటి వాడు ఏడుస్తున్నాడు. రాజకీయం మాట ఉంటుంది. రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజనీతిజ్ఞులు ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేరనలేను, చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఆయన కూడా నా శత్రువు నా భార్యని ఎత్తుకుపోయిన వాడు చనిపోతే వీడు అన్నయ్యని ఏడుస్తున్నాడు అన్నాడనుకోండి, విభీషణుడికి ఏడ్చే అధికారం కూడా ఉండదు. అప్పుడు పుష్పక విమానంలో తీసుకొచ్చి స్పృహ తప్పిపోయినటువంటి రాముణ్ణి చూపించి నీ భర్త మరణించాడు అని చెప్పి పుష్పకం దింపకుండా ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సీతమ్మని బాధ పెట్టిన రావణాసురుడికి, తన అన్నగారు మరణిస్తే ఏడిచి అవకాశం ఇవ్వనటువంటి రాముడికి ఏం తేడా ఉంటుంది నాకు చెప్పండి? రామ హృదయం అంటే ఏమిటో తెలుసా అండి? అలా ఏడవకపోతే అసహించుకుంటాడు. రాముడు మహాజ్ఞాని, ఆయన్ని మించినటువంటి వాడు లేడు. అందుకే మీరు చూస్తే రామచంద్రమూర్తికి అష్టోత్తరంలో ఆయనకు ఒక నామం ఉంది, జగద్గురవే నమః అని. రాముడు జగద్గురువు, జగద్గురువు కనుకనే ఆయనకి వ్యాఖ్యాంతం భరతాదిభి ప్రవృతం రామం భజే శ్యామలం. ఆయన వీరాసనం వేసుకుని కూర్చుని హనుమాది వానరులకు, తన సోదరులకు తత్వాన్ని బోధ చేస్తుంటాడు. ఆ తత్వబోధ చేసేటటువంటి రాముడు పట్టే ముద్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు ఆయన. మిగిలినటువంటి ఎక్కడా మీరు ఏ మూర్తిని చూసినా అలా ఉండడు. ఒక్క తత్వబోధ చేసేటటువంటి రాముడు ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు. నాకు మొన్న ఎవరో బహుమానం చేశారు, చాలా అద్భుతమైనటువంటి మూర్తి, దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచి ఆ కాకినాడ తీసుకెళ్దామని. కాబట్టి వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఆయన జగద్గురు.
జగద్గురు అయినటువంటి

మూర్తి ఎక్కడ ఏది మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది. అది భవిష్యత్ తరములకు మార్గదర్శకమై ఉంటుంది తప్ప ఏదో మాట్లాడడం కింద రాముడు మాట్లాడటం. పడిపోయినవాడు రావణుడు, ఏడుస్తున్నవాడు విభీషణుడు, జోక్యం చేసుకుని మాట్లాడుతున్నవాడు రామచంద్రమూర్తి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నాయం వినష్టో నిశ్చేష్ట సమరే చండ విక్రమ అత్యున్నత మహోత్సాహ పతితోయం అశంకిత. ఈ పడిపోయినటువంటి రావణాసురుడు ఒక పిరికి పంద ఎలా చచ్చిపోతాడో అలా చచ్చిపోలేదు. ఆయన బతికున్నప్పుడు ఎలా ఉన్నాడో మాట్లాడటలేదు రాముడు. ఇది బుద్ధి వైభవం, ఇది మనిషి నేర్చుకోవలసినటువంటి ధర్మం. ఈ దుర్మార్గుడు నా భార్యను అపహరించాడు, ఎన్ని పాపాలు చేశాడు, నీ మాట విన్నాడా, వినుంటే ఇలా అయ్యేవాడా అనలేదు రాముడు. చచ్చిపోవడం ఎలా చచ్చిపోయాడో మాట్లాడాడు. అంటే చనిపోయిన వాణ్ణి చూసినప్పుడు నువ్వు స్మరించడానికి ఏదో ఒక చిన్న మంచి గుణం ఉంటుంది. ఆ ఒక్క మంచి గుణం మాట్లాడు తప్ప ప్రేతం దగ్గరికి వెళ్ళి మాత్రం నీవు ఆయన గత జీవితాన్ని తవ్వి తప్పుల గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నము చేయకూడదు. ఇదే తీర్పు చెప్తాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఆయన అన్నాడు, ఎలా చనిపోయాడన్నది ఆలోచించు. ఒక పిరికి పంద చనిపోయినట్టు చనిపోలేదు, భీరువై పారిపోయి చచ్చిపోలేదు. ఇతని రణోత్సాహం మహోన్నతమైనటువంటిది. ఎటువంటి యుద్ధం చేశాడు? ఇతను నాతో చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూడ్డానికి సమస్త దేవతలు ఋషులు ఆకాశంలో నిలబడి చూశారు. అంత గొప్ప యుద్ధం చేశాడు, నిర్భయంగా చేశాడు ఆ యుద్ధాన్ని. తప్ప ఎలాగో అలా మనం తప్పించుకొని పారిపోయి మళ్ళీ అభ్యున్నతిని పొందలేమా అన్న ఆలోచన చేయలేదు. ఉండడము ఊడిపోవడము రెండే మార్గాలు. అన్నంతగా యుద్ధం చేశాడు. నైవం వినిష్టాః సూచ్యంతే ఛత్రధర్మ వ్యవస్థితాః వృద్ధిం ఆశంసమానాయే నిపతంతి రణాజిరే. ఈయన క్షత్రియులు ఎటువంటి ధర్మాన్ని అనుష్ఠిస్తారో అంటే విజయమో వీరస్వర్గమో, ఎదురుగుండా ఉండేటటువంటి వీరుడితో పోరాటం చేసేటప్పుడు ఉంటే ఉండడం రాజ్యాభ్యున్నతిని పొందడం, పోతే శరీరం పోవడం, తప్ప బ్రతకడం కోసమని చెప్పి గడ్డి కరవడం అన్నది మాత్రం ఇక చెయ్యరు. అటువంటి ఉత్తమమైనటువంటి క్షాత్ర ధర్మమును అవలంబించాడు యుద్ధంలో. వెన్నిచ్చి పారిపోలేదు. సారథి తీసుకెడితే సారథిని దెబ్బలాడాడు తప్ప ఎదురు నిలబడి పోరాడాడు. అటువంటి వాడు కింద పడిపోయాడు. ఒకప్పుడు ఇంద్రాది దేవతల్ని గజగజలాడించాడు, అంతటి పరాక్రమంతో బతికాడు. యుద్ధం అనేటటువంటిది ఒక పక్షం గెలవడానికే చేయబడుతుంది. రెండు పక్షాలు గెలవడం ఎప్పుడూ సంభవం కాదు. విభీషణ రెండు పక్షాలు గెలిచిన దాన్ని యుద్ధం అని అనరు. కాబట్టి ఒక పక్షమే గెలవాలి. కాబట్టి మనమన్నా గెలవాలి, రావణుడన్నా గెలవాలి. ఇది మనకి యుద్ధ ప్రారంభము నుండి తెలిసే విషయం. మనమన్నా గెలుస్తాం, రావణుడన్నా గెలుస్తాడని. రావణుడు పడిపోయాడు, మనం గెలిచాం. కానీ పడిపోయిన రావణుడు తన జీవితంలో మాత్రం చిట్ట చివరి దశలో అత్యద్భుతమైన యుద్ధం చేసి వీరస్వర్గాన్ని అలంకరించాడు. ఇంత గొప్ప స్థితిని పొంది వీరస్వర్గాన్ని అలంకరించినటువంటి మహాపురుషుడికి తమ్ముడవైన నువ్వు ఆయన్ని చూసి ఇయం హి పూర్వై సందిగ్ధాః గతి క్షత్రియ సమ్మతాః. క్షత్రియ సమ్మతమైనటువంటి పథంలో వెళ్ళిపోయినటువంటి వాణ్ణి చూసి నీవు ఇలా ఏడవకూడదు. అంటే విభీషణుడు అన్నాడు, అనీన దత్తాని వనీపకేషు భుక్తాశ్చ భోగా నివృతాశ్చ భృత్యాః ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్యమిత్రేషు చ యాపితాని. ఎప్పుడైనా అంతే, లోకంలో సందర్భం ఎలా ఉంటుందంటే ఒక్క ధార్మికుడు సభలో ఉన్నాడనుకోండి, సభలో కనీసం ధర్మం గురించి మాట్లాడేటటువంటి వారు ఆయన ఉన్నారు బాగుండదని చెప్పి కనీసం అప్పటికైనా సరిగ్గా ఉండడం తటస్థిస్తుంది. అది కూడా లేకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిని గుర్తు. అందరూ చెప్పినా వినని రావణుడే అయిపోతాడు. ధార్మికుడైన వాడి పట్ల ఆ మర్యాద ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు రావణుడు చెప్పినటువంటి మాట చేత ప్రచోదనం పొందాడు విభీషణుడు. పొంది అంటున్నాడు, మా అన్నయ్య అడిగిన వాళ్ళకి కొల్లలుగా దానం చేశాడు, గురువుల్ని సేవించాడు, ఇష్టదైవాన్ని సేవించాడు, ఆయన అనుభవించని భోగమేం లేదు, సమస్త భోగాల్ని అనుభవించాడు.

ధనాని మిత్రేషు సమర్పితాని, తనని నమ్ముకున్నటువంటి మిత్రులకు విపరీతమైనటువంటి ధనమిచ్చాడు, అటువంటి వాడు ఇవాళ పడిపోయాడు అని రాముడు చెప్పినటువంటి మాటని దృష్టిలో పెట్టుకొని, అంటే మనుష్యుల మాటలు ఇతరు వినేవాళ్ళని ఎంత ప్రభావితం చేస్తాయో మీరు గమనించాలి. నేను మీతో అనేక పర్యాయాలు ప్రస్తావన చేశాను, శ్రీరామాయణం ఒక ధర్మశాస్త్రం, శ్రీరామాయణం ఒక జ్యోతిష శాస్త్రం, శ్రీరామాయణం ఒక గురువైభవం, శ్రీరామాయణం వాగ్వైభవం. మీరు ఈ ఘట్టాలని, ఈ రెండు సర్గల్ని పక్క పక్కన పెట్టి చూస్తే కదులుతున్నవాడొకడు కనపడతాడు, పరమధర్మాత్ముడు విభీషణుడు. అంతటి విభీషణుడు నోటి వెంట రాకూడని మాట ఒకటి వచ్చింది యుద్ధకాండలో, అసలు మనం ఊహించినటువంటి మాట వస్తుందని వచ్చింది విభీషణుడు నోటి వెంట. కానీ సర్దుకోగలిగాడు. ఎందుకు సర్దుకోగలిగాడు అంటే బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. నేను ఆపత్కాలమునందు కూడా ధర్మము నుండి నా బుద్ధి వైక్లభ్యము పొందకుండుగాక అని అడిగాడు కాబట్టి సర్దుకోగలిగాడు. మాటలు మనుషుల మీద ఎంత ప్రభావం చూపిస్తాయి అన్నదానికి మీకు నేను ఒక ఎదరగబోయేటటువంటి విషయాల్లో దాన్ని మనవి చేస్తాను. ఇంత గొప్పగా రావణుడి గురించి మాట్లాడి రామచంద్రమూర్తితో అన్నాడు, ఏషోహితాగ్నిశ్చ మహాతపాశ్చ వేదాంతగ కర్మసు చగ్రియ వీర్య ఏతస్య యత్ప్రేత గతస్య కృత్యం తత్కర్తుమిచ్చామి తవ ప్రసాదాత్. ఈయన ఒక గొప్ప తపస్వి, వేదాంతవేత్త, యజ్ఞయాగాది క్రతువులను ఆచరించిన వారిలో ప్రముఖుడు. అటువంటి వాడు ఇంత దయనీయంగా పడిపోయాడు. ఈ శరీరం ఇలా పడిపోయి ఉండకూడదు. మనుష్య జాతికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఎక్కడైనా ఒక మనుష్య ప్రేతం పడిపోయి ఉంటే అంత్యేష్టి సంస్కారం చేయవలసి ఉంటుంది. అందుకే కలియుగంలో ఇంకా అశ్వమేధయాగం ఇవ్వలేదు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగమునకు తుల్యం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారమే. ఎక్కడైనా ఒక ప్రేతం ఉండిపోతే ఆ ప్రేతమునకు సంస్కారం చేయడమే అశ్వమేధంతో సమానమైనటువంటి స్థితిని పొందుతుంది. కాబట్టి మీరు అనుమతిస్తే నేను ఈ రావణాసురుని యొక్క భౌతిక కాయమునకు అంత్యేష్టి సంస్కారం చేస్తాను. అంటే పిండాండము బ్రహ్మాండములోకి కలుపుతారు, అదొక ప్రక్రియ. మంత్రములతో ఇందులో ఉన్నటువంటి పంచభూతాల్ని పైన ఉన్నటువంటి పంచభూతాలతో కలిపేస్తారు. అంటే సమన్వయం ఆగిపోతుంది. సమన్వయం ఆగిపోయింది అని గుర్తు. దానికి ఏం చేస్తారంటే మంత్రబద్ధంగా ఇందులో ఉండేటటువంటి వాయువులన్నింటినీ కూడా విడతీసేసి ఈ శరీరాన్ని ఆ బ్రహ్మాండంతో కలిపేసేసి విడిపోయినటువంటి జీవుడు పితృదేవతాస్థానాన్ని పొందుతాడు. కాబట్టి ఆశీర్వచనాన్ని పుచ్చుకోండి అని చెప్పి జ్ఞాతులందరి యొక్క అభ్యున్నతి కొరకు ఒక హోమం చేస్తారు. అందుకే దాన్ని జ్ఞాతి హోమము అని పిలుస్తారు. అందుకే 11 రోజుల అశౌచం జ్ఞాతి తప్పకుండా వెళ్ళి తినడం ఆ రోజున అనేటటువంటిది ఒక సంప్రదాయంగా వస్తోంది. ఏది పెట్టినా సనాతన ధర్మంలో చాలా విశాలమైనటువంటి దృక్పథంతో పెడతారు. కాబట్టి నేను అంత్యేష్టి సంస్కారం చేస్తాను అని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతాం అస్య సంస్కారో మామాశ్వేష యథాతవా. ఇది చాలా చాలా చాలా పెద్ద మాట. రాముడు తప్ప అన్యులు అనలేని మాట. ఎంత గొప్ప మాట అన్నాడంటే, మరణాంతాని వైరాణి, మరణముతోనే వైరం పోయింది. రావణుడు కదిలినప్పుడు వైరం నాకు రావణుడికి, రావణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రావణుని యొక్క శరీరం మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు వైరం అన్న సమస్య ఏం లేదు. నువ్వు ఏ అంత్యేష్టి సంస్కారం తప్పకుండా చెయ్యాలో ఆ సంస్కారమును నువ్వు చేసి తీరాలి విభీషణ. ఎందుకని, ఆయన చేత్తో ఆయనే ఒక పెద్ద పొరపాటు చేసుకున్నాడు. తన తలకొరివి పెట్టవలసినటువంటి కొడుకులందరినీ తనకన్నా ముందు చంపుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తమ్ముడు సంస్కారం చేయాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు చెయ్యి అంటూ, మామాప్యేష యథాతవా, నీకు రావణుడు ఎలాగో నాకు రావణుడు అంతే. అంటే ఇప్పుడు రావణుడు రాముడికి ఏమవుతాడు, అన్నగారు అవుతాడు. ఏ ధర్మం చేత అవుతాడు, ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలిగా. నీవు నాకు మిత్రుడివి, మిత్రుడి అన్నగారు నాకు కూడా అన్నగారు. కాబట్టి అందులో హెచ్చరిక ఏమిటంటే, నీవు ఏ కారణం చేతనైనా మానితే నీ చేస్తాను సంస్కారం. నీవు ఎలా తమ్ముడవో నేను కూడా అలాగే తమ్ముడు.

తమ్ముడైతే మరి అన్నయ్య నీకంత ద్రోహం చేశాడే అంటావేమో, మరణాంతాని వైరాణి, ఆ మాట అసలు ప్రస్తావన చెయ్యొద్దు. ఇప్పుడు చెయ్యవలసింది నా ధర్మం నేను చెయ్యాలంతే. నీ ధర్మం నువ్వు చెయ్యాలి. నీ ధర్మం నువ్వు చేయడానికి, నా ధర్మం నేను చేయడానికి గతాన్ని తవ్వుకోవడం అనవసరం. నీది నువ్వు చెయ్యాలి. ఇది పట్టుకోగలిగినటువంటి హృదయం ఉన్నటువంటి పెద్దల మాటలు రామాయణంలోంచే వస్తాయి. అందుకే ఒకప్పుడు శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి, అబ్బో ఏమి మాటలో, పరమాచార్య స్వామి వారి మాటలు ఎలా ఉంటాయో, చంద్రశేఖర భారతీ స్వామి వారి మాటలు ఎలా ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని బాగా చూస్తున్నాను, మా అమ్మగారిని బాగా చూస్తున్నానని చెప్తే చాలా సంతోషం, చాలా సంతోషం. కానీ మా నాన్నగారే నన్ను సరిగ్గా చూడరండి అన్నారు. ఆ మాట నాకు, నీ తండ్రిని నువ్వు చూడడం నీ ధర్మం, నీ తండ్రి నిన్ను ఎలా చూడాలో ఆయన ధర్మం, ఆయన ధర్మం నీకెందుకు, నీ ధర్మం నువ్వు చేయంతి. ఎంత గొప్ప మాట చూడండి. పట్టుకోగలిగినటువంటిది ఏదో అదే ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. నువ్వు పట్టుకుని అనుష్ఠించేది ధర్మం, నువ్వు తెలుసుకున్నది ధర్మం ఎప్పటికీ కాదు. నాకు తెలుసండి ధర్మం కాదు, తెలిసి అనుష్ఠిస్తావా, తెలుసండి అనుష్ఠించను, నీది రావణ బుద్ధిని గుర్తు. తెలిసి అనుష్ఠించనిది ప్రమాదకారి, తెలుసండి అనుష్ఠిస్తాను, నువ్వు రామచంద్రమూర్తి అని గుర్తు. అంతే తేడా. కాబట్టి ఆయన నీకు ఎంతో రావణుడు, నాకు అంతే, మరణాంతాని వైరాణి, కాబట్టి నువ్వు అంత్యేష్టి సంస్కారము చేయవలసినదే. సరే, ఆ రావణాసురుని యొక్క రాణులు కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళందరూ యుద్ధభూమికి వచ్చారు. ఆ శరీరం కాళ్ళు పట్టుకున్నారు, పాదాలు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, గుండెల మీద పడ్డారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. కానీ మహర్షి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఆయన ఒక్కొక్క పతాక సన్నివేశంలో ప్రవేశపెట్టినటువంటి ఒక్కొక్క స్త్రీ మాటల చేత ఆమె యొక్క శీల వైభవాన్ని ఆవిష్కరింపచేశారు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, రామాయణంలో కొన్ని మెరుపులు ఉన్నాయి. మీతో నేను మనవి చేసే అయోధ్యకాండలో సుమిత్రాదేవి మాట్లాడితే ఎలా ఉంటుంది, కిష్కింధకాండలో తార మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు చూశారు. తార ఒక మెరుపు, అలాగే యుద్ధకాండలో మండోదరి ఒక మెరుపు. శ్రీరామాయణంలో మండోదరి గురించినటువంటి ప్రస్తావన పెద్ద ఎక్కడా ఏవీ రాదు. అసలు ఎక్కడొచ్చిందంటే ఒక్క ఉత్తరకాండలో చెప్పారు మహర్షి. రావణాసురుడికి మండోదరికి వివాహం ఎలా అయిందో చెప్పారు. ముగ్గురు అన్నదమ్ములకి శూర్పణఖకి వివాహాలు జరిగినటువంటి ఘట్టాలు చెప్తూ అందులో రావణాసురుడు మయుణ్ణి కలుసుకోవడం, మయుడు తన కూతురుతో తిరుగుతున్నప్పుడు ఈమె నా కూతురు మండోదరి అంటే ఆమెని ఈయన స్వీకరించడం. అప్పటి నుంచి ఆవిడ మహాపతివ్రతగా ఉంది అంతే. కానీ ఆమె పాతివ్రత్యమేమి మీరు చూడడానికి రామాయణంలో ఎక్కడ ఏం కనపడదు. ఒక్క చోట మాత్రం ఆవిడ తళుక్కను మెరుస్తుంది. ఎక్కడ మెరుస్తుంది అంటే సుందరకాండలో, తాసామేకాంత విన్యస్తే శయనాం శయినే శుభే తదర్శ రూప సంపన్నాం అపరాసకపి ప్రియం అంటారు మహర్షి. అందరూ క్రీడించి క్రీడించి ఆయన ప్రియురాళ్ళు ఆయన చుట్టూ మదించినటువంటి ఎద్దుచేత క్రీడి భోగింపబడినటువంటి ఆవుల మందలో ఆబోతు పడుకున్నట్టు రావణుడు పడుకున్నా, ఆమె మాత్రం దాన్ని కూడా సహించి భర్తయందు అపారమైన ప్రేమ కలిగినదై మహాపతివ్రత అయి పక్కన ఉన్న హంసతూలికా తల్పం మీద పడుకుంటే ఆ తల్లిని చూసే సీతమ్మ అని హనుమంతుడి వారు భ్రమపడ్డారు కూడా. అదొక్కటి తప్ప ఇంకొకటి కనపడదు. కానీ రావణ సంహారం అయిన తరువాత మండోదరి యుద్ధభూమిలో ప్రవేశించింది. ప్రవేశించినటువంటి మండోదరి మాట్లాడుతోంది రావణాసురుడి యొక్క శరీరాన్ని పట్టుకుని. ఆవిడ మాట్లాడేటప్పుడు ఎంతైనా మాట్లాడవచ్చు, అంటే శ్రీరామాయణాంతర్గతంగా లేదు కానీ వాల్మీకి రామాయణంలో లేదు కానీ రామాయణాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు ఎక్కడైనా ఏమైనా అనుమానం ఉంటే సాధారణంగా పెద్దలు చూసేటటువంటి గ్రంథాలు పద్మపురాణాన్ని ఎక్కువగా ఆధారంగా తీసుకుని చూస్తారు. ఇతర పురాణములను ఆధారంగా తీసుకుని చూస్తే ఒక విషయం కనపడుతుంది, వాల్మీకి రామాయణంలో మాత్రం లేదు. తార రామచంద్రమూర్తిని శపించింది అని ఒక వాక్కు ఉంది. ఏమని, ఇందువల్ల అంటే నీవు నా భర్తని చంపావు కనుక నీవు సీతమ్మని పొందిన ఎక్కువ కాలము సీతమ్మ తల్లితో కలిసి ఉండకుందువుగాక అని మహాపతివ్రత అయిన తార శపించింది. ఆ కారణం చేతనే సీతావియోగం సంభవించింది అంటారు. వాల్మీకి రామాయణంలో అది లేదు. కానీ వాల్మీకి రామాయణం మనం పరమ ప్రమాణంగా స్వీకరించినప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టండి, మరి ఎందుకు ప్రస్తావన చేశావు అని మీరు నన్ను అడగచ్చు. మహాపతివ్రతలై తారాదులు తమ వాక్కుల చేత కథని మలుపు తిప్పారు. అంతవరకు ఎందుకు లక్ష్మణమూర్తి కోపాన్ని ఉపశమింపచేసింది తార కథ తన వాక్కుల చేత విశ్వ

మిత్ర ప్రస్తావన తీసుకొచ్చి, కానీ అసలు నిజానికి రామచంద్రమూర్తి పట్ల పరమ క్రుద్ధురాలు కావలసినటువంటి ఏకైక వ్యక్తి రామాయణంలో మండోదరి. ఎందుకో తెలుసా అండి? ఆమె యొక్క రాణి పదవి పోయింది. ఎందుచేత అంటే విభీషణుడు రాజైపోయాడు, తన భర్త ఇంత కీర్తివంతుడు పోయాడు అన్నిటినీ మించి. ఇంద్రుణ్ణి గెలిచినటువంటి తన కొడుకు ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో పోయాడు. ఒకే స్త్రీకి భర్త, రాచరికము, వైభవము, కొడుకు, ముగ్గురు ఒకరి వల్లే నశించారు. ఆ స్త్రీ ఇప్పటి వరకు రామలక్ష్మణుల్ని చూడలేదు, ఆమె ఇప్పుడే చూస్తోంది. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత, ఆవిడ ఎన్నడూ పైకి రాలేదు భర్త పక్కన లేకుండా. ఆవిడ ఇప్పుడు బయటికి వచ్చింది. బయటికి వస్తున్నప్పుడు రాముడు అక్కడే నిలబడున్నాడు, రాముడి పక్కన లక్ష్మణుడు నిలబడున్నాడు. సహజంగా ఆ స్థితిలో యుక్తాయుక్త విచక్షణ అన్నది ఉండడం చాలా కష్టం. ఉండకుండా కోపం ఎటువైపు కడుతుందంటే, నా భర్త మరణమునకు కారణమైన వాడు అని రాముడి వైపుకి వెళ్ళాలి. వెళ్ళి మండోదరి శాపవాక్కు విడిచిపెట్టగలదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ మహాపతి భర్త. ఆవిడ ఒక స్థితిలో చెప్పింది, సీతమ్మ నా ముందు ఏ పాటి అని అడిగింది ఆవిడ. ఆవిడ అంతటి పతివ్రత కూడా. అటువంటి మండోదరి శపించలేదు రాముణ్ణి. ఇది ఆవిడ యొక్క వైభవాన్ని ద్విగుణీకృతం చేసింది రామాయణంలో. మండోదరి యొక్క శీలాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ఉద్దీపింపజేశారంటే, మహర్షి రావణ వధ అయిన తరువాత ఆవిడ యుద్ధభూమిలో మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో ఆ మాటలు మండోదరి యొక్క బుద్ధి వైశిష్ట్యానికి, ఆవిడ ఎంత ఎత్తు ఎదిగిపోయింది అన్నదానికి ఉదాహరణలు. ఈ ఘట్టం చదివిన వాళ్ళు మండోదరికి నమస్కరించకుండా ఉండలేరు, అంత గొప్పగా మాట్లాడింది ఆవిడ. ఆవిడంది, నను నామ మహాభాగ తవ వైశ్రవణానుజ క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం త్రస్యత్యపి పురందరః. నీవు సాక్షాత్తుగా కుబేరుడి యొక్క సోదరుడివి, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడివి. నీవే ఆగ్రహిస్తే ఇంద్రుడంతటి వాడు గజగజా మునిగిపోతాడు. ఋషయశ్చ మహీదేవ గంధర్వాశ్చ యశస్వినః నను నామ తవోద్వేగాత్ చారణాశ్చ దిశోగతాః. నీకే కానీ ఆగ్రహం వచ్చి నువ్వు ధనస్సు పట్టుకున్నావా, ఋషులు, దేవతలు, ఇతరమైనటువంటి గంధర్వులు, కీర్తి వహించినటువంటి వాళ్ళందరూ కూడా దిక్కులు పట్టి పారిపోతారు, అంతటి పరాక్రమము కలిగిన వాడివి. అటువంటి వాడివి సత్వం మానుష మాత్రేణ రామేణ యుధి నిర్జిత. నౌ యపత్రపసే రాజన్ కిమిదం రాక్షసర్షభ. అటువంటి వాడివి, అంత గొప్పవాడివి, చిట్ట చివరికి ఒక మనుష్యుడి చేతిలో చచ్చిపోయావు, నీకిది సిగ్గుగా లేదా అని అడిగింది ఆవిడ. ఇక్కడ దాకా వచ్చాక మనం ఏం ఊహిస్తామంటే, సాధారణంగా మీరు ఈ శ్లోకం యొక్క రెండో పాదాన్ని మూసి తర్వాత ఏమంటుంది అన్నారనుకోండి, ఇంతటి వాడివి ఒక మనుష్యుడి చేతిలో పడిపోయావు అన్న తర్వాత ఏమంటుంది అంటే, ఈ దుర్మార్గుడి నిన్ను చంపేశాడు అంటుంది అనుకుంటాం. కానీ ఆవిడేమందో తెలుసా అండి, నవ్వు వ్యపత్రపసే రాజన్ నీకు సిగ్గుగా లేదా అని అడిగింది ఆవిడ. సిగ్గుగా లేదా అని ఎందుకు అడగాలి? అంతటి వాళ్ళని గెలిచిన వాడివి ఒక మనుష్యుడి చేతిలో ఎందుకు చావాల్సి వచ్చింది నువ్వు అని అడిగింది ఆవిడ. ఆవిడ ప్రశ్నని మీరు తిప్పి చదవాలి. అంత గొప్పవాడివిగా ఇంద్రుడు పారిపోతాడుగా, గంధర్వులు పారిపోతారుగా, ఋషులు పారిపోతారుగా, మరి ఒక మనిషి చేతిలో చచ్చిపోయే స్థితి నీకు ఎందుకు వచ్చింది? అటువంటి స్థితి ఎందుకు తెచ్చుకున్నావు? అలా తెచ్చుకున్నందుకు సిగ్గుపడద్దు నువ్వు అని అడిగింది. అంటే ఇప్పుడు ఆవిడ రాముణ్ణి ఏ నింద చేయలేదు, ఆవిడ రావణుణ్ణే నింద చేసింది. నింద చేసింది అంటే ఆయన శీలాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించిందో కూడా చెప్తుంది ఒక చోట, అన్యాపదేశంగా చెప్తుంది ఆ మాట. ఎంత అందమైన మాట చెప్పిందంటే, ఒకనకొకప్పుడు జనస్థానంలో ఈరాముడి చేతిలోనే 14,000 మంది రాక్షసులు, కరదూషణాదులు నిహతులైపోయారు. నీకు తెలియదా? నీకు తెలుసు ఆయన పరాక్రమవంతుడని. ఇతని సేవకుడు ఒక్క వానరుడు హనుమ లంకాపట్టణంలో ప్రవేశించి లంకనంతటినీ కాల్చి నీ యొక్క సైన్యంలో కొంత భాగాన్ని నశింపచేసి కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించి వెళ్ళిపోయాడు. తెలియదా నీకు ఇప్పుడు అప్పుడు ఆయన పరాక్రమం? 100 యోజనముల సముద్రము మీద సేతువుని నిర్మించి ఆయన నీ మీద దాడి చెయ్యడం కోసమని దాటి వచ్చాడు. అప్పుడైనా నీకు తెలియలేదా ఆయన పరాక్రమం? వ్యక్తం చేశ మహాయోగి పరమాత్మ సనాతన
అనాది.

మధ్య నిధలో మహత పరమో మహాన్ తమస పరమో ధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్షా నిత్య శ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ మానుషం వపురాస్థాయ విష్ణు సత్యపరాక్రమ సర్వై పరివృతో దేవై వానరత్వముపాగతై సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ సరాక్షత పరీవారం హంత హతవాంస్త్యాం మహాద్యుతి. నీకు అర్థం కాలేదేమో, నాకు అర్థం అవుతోంది. వచ్చినటువంటి వాడు మనుష్యుడు కాడు, నువ్వు వరం అడగలేదు కాబట్టి మనుష్యుని యొక్క శరీరమును పొందాడు ఒక ఆయన. ఎవరు పొందాలి?

0: FM 90.4. జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం. పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల టంకని దరలు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని, అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచె. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు, అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ, ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: 3 ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీల్లో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.

0: ఒకనాట్ల బెజ్జన్లో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి ఒకటి రెండు మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
1: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
2: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి, అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
1: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
0: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
1: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకు ముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి, దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని బక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
0: అది చాలా మంచి పద్ధతి. మీరిక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈ రోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? ప్రతి ఉదయం చేయాలనుకునేది, తీరా నిద్రలేచాక రేపటి నుంచి అనుకునేది జాగింగ్ గురించే. మరి వేగంగా సాగే ఈ నడక ఆరోగ్యానికి మంచిదని తెలిసిన చాలా మంది ఈ విషయంలో బతికిస్తూనే ఉంటారు. దీనివల్ల కలిగే లాభాలను తెలుసుకుని ఇవాల్టి నుంచే జాగింగ్ మొదలు పెట్టేయండి. కొవ్వు కరిగించడంలో జిమ్లు డాక్టర్లు కూడా చేయలేని పని జాగింగ్ చేయగలదు. ప్రతి ఉదయం 3 కిలోమీటర్లు జాగింగ్ చేసి చూడండి. ఎముకలు కండరాలు

ఫిట్ గా తయారవుతాయి. 3 నెలలు క్రమం తప్పకుండా జాగింగ్ చేస్తూ హెల్తీ డైట్ అనుసరిస్తే 7 నుంచి 10 కిలోల బరువు తగ్గటం ఖాయం. అంతేకాదండి, జాగింగ్తో మానసిక ఒత్తిళ్లు సైతం పరారవుతాయి. జాగింగ్ చేసే ఓపిక లేదంటారా? అయితే మామూలుగానైనా నడవండి. ఉదయపు నడకతో రక్త కణాలు చురుగ్గా కదులుతాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ఫలితంగా మీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. మెరుపు లాంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. రక్త సరఫరా మెరుగవటం వల్ల హైపర్ టెన్షన్, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు కూడా మీ దరే చేరవు. జాగింగ్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం మంచి నిద్ర. ఉదయం చేసే ఈ చిన్నపాటి వ్యాయామం వల్ల రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరి రోజంతా మెదడు ఆరోగ్యకరంగా పనిచేయడం మూలాన రాత్రివేళలో కొనుకు ఇట్టే వచ్చేస్తుందట. పైగా ఉదయాన్నే ఆటోమేటిక్గా నిద్రలేచేందుకు మనసు సన్నద్ధం అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్లలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి జాగింగ్ను మించిన ఔషధమే లేదు. యంగ్ తరంగులు జాగింగ్ని నిత్యకృత్యంగా మలుచుకుంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు 90% తగ్గిపోతాయట. జన్యుపరంగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్లు తగ్గిపోతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇంకెందుకండి ఆలస్యం? జాగుసేయకుండా జాగింగ్ మొదలు పెట్టేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627769623725.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం సాధారణంగా చూసే మెసేజ్ లు మన గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయటండి. గుండె జబ్బుల మీద ఇటీవల చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. గుండె జబ్బులతో బాధపడే పేషెంట్ల ఆరోగ్యం మెరుగుపడటంలో ఇవి ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయట. రక్తపోటు, కొలెస్ట్రాల్, ఫిజికల్ యాక్టివిటీల లెవెల్స్ లో మార్పులు సైతం తెస్తాయట. మరి ఈ స్టడీలో 700 మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. ప్రపంచంలో మరణాలకు కారణమవుతున్న ముఖ్య జబ్బుల్లో ఒకటైన గుండె జబ్బుల విషయంలో మెసేజ్ల ప్రభావం సత్ఫలితాలను చూపిస్తోందని ఈ స్టడీ అధ్యయనకారులు అంటున్నారు. అంతేకాదండి, ఇది బహుళ ప్రయోజనాలను కూడా అందిస్తోందని చెప్పారు. ఈ స్టడీలో గుండె జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లకు 6 నెలల పాటు ఆటోమేటెడ్ హెల్త్ మెసేజ్లు అందుతాయి. ఈ హెల్త్ సందేశాల్లో సాధారణ కేర్ కు సంబంధించిన వాటితో పాటు యూజువల్ కేర్ ప్లస్ కు సంబంధించిన టెక్స్టింగ్స్ కూడా ఉంటుంది. వీటిల్లో రక్తపోటుకు సంబంధించిన వాటితో పాటు వారంలో 5 రోజుల పాటు నిత్యం 1/2 గంట సేపు చేసే వ్యాయామాలు చేయటం, పొగ తాగకుండా ఉండటం వంటి సలహాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇతర మసాలాలు వాడటం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించవచ్చని, అలాగే సరైన షూలు బట్టలు ధరించడం వల్ల వాకింగ్ చేస్తే చాలా మంచిదని, సిగరెట్ తాగేలా చేస్తున్న ఈ అంశాల నుంచి బయటపడే ప్లానింగ్ తో ఎలా వ్యవహరించాలో టెక్స్టింగ్లు పంపుతారు. ఇవే కాకుండా ఒంటరితనం, ఒత్తిడి, రకరకాల సమస్యలు కూడా గుండె జబ్బులకు దారితీస్తాయి. అవసరమైతే హృద్రోగ నిపుణులను సంప్రదించాలని టెక్స్ట్ మెసేజ్లు సూచిస్తాయట. వీటిని పాటిస్తే కనీసం కొంతమేరైనా గుండెపోటు తలెత్తే రిస్క్ ఉండదని స్టడీ పేర్కొంటోంది. ఈ స్టడీలో పాలు పంచుకున్న చో మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో

లోని పేషెంట్లలో మంచి ఫలితాలను చూపిస్తున్నాయి అన్నారు. గుండె ఆరోగ్యానికి సంబంధించిన నెలకు 4 సార్లు ఇచ్చే సందేశాలు పేషెంట్లకు ఆరోగ్యపరంగానే కాదు మానసికంగా కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి అన్నారు. పైగా తక్కువ ఖర్చుతో గుండె జబ్బులు రాకుండా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలను టెక్స్టింగ్ అందిస్తాయట. ఈ టెక్స్టింగ్ అయ్యే ఖర్చు వ్యక్తికి $10 మాత్రమే. గుండె జబ్బుల గురించి ఎప్పటికప్పుడు సందేశాలు అందుకుంటూ తమ గుండె విషయంలో పేషెంట్లు అప్రమత్తంగా ఉండడానికి టెక్స్టింగ్ మంచి సాధనం అంటున్నారు అధ్యయనకారులు. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. నిచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ప్రమాదాలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, హత్యలు వంటి వార్తల్ని టీవీ ఛానళ్లలో చూసి రోజుల తరబడి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. వాటి ప్రభావం నుంచి బయటపడలేక విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలోనే అసలు సానుభూతి అనేది ఎంతవరకు ఉండొచ్చు? అది వ్యక్తిగత పనులకు అడ్డంకిగా మారినప్పుడు ఏం చేయాలనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరి టీవీ వార్తల్లో కనిపించే దుర్ఘటన తాలూకా దృశ్యాలను మనసును వెంటాడి వేధించకుండా ఉండేందుకు కొన్ని పద్ధతులను పాటించాలి. మరి అవేంటో తెలుసుకుందామా? మొట్టమొదట చేయాల్సింది చెడు వార్తలకు, భయంకరమైన వాస్తవాలకు దూరంగా ఉండటం. ఇలా చేయడం వల్ల మీ సమస్య కొంతమేరకు తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా దీని నుంచి బయటపడాలంటే మాత్రం మీ కళ్ళెదురుగా ఉన్న వాస్తవాలను మంచి చెడుల దృక్కోణం నుంచి చూసే అలవాటు చేసుకోవాలి. అలాగే కొన్ని సంఘటనలను చూసి ఆ జాతికో తెగకో సంబంధించిన వాళ్ళంతా అలాంటి వారే అనే నిర్ణయానికి అస్సలు రాకూడదు. ఉదాహరణకి మతపరమైన అల్లర్లు జరిగితే ఆ మతానికి సంబంధించిన వాళ్ళంతా హింసాత్మకంగానే ప్రవర్తిస్తారనుకోవడం, అత్యాచార ఘటనలలో మగవాళ్ళందరినీ ఒకే తాటికి కట్టడం వంటివి. ఇటువంటి వాటికి సంబంధించిన దృశ్యాలను పదే పదే గుర్తు చేసుకోవద్దు. సమాజంలో అంతటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడమే ఆ వార్త ప్రసారాల సారాంశం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, గృహహింస లేదా యాక్సిడెంట్ వంటి వార్తలు చూసి అటువంటివే మీకు ఎదురవుతాయనే ఆలోచన వద్దు. ఏదో జరుగుతుందని ఊహించుకొని మనసుని బాధ పెట్టుకోవడం అస్సలు సరికాదు. సమాజంలో దారుణాలు జరుగుతున్నాయని బాధపడటం మానేసి తోటి వాళ్లకు మీకు చేతనైనంత సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల మీలో యాంగ్జైటీ తగ్గిపోతుంది. కొందరిలో డిప్రెషన్, డిజార్డర్, సోషల్ ఫోబియాలు వంటివి కూడా ఉంటాయి, కానీ అవి ఉన్న విషయం వాళ్లకు తెలియదు. ఇటువంటి వాళ్ల మీద దుర్ఘటనలకి సంబంధించిన వార్తలు, దృశ్యాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలు ఇంకా పెరిగిపోతాయి. వీళ్ళు మానసిక నిపుణుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. మనసును ఇబ్బంది పెట్టే వార్తల గురించి బయటకి మాట్లాడండి. మాట్లాడటం వల్ల మీలోని ఎన్నో బాధలు చాలా వరకు పోతుంది. మనసుని ఇబ్బంది పెట్టే వార్తల గురించి బయటకి మాట్లాడండి. మాట్లాడటం వల్ల మీలోని బాధ చాలా వరకు పోతుంది. ఆందోళన చెందుతున్నప్పుడు శ్వాసకి సంబంధించిన వ్యాయామాలతో పాటు ఇమాజినరీ రిలాక్సేషన్ వంటివి కూడా చేయాలి. కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. మీ మనసుకు హాయి గొలిపే ప్రదేశాలను ఊహించుకొని రిలాక్స్ అవ్వండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ మనసులో నేను రిలాక్స్ అవుతున్నాను అనుకోవాలి. వార్త అనేది సమాచారం ఇచ్చేందుకే కాబట్టి మీ బుర్ర మీద ఒత్తిడి పడుతుందనిపిస్తే వెంటనే ఛానల్ మార్చేయండి. శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం

ఎలాగైతే అవసరమో మెదడుకు కూడా అంతే అవసరం. అందుకని సానుకూలమైన ఆరోగ్యకరమైన వార్తలను మాత్రమే మెదడుకి ఎక్కించుకోండి. ఒకవేళ దుర్ఘటన గురించి వార్త చూస్తే వెంటనే కామెడీ షో చూసేయండి. కాఫీ, ఆల్కహాల్ వంటివి తాగొద్దు. అర్ధరాత్రి పూట టీవీ అస్సలు చూడొద్దు. నిద్రపోయే సమయంలో నిద్రే పోవాలి అంతే. సమయం దొరికినప్పుడల్లా టీవీ ముందు కూర్చోకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ని పెంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా మీ బుర్ర వేరే విషయాల గురించి ఆలోచిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మానసిక నిపుణులను సంప్రదించాలి. అదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మరో ప్రోగ్రాంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే ప్రణీత.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
2: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

0: ఒకనాడు అంధ సర్పమును దమించగను.
1: ధ్వలించగన్ హృదంతరాళమందు నిలిపి కొల్చెలే మహే.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16

0: సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును,
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 1 లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జంతువులు పరిసరాల గుణ్యత పాఠం వింటారు.
1: ఏంటి భార్గవి, చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విశేషం? ఏదైనా పరీక్షలో మంచి మార్కులు వచ్చాయా?
2: లేదు మావయ్యా, మరి మొక్కల్లాగానే జంతువులకు కూడా పరిసరాలను అనుసరించి ఆకారాలు అలవాట్లు ఉంటాయని మా మాస్టర్ చెప్పారు. ఆ విషయం వివరంగా మాకు చెప్పాలి.
1: మీ మాస్టర్ చెప్పలేదా? మీకు అర్థం కాలేదా?
2: ఈ పాఠం మా మాస్టర్ తర్వాతి క్లాసులో చెప్తామన్నారు. ముందుగానే నీ దగ్గర నేర్చుకుందామని నేను అనుకున్నాను. వీళ్ళు కూడా వస్తామన్నారు, సరే అని తీసుకొచ్చాను.
1: సరే, అలాగే కూర్చోండి. ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జంతువులు ఎన్నున్నాయి? వాటిలో కొన్ని జంతువుల పేర్లు, అవి ఎక్కడుంటాయో, ఏం చేస్తాయో మీరు చెప్పండి.
2: మావయ్య, చేపలు, కప్పలు, తాబేళ్ళు ఇవన్నీ నీటిలో ఉంటాయి, నీటిలో ఈదుతూ ఉంటాయి.
3: కాకులు, హంసలు, కోయిల, చిలుక ఇవన్నీ పక్షులు, ఇవి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. మర్చిపోయాను, ఉడత మా జావ చెట్టు మీద ఉంటుంది, బల్లి మా గోడ మీద పాకుతూ ఉంటుంది.
4: నేను చెప్పొద్దా? ఎలుగు వంటి, ఏనుగు వంటే.
2: ఒకటో క్లాస్ పాఠం అప్పు చెప్తున్నావా?
4: ఏం కాదు, గుర్రం, ఆవు, గేదె, మేక. ఇంకా
1: చాలు చాలు, ఈ కాపండి. భూగోళంలో నీళ్లు చాలా భాగాన్ని ఆక్రమించుకున్నాయి. ఆకాశం ఉంది, సరే. ఇంకా ఈ భూగోళంలో చాలా చల్లని ప్రదేశాలు, చాలా వేడి ప్రదేశాలు, సమశీతల ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నింటిలో జంతువులున్నాయి, అవునా?
2: అవునవును.
1: నీళ్లలో ఉండే జంతువులు అంటే చేపలు వగేరా ఎలా ఉంటాయి? ఆకాశంలో ఎగిరే పక్షులు ఎలా ఉంటాయి? అన్ని ఒకే రకంగా ఉంటాయా?
2: ఉండవు మావయ్యా, మన ఇంట్లో బుల్లి బుల్లి చేపలు తొట్టిలో ఉన్నాయి. నేను చేపల్ని చూస్తూ గంటల తరబడి ఉండిపోతాను.
1: మరి ఇంకేం పదండి, ముందు నీటి జంతువుల గురించి చెప్తాను. తొట్టిలో చేపల్ని చూస్తూ విందురు గాని.
4: అమ్మో, ఎంత బాగున్నాయో చేపలు! అరే, మెరిసిపోతున్నాయి. భార్గవి, మీ ఇంట్లో చేపల్ని పెంచుతున్నట్టు ఎప్పుడూ చెప్పలేదే.
3: మన ఎత్తుకుపోతామని భయమేమోరా?
2: అదేం కాదు, నేను చేపల్ని చూస్తూ చదువుకోవడం మానేస్తున్నానని మా అమ్మ తిడుతోంది. మిమ్మల్ని కూడా పిలుచుకొచ్చారనుకో, వీపు చీరేస్తుంది.
1: సరే పోండ్లే, ఇప్పుడు చూస్తున్నారుగా, చేపలు చిన్నవైనా పెద్దవైనా, మొసళ్ళు, తిమింగలాలు ఇలాంటివైనా, ఇవన్నీ నీటి జంతువులే కదా. అందుకని వీటి కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి. అవేంటంటే, ఈ జంతువులు నీటిలో ఉండటం వల్ల ఇవి నీటిలో కరిగిన ఆక్సిజన్ను పీల్చుకుంటాయి. బయటి గాలిని చేపలు అసలు పీల్చుకోలేవు.
2: అందుకనే చేపల్ని బయట వేస్తే చచ్చిపోతాయి.
4: మరి కప్పలు నీళ్లలో బయట కూడా ఉంటాయే?
1: కప్పని ఉభయచరం అంటారు. ముందు చేపల సంగతి వినండి, తర్వాత కప్ప గురించి చెప్తాను.
3: చెప్పండి.
1: చేప నీటిలో ఉంటుంది కదా, అందువల్ల దాని శరీరాన్ని నీరే మోస్తుంది. ఇది నీటిలో అటు ఇటు తిరగాలి కదా, అందుకని దీని శరీరం ముందు సన్నగా మునతెలి ఉండి, మధ్యన కొంచెం వెడల్పు, మళ్ళీ చివరికి వచ్చేపటికి సన్నంగా ఉంటుంది.
4: అవును, బాదంకాయల.
3: వీడికి ఎక్కడికొచ్చినా తిండిగొడవే మావయ్య. వీడు భూమి కోడిగుడ్డులా ఉంటుందని, భూగోళం జామకాయలా ఉంటుందని గుర్తుపెట్టుకుంటాడండి.
4: నీకెప్పుడు లడ్డూలు, మైసూర్పాకులు కావాలి. చిత్రస్రం అంటే మైసూర్పాకు, వృత్తం అంటే లడ్డు అనలేదు?
1: సరే సరే, బుద్ధిమంతులైన పిల్లలు పాఠం మధ్యన పోట్లాడుకోరు, అవునా కాదా?
4: అవును మావయ్య, మేము బుద్ధిమంతులమే, పోట్లాడుకోం.
1: మరి వినండి, చేప ఆకారాన్ని ఆదోకు నిర్మాణం అంటారు. ఇలా ఉండటం వల్ల నీటిని కోసుకుంటూ ముందుకు పోగలుగుతుంది. తోకకు రెక్క ఉంటుంది. చూడండి, ఆ బుల్లి చేపలకి కూడా చిన్ని రెక్కలున్నాయి కదా, వాటి సహాయంతో అది ఎటువైపు కావాలంటే అటువైపుకు తిరిగి అన్ని దిక్కులకి ప్రయాణం చేయగలదు. నీటిలోని ప్రాణవాయువుని తీసుకోవడానికి మొప్పలు అనే ప్రత్యేక అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు కప్ప గురించి.
2: కప్ప నీళ్ళల్లో ఉంటుంది కదా, మరి చేపలా ఉండదే?
1: అదే చెబుతున్నా, కప్ప నేల మీద తిరుగుతుంది, నీటిలో ఈదుతుంది. దీనికి ఇందుకనువుగా వెనుక కళ్ళ అమరిక ఉంది.

0: మీరు కప్పని ఎప్పుడన్నా చూసారా?
1: ఓ చూసా, మా దొడ్లోకి వర్షం వచ్చినప్పుడల్లా బెకబెకమంటూ వస్తుంది. ఇదిగో ఇలా గెంతుతూ పరిగెడుతుంది.
0: ఇప్పుడు నువ్వు గెంతటం ఆపేయి. చూసారుగా రాము గెంతటం. కప్పకి నాలుగు కాళ్ళు ఉంటాయి. ముందు కాళ్ళు మామూలుగా నీటారుగా ఉంటాయి. వెనుక కాళ్ళు మాత్రం డెక్కలా ముడుచుకోవడానికి తెరుచుకోవడానికి వీలుగా ఉంటాయి. కప్ప నేల మీద ఉన్నప్పుడు వెనుక కాళ్ళు తన్ని ముందుకు దూకుతుంది. నీళ్లలో ఉన్నప్పుడు వెనుక కాళ్ళని తెడ్లలాగా ఉపయోగించి నీటిని తోస్తూ ముందుకు వెడుతుంది. రాము, ఈసారి కప్పని జాగ్రత్తగా పరిశీలించు.
1: అయ్యా బాబోయ్, కప్పంటే నాకు భయం.
2: వీడికి దేన్ని చూసినా భయమే మావయ్యా, బల్లి అన్నా భయమే.
0: ఓన్లే, నేను చెప్పేది వినండి. కప్ప వెనుక కాలంలోని వేళ్లన్నీ పలుకని చర్మంతో కలిసిపోయి ఉంటాయి. ఇది కాలు తాకినప్పుడు ఈ వేళ్లు వెడల్పు చేస్తుంది. ఈ వేళ్లన్నీ చర్మంతో కలిసి ఉండటం వల్ల వెడల్పుగా తెడ్డులా తయారవుతుంది.
1: మరి కప్ప గాలి ఎలా పీలుస్తుంది, చేపలాగానా?
0: ఆ విషయమే చెప్తున్నా. కప్ప నేల మీద ఉంటే మామూలుగా గాలి పీలుస్తుంది. దీనికి ఊపిరితిత్తులు కూడా ఉన్నాయి. మరి నీటిలో ఉంటే దీని శరీరం మీదకి వ్యాపించి ఉన్న రక్తనాళాల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను పీలుస్తుంది.
2: నేల మీద జంతువులన్నీ నడవుగా మావయ్యా.
0: అంటే
2: పాములు నడవు కదా, బల్లులు కూడా.
0: అదా, పాములను పాకెడు జంతువులు అంటారు. అవి పొట్ట కింది పొలుసుల కదలిక ద్వారా పాకుతాయి. ఇక బల్లులు నున్నటి గోడలపైన ఉండటం మీరు చూసే ఉంటారు. వాటి పాదాల కింద మెత్తని ప్యాడ్స్ అంటే మెత్తలు ఉండి పడిపోకుండా కాపాడతాయి.
2: మావయ్యా, ఏటో వీధిలో చప్పులు అవుతున్నాయి, చూసొస్తాం. మావయ్యా, సర్కస్ వచ్చింది మావయ్యా మన ఊరికి. నువ్వు చూడు ఎన్ని ఏనుగులు గుర్రాలు బ్యాండ్ ఊరేగింపుగా పెడుతున్నాయో.
0: అదే వెడదాం. చూడండి ఆ పెద్ద ఆకారం, పెద్ద పొట్ట, పొడుగ్గా మెడ. ఆ జంతువు ఏంటి?
1: అది ఒంటె. సర్కస్ లో నాలుగు ఒంటెలు, నాలుగు ఏనుగులు, పులులు, సింహాలు ఉన్నాయి.
2: మావయ్య ఇప్పుడు చెప్పు, ఆ ఒంట సంగతి ఏంటో.
0: జంతువుల్లో పరిసరాలని అనుసరించి జీవన విధానం ఉంటుందని చెప్తున్నాను కదా, అందుకే ఒంటెను పరిశీలించమన్నాను. మన భూగోళం మీద నీరు దొరకని అత్యుష్ణంగల ఎడారి ప్రాంతాలు, ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండే అతి శీతల ప్రదేశాలు ఉన్నాయి.
1: అలాంటి చోట్ల జంతువులు ఎలా ఉంటాయి?
3: మనుషులు ఉండటం లేదేంటి?
1: మనుషులు ఉండటం వేరు. మనకి ఎండ ఉంటే గొడుగు చెప్పులు వేసుకుంటాం, బాగా చలిగా ఉంటే సూట్లు స్వెటర్లు ధరిస్తాం.
2: అవును నిజమే, పాపం జంతువులకు బట్టలైనా ఉండవు కదా. ఎలా?
0: జంతువు శరీర నిర్మాణంలోనే వేడిని తట్టుకునే శక్తి, చల్లదనాన్ని ఊర్చుకునే శక్తి ఉంటుంది. మరి పరిసరానుగుణ్యత అంటే ఇదే.
2: అదేంటో వివరంగా చెప్పు మావయ్యా, ముందు ఒంటెని గురించి చెప్పు.
0: ఒంటె ఎడారి ప్రాంతాల్లో నివసించే జంతువు. ఎడారిలో నీరు దొరకదు. ఆ ప్రాంతాల్లో దాదాపుగా అసలు వర్షమే కురవదు.
1: అసలు నీరే ఉండదా మావయ్య, మరి ఎలా?
0: ఎడారుల్లో అక్కడక్కడ చిన్ని చిన్ని నీటి చలమలు ఉంటాయి. వాటిని ఓయాసిస్సులు అంటారు. పైగా వేడి ఎక్కువ, అప్పుడప్పుడు ఇసుక తుఫాన్లు వస్తాయి. ఇలాంటి ప్రదేశాల్లో ఒంటెలు, ఎడారి ముంగిసలు, ఇసుక పాములు ఉంటాయి. వీటన్నింటిలో ఒంటే చాలా పెద్ద జంతువు.
2: మరి ఎడారిలో తిండి నీళ్లు ఎలా, ఇది వేడి ఎలా తట్టుకుంటుంది మావయ్యా?
0: ఒంటే ఎడారి మొక్కల్ని, ముళ్ళ కంపల్ని, పొదల్ని, ఎండుగడ్డిని తింటుంది. ఆహారం కానీ నీరు కానీ ఎడారిలో తరచుగా దొరకదు. అందువల్ల ఒంటే దొరికినప్పుడే ఆహారం, నీరు ఎంత దొరికితే అంత తినేసి శుభ్రంగా జీర్ణం చేసుకుంటుంది. ఈ ఆహారం కొవ్వు రూపంలో దాని మూపురంలో దాచుకుంటుంది. ఆహారం దొరకని సమయంలో ఈ కొవ్వు జీర్ణించుకుని అవసరమైన శక్తిని పొందుతుంది. ఈ కొవ్వు జీర్ణం అయ్యేప్పుడు విడుదలయ్యే నీటిని తన శరీర అవసరాలకు వినియోగించుకుంటుంది.
1: మరి ఎడారిలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా.
0: అవును, కానీ ఒంటె శరీరం అంతా వెంట్రుకలతో దట్టంగా కప్పి ఉంటుంది. అంతేకాదు దీని చర్మంలో స్వేదరంధ్రాలు ఉండవు. అందువల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి పోదు. తద్వారా నీటిని పొదుపుగా వాడుకునే సౌకర్యం ప్రకృతి ప్రసాదించింది.
1: మరి ఇసుక తుఫాన్లు వస్తే ఎలా మావయ్యా?
0: మీరు ఇందాక ఒంటెను చూసారు కదా, దాని మొహం ముక్కు చూసారా?
1: లేదు, చూడలేదు.
0: ఒంటె ముక్కు పుటాలు, కళ్ళు ప్రత్యేకమైన నిర్మాణం కలిగి ఉంటాయి. దీని ముక్కు దూలాలు బయటికి వెడల్పుగా ఉన్న ముక్కు రంధ్రాలు లోపలకు సన్నంగా ఉంటాయి. అందువల్ల ఇసుక గాలికి ఎగిరిన లోపలికి పోదు. అలాగే కంటిపై రెప్ప బాగా ముందుకు వంగి ఉండటం వల్ల కళ్ళలో కూడా ఇసుక పడదు.
2: అయినా చాలా వేడి ఉంటుంది కదా, ఆ ఇసుకలో వేడిలో ఎలా నడుస్తుంది?
0: దాని పాదాలు చాలా పొడవు కదా, ఆ పాదాల అడుగున వెడల్పుగా మెత్తల్లా చర్మం ఉంటుంది.

0: అది ఇసుకలో వేడి తగలకుండా, జారిపోకుండా, ఇసుకలో కూరుకుపోకుండా ఉండేలా చూస్తుంది. అందువల్ల ఒంటె ఎడారిలో చాలా వేగంగా పరిగెత్తగలదు. అందుకనే దీన్ని ఎడారి ఓడ అంటారు.
1: మాయా మాయా మాయా, సర్కస్ కు తీసుకెళ్ళు మాయా.
0: అలాగే వెడదాంలే బాబి.
2: మరైతే చల్లటి ప్రాంతాల్లో జంతువుల గురించి చెప్పరా?
0: ఎందుకు చెప్పను? ముందు ధ్రువ ప్రాంతాల్లో అతి చల్లని వాతావరణంలో ఉండే జంతువుల గురించి తెలుసుకుందాం.
1: తొందరగా చెప్పు మాయా.
0: ధ్రువ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. చలి చాలా ఎక్కువ. అక్కడ ఎంత చల్లగా ఉంటుందంటే చివరికి సముద్రంలో నీరు కూడా మంచుగా గడ్డకట్టిపోతుంది.
2: అసలు ఇలాంటి చల్లో ఏ జంతువులైనా ఉంటాయా? ఉన్నా చల్లో చచ్చిపోవు.
0: అదేనో విచిత్రం. ఈ ధ్రువ ప్రాంతంలో ఎలుగుబంట్లు, సీలు జంతువులు, పెంగ్విన్ పక్షులు ఉంటాయి.
1: అసలు ధ్రువ ప్రాంతాల్లో 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు ఉంటుంది కదా మావయ్యా, అక్కడ ఈ జంతువులు ఎలా బతుకుతాయి?
0: వినండి, ధ్రువ ప్రాంతంలో జంతువుల శరీరం విపరీతమైన చలిని తట్టుకునేలా ఉంటుంది. ఉదాహరణకి ధ్రువ ప్రాంత ఎలుగుబంటి, దీని శరీరం నిండా ఉన్ని లాంటి వెంట్రుకలు ఒత్తుగా వ్యాపించి ఉంటాయి. ఈ ఉన్ని శరీరం వేడిని బయటికి పోనీయదు. అంతేకాదు, వాతావరణంలోని చల్లదనం శరీరాన్ని తాకకుండా ఈ ఉన్ని ఓ రగ్గుల జంతువుని కాపాడుతుంది.
2: కానీ కాళ్ళు కింద పెడితే జుల్లుమని చలివేయదు. నేనైతే చలికాలం చెప్పులు లేకుండా అడుగు కింద వేయను.
0: నిజమే, ఈ ప్రాంతంలోని జంతువుల కాలి అడుగు భాగం కూడా ప్రత్యేకంగా ఏర్పడి ఉంటుంది. ఒంటెకు అరికాళ్ళలో మెత్తలుంటాయని చెప్పాను కదా, అలాగే ఈ శీతల ప్రాంతం ఎలుగుబంటు అరికాళ్ళలో కూడా ఒత్తుగా వెంట్రుకలుంటాయి. అందువల్ల మంచు చల్లదనం తాకదు, పైగా జారదు కూడా. అంతేకాక వీటి ముందరి పాదాల వేళ్ల మధ్య చర్మం ఉంటుంది.
1: మరి వీటి ఆహారం సంగతి?
0: ఇవి ఎండాకాలంలో ఆహారం సేకరించుకుని తింటాయి. శీతాకాలంలో ఆహారం దొరకదు. అంతటా మంచే, ఆ కాలంలో జంతువులు కదలకుండా పడుకుంటాయి, బయటికి తిరగవు.
2: శీతాకాలం మొత్తం నిద్రపోతాయా? మరి వీటికి ఆకలేయదు.
0: ఒంటెలాగే ఈ జంతువులు కూడా ముందుగా తిన్న ఆహారాన్ని కొవ్వుగా నిల్వ చేసుకుంటాయి. శీతాకాలంలో ఎక్కడికి తిరగవు కదా, అందువల్ల ఎక్కువ శక్తి ఖర్చు కాదు. ఈ కాలంలో విపరీతమైన మంచు వల్ల ఈ జంతువులలో ఊపిరి తీయడం చాలా మెల్లిగా జరుగుతుంది. గుండె కొట్టుకోవడం కూడా చాలా మెల్లిగా ఉంటుంది. ఇవి దాదాపుగా నిద్రపోతున్నట్లుగానే ఉంటాయి. దీన్ని శీతాకాలపు నిద్ర అంటారు.
1: పాపం చాలా ఇబ్బందే. మరి ఎండాకాలంలో?
0: ఎండాకాలం రాగానే వేడొస్తుంది, మంచు కరుగుతుంది. ఈ జంతువులు కూడా చాలా చురుగ్గా తిరుగుతూ మామూలుగా ఆహారం తింటూ జీవిస్తాయి.
2: పాపం చాలా బాధే వీటికి.
0: అదేం లేదు, జంతువులన్నింటి శరీరాల్లోనూ అవి నివసించే పరిసరాలని అనుసరించి శరీర నిర్మాణం ఉంటుంది. ఆహార అలవాట్లు కూడా అక్కడ దొరికే వస్తువులను బట్టి ఉంటుంది. చేప చల్లని నీటిలో శీతాకాలంలోనూ హాయిగా ఉండటం లేదు, అలాగే ఒంటెలు ఎడారిలోనూ, సీలు లాంటివి ధ్రువ ప్రాంతాల్లోనూ హాయిగా జీవిస్తాయి. పరిసరాలకు అనుగుణంగా శరీరం ఏర్పడి ఉంటుంది. ఇదే జంతువుల పరిసరానుగుణ్యత. అర్థమైందా?
2: ఓ అర్థమైంది, ఇక వెళ్తాం.
1: మాయ మాయ, నన్ను సర్కస్ కు తీసుకెళ్ళవా?
0: అలాగే, తయారుగా వెడదాం మరి.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జంతువులు పరిసరాల గుణ్యత పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మొక్కలు పరిసరాల గుణ్యత పాఠం వింటారు.
1: చెప్పు
4: ముందు, వాడు నీకన్నా చిన్నవాడు కదా, తప్పు చేస్తే అలా బాధేయడమే, అసలు ఏమైందో చెప్పు. బాబి నువ్వు చెప్పరా.
5: నేనేం చేయలేదు మోయ్యా. మరి మాకు స్కూల్లో పాఠాలు చెప్తారు కదా, ఇంటికొచ్చి ఆ పాఠాలు గుర్తు చేసుకోవాలి కదా.
4: అవును, అది మంచి పనే.
1: అవును, పాఠాలు గుర్తు చేసుకోవడం అంటే శుభ్రంగా పెరుగుతున్న మొక్కల్ని పీకి పోగులు పెట్టడమా? తన్నేవాళ్ళు లేక పెద్ద కబుర్లు.
4: అబ్బా నువ్వు ఉండు తల్లి, వాణ్ణి పూర్తిగా చెప్పని. ఒరేయ్ నువ్వు చెప్పరా.
5: మా సైన్స్ టీచరు మొక్కల గురించి చెప్పారు మావయ్యా. అన్ని చెట్లకి వేళ్లు ఒకే రకంగా ఉండవు అని చాలా చాలా చెప్పారు. నాకేమో సరిగ్గా గుర్తులేదు అందుకని.
1: చూడు మావయ్య, పాఠం గుర్తు లేకపోతే పుస్తకం తీసి చదువుకోవాలి, లేకపోతే ఎవరినైనా అడగాలి. నేను మా సుజీ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి నాటుకున్నాను, రోజు కష్టపడి నీళ్లు పోస్తున్నాను. చూడు ఈ కనకాంబరం, బంతి, గులాబీ మొక్కల్ని ఎలా పీకి పారేశాడో.

0: అసలు వీన్ని కొట్టాలా తన్నాలా?
1: ఆగాగు, ఇవి చిన్న మొక్కలేగా, మళ్ళీ నాటితే బతుకుతాయిలే. అది సరే కాని బాబిగాడికి చదువు అంటే ఉన్న శ్రద్ధకి సంతోషించాలి. ఇంతకీ మొక్కలు పీకి చూసావు కదా, ఏమర్థమైందో చెప్పు.
0: మొక్కలు పెరగటానికి గాలి, నీళ్లు, వెలుతురు కావాలి. కానీ అన్ని చోట్ల ఇవి ఒకే విధంగా అందవు. అందుకని మొక్కలు పరిసరాలను బట్టి రకరకాలుగా పెరుగుతాయని మా మాస్టర్ చెప్పారు మావయ్యా.
1: నిజమే, దీనికోసం ఇంట్లో మొక్కల్ని ఎందుకు పీకావు?
2: అది అలా అడుగు మావయ్య, అన్ని కుంటి సాకులే. అందుకే వీడికి అమ్మ మంచి పేరు పెట్టింది.
1: యావని పెట్టింది ఏమిటి?
2: అన్ని తగిలేస్తాడు కదా, అందుకని వీడికి భ్రష్టకారిణి సంఘం అధ్యక్షుడని పేరెట్టింది.
0: ఏయ్, ఇలా అంటే మిగతా మొక్కలు కూడా పీకి పారేస్తా.
2: నేను నీ వీపు చీరేస్తా.
1: అబ్బాబ్బా, ఊరుకోండర్రా. చెప్పరా బాబీ, ఇంట్లో మొక్కలు ఎందుకు పీకావు?
0: మా అయ్యా, నేల మీద మొక్కలు ఓ రకంగా, నీళ్లలో మొక్కలు వేరే రకంగా, ఎడారిలో మొక్కలు మరో రకంగా ఉంటాయట. వాటి వేళ్లు కూడా తేడాగా ఉంటాయట. అందుకని వేళ్లు చూద్దామని పీకాను.
1: చూసావు కదా, నీకేమర్థమైంది?
0: అర్థమయ్యే లోపలే వీపు పేలిపోయింది. అసలు అక్క నన్ను చూడనిస్తే కదా.
1: సరే, ఆ కనకాంబరం మొక్క ఇలా తీసుకురా. రాధి, నువ్వు కూడా రా.
2: నా మొక్క చచ్చిపోతుంది, నాకివ్వు, నాటుకుంటా.
1: ఇప్పుడే నిమిషంలో ఇస్తా. రామ్మా, చూడండి, ఇది పొడుగు వేరు, దీన్ని తల్లి వేరు అంటాం. ఇవి చిన్న చిన్న పిలకల్లా చుట్టూ ఉన్నాయి కదా, ఈ సన్నని వేళ్లకి కూడా ఇంకా సన్నని వేళ్లు ఉంటాయి. అవి వెంట్రుగలంత సన్నగా ఉంటాయి.
0: ఎంత చెట్టుకైనా ఇలాగే ఉంటాయా వేళ్లు?
1: ఇలాగే ఉంటాయి కానీ ఇంతే ఉండవు. ఎంత చెట్టుకి అంత గాలి అన్న సామెతలాగే ఎంత చెట్టుకి అంత వేరుంటుంది.
2: అంటే ఏమిటి మావయ్య?
1: చూడు, ఇది చిన్న కనకాంబరం చెట్టు కదా, చెట్టు ఎంత ఎత్తుందో అందులో దాదాపు సగం పొడుగున వేళ్లున్నాయా?
0: మరి మన దొడ్లో మామిడి చెట్టుకి, జామ చెట్టుకి, సపోటా చెట్టుకి
1: లిస్టు చదువుకు. తల్లివేరు వ్యవస్థ గల మొక్కల వేళ్లు నేలలో లోతుకి చొచ్చుకుని పోతాయి, అందువల్ల చెట్టు పడదు. కాండం కూడా లావుగా పెరుగుతుంది. కొమ్మల నిండా కాయలు పూలు ఉన్నా చెట్టు బలంగా నిలబడగలుగుతుంది.
0: మరి నీటి మొక్కలు, వాటిని గురించి చెప్పు మాయా.
1: అలాగే, మొక్కలు పరిసరాలని అనుసరించి ఆకారాలు సంతరించుకుంటాయి. నీటిలో పెరిగే మొక్కలకి, ఎడారిలో పెరిగే మొక్కలకి కూడా వాటి పరిసరాలని అనుసరించి వేళ్ళు కాండం మారతాయి.
0: మాయా మాయా, మరి మనం చెరువు దగ్గరికి వెడదాం మాయా.
2: నాయన, నీ చదువు కోసం ఊళ్ళో ఉన్న మొక్కలన్నీ పీకి పెడతావా?
1: ఊరుకోవే రాధి. బాబీ, అలాగే వెడదాం. చెరువులో తామల పూలు ఉన్నాయి కదా, తామర నీటి మొక్క. నేను ఆ వివరాలన్నీ చెబుతా.
2: మామయ్య, నేను వస్తా, నాకు తామర పూలు కోసిస్తావా?
0: ఏమక్కర్లేదు, నువ్వు రావద్దు. ఇంతసేపు నన్ను కొట్టి ఏడ్పించావు, ఇప్పుడు మాతో ఎందుకు? రావద్దు.
1: తప్పురా బాబీ, అక్క కదా, రెండర్రా పోదాం.

0: రామయ్య కోతిమోహన్ చెట్టెక్కేశాడు.
1: బాబీ దిగిరారా?
2: సరేలే, ఇదిగో తామర్తీగ చూడు, దీనికి వేళ్లు లేవేంటి మోయ్యా?
1: శ్రద్ధగా విను. నీటి మొక్కలు మూడు రకాలు. అవేమిటంటే, పూర్తిగా నీళ్లలో మునిగి ఉండే మొక్కలు ఒక రకం, ఇక రెండో రకం నీటి మీద తేలుతూ ఉంటాయి, మూడో రకం మొక్క వేళ్లు కాండం నీళ్లలోను ఆకులు పువ్వులు నీటి మీద ఉంటాయి.
3: అయితే తామర మూడో రకం కదా?
1: అవునమ్మా. విను బాబీ, నీళ్ల లోపలే ఉండే మొక్కలకి నీటి లోపల మట్టిలో వేళ్లు పాదుకొని ఉంటాయి. ఈ మొక్కలకి నీళ్లు ఎక్కువ గాలి తక్కువ, అందుకని మొక్కల వేళ్లలోను కాండంలోను గదులు గదులుగా ఉంటాయి. వీటిని గాలి గదులు అంటారు. ఈ మొక్కలు గాలిని వీటిల్లో దాచుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాయి.
2: గాలి గదులా, తమాషాగా ఉంది కదూ.
1: ఇదిగో ఆ తామరతూడు ఇలా అయ్యి, ఇదిగో చూడు విరిచాను, దీన్ని చూడు ఎలా ఉందో.
2: ఆ నిజమే, లోపల గదులున్నాయి, ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో.
1: నీటిలో ఉంటాయి గనుక ఆ ప్రవాహానికి తగినట్లుగా ఆకులు సన్నగా చీలి ఉంటాయి. హైడ్రిల్లా వాలిసినేరియా ఇలాంటి మొక్కలన్నీ పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కలు. ఇక రెండో రకం నీటిపై తేలుతూ ఉండే మొక్కలు, అంతర తామర బుడగ తామర ఇవన్నీ ఈ జాతికి చెందినవి.
0: మా స్కూల్ దగ్గర ఒక కుంటుంది మామయ్య, అందులో ఈ తేలే మొక్కలున్నాయి. మేమంతా వాటిని లాగి కాలేసి తొక్కుతాం, తుస్సమని పేలేటట్టు చప్పుడు వస్తుంది.
2: చూసావు మోయ్య, స్కూల్ దగ్గరేమో అక్క నీటి మొక్కలన్నీ పీకొచ్చు.

0: గాని నేను ఒక్క కనకాంబరం పిక్తేనే కొట్టింది.
1: పోట్లాడికి ఎప్పుడు వీలవుతుందా అని చూస్తారు మీరిద్దరు. నోరు మూసుకుని వినండి.
0: సరే వింటాం చెప్పు.
1: నీటిపై తేలే మొక్కల్లో పైకి ఆకులు తేలుతూ ఉంటాయి, నీళ్లల్లో వేళ్లు వేలాడుతూ ఉంటాయి, వీటి వేళ్లల్లో కాండంలో ఆకుల్లో కూడా గాలిగదులు ఉంటాయి. అందువల్ల ఈ మొక్కలు నీటి ప్రవాహంలో తేలుతూ నీళ్లల్లో కొట్టుకుపోకుండా నిలబడి ఉంటాయి.
0: ఇప్పుడు తామర గురించి చెప్పు, దీనికి వేళ్ళెక్కడుంటాయి?
1: తామర తీగ వేళ్లు చెరువు అడుగున ఉండే నేలలో ఉంటాయి. కాండం తీగల నీళ్లల్లో పాకి పైకి వచ్చేస్తుంది. తామరాకులు పువ్వులు నీళ్ల మీద తేలుతూ ఉంటాయి.
2: మామయ్య, తామరాకు మీద నీరు నిల్వదే?
1: ఆకులు గాలి పీల్చుకోవాలి కదమ్మా. అందుకని ఈ ఆకుల మీద ఓ రకమైన నూనెలాంటి పదార్థం వ్యాపించి ఉంటుంది. అందువల్ల నీరు పడ్డా నిలవదు. తామరాకులు మిగతా ఆకుల మళ్ళీనే వాతావరణంలోని గాలి పీల్చుకుంటాయి.
0: ఈ చెరువు గట్లు నిండా ఉన్న మొక్కలేంటి మోయ?
1: అవి కూడా నీటి మొక్కలే. నీటికి దగ్గరగా నేల మీద వేళ్లు ఊని కొన్ని ఉంటాయి, మరికొన్ని నీటి మొక్కలు నీళ్లల్లో మునిగి నీళ్ల లోపలే తేలుతూ ఉంటాయి కూడా.
2: మామయ్య, నాకు తామర పూలు కోసి పెట్టమన్నాను కదూ.
0: అయితే కోసుకోండి, నేను పోతున్నా.
1: అరే ఎక్కడికి రా.
2: ఎక్కడికేంటి? అదిగో మళ్ళీ జామ చెట్టు మీదకి. అదిగో చూడు ఎలా ఎక్కుతున్నాడో కోతిలా.
1: బాబీ ఇలా రా, చెప్పేది పూర్తిగా వినాలి. ఎడారి మొక్కల గురించి నీకు తెలుసా?
0: ఎక్కడున్నాయా మొక్కలు?
2: మామయ్య, సింహం గురించి పాఠం అంటే వీడిని అడవికి తీసుకెళ్లాలి.
0: అబ్బో నీకు తెగ తెలివి ఎక్కువేలేమ్మా.
1: మళ్ళీ మొదలా రా, పద అలా పొలం గట్టికెడదాం.
0: ఎందుకు మోయ్యా?
1: ముందు నేల మీద నడు, చెట్టు తర్వాత ఎక్కుదూ గాని. ఇదేం చెట్టురా బాబీ?
0: ఇది చెట్ట? ఎట్లబ్బా ఆకులేవి? ఏమిటి అరచేతి మందాన అట్టలు, వాటి మీద ముళ్ళు?
1: ఇవే ఎడారి జాతి మొక్కలు.
0: అంటే ఇది ఎడారా మోయ్యా?
1: మొత్తానికి పరమానంద శిష్యుడి జాబితాలో ఉండవలసిన వాడు విరా నాయన. ఎడారి అని దేన్ని అంటారు?
2: బాగా నీటి వసతి లేని భూమి మావయ్య.
1: సరిగ్గా చెప్పావమ్మా. ఎడారి జాతి మొక్క బాగా నీరు దొరక్కపోయినా పెరుగుతుంది, బతుకుతుంది. నీటిలో పెరిగే మొక్కలు గాలిగదుల్లో గాలిని జాగ్రత్తపరుచుకుంటాయి, అలాగే ఎడారి మొక్కలు నీటిని జాగ్రత్త పరుచుకుంటాయి.
0: ఇవి నీరెలా జాగ్రత్త పరుచుకుంటాయి మోయ్యా?
1: చెబుతా విను. ఈ చెట్టు చూసావు కదా, దీన్ని నాగజముడు అంటారు. ఇది చూసావా, దీని కాండం వెడల్పుగా మందంగా ఆకుపచ్చని అట్టల్లా ఉంది కదా. ఇంకా దీని నిండా ముళ్ళు కూడా ఉన్నాయవునా?
0: మరి చెట్టుకి ఆకులుండవా? ఎందుకని?
1: ఆకులుంటే దానిలో నీరు ఆవిరిగా మారిపోతూ ఉంటుంది. మరి ఎడారుల్లో నీరు తక్కువగా ఉంటుంది కదా, అందుకని ఈ చెట్లలో ఆకులకు బదులు ముళ్ళే ఉంటాయి. అంటే ఈ ఆకులే ముళ్ళుగా రూపాంతరం పొందాయన్నమాట. మరి ఆకులు లేకపోతే కిరణజన్య సంయోగం ద్వారా ఆహారం ఎలా తయారు చేసుకుంటుంది?
2: అవును, ఎలా మరి పాపం?
1: అందుకే ఆకుల్లో ఉండే ఆకుపచ్చని రంగు అంటే పత్రహరితం కాండానికి వచ్చేసింది. ఈ అట్టలట్టలుగా ఉన్న కాండంలో నీరు నిల్వ చేసుకుంటుంది, కాండం ద్వారానే ఆహారం సమకూర్చుకుంటుంది కదా.
2: అసలు నీళ్ళు ఎలా దొరుకుతాయని? మరి ఇవి ఎడారుల్లో ఉంటాయి కదా.
1: మంచి అనుమానమే. వినండి, ఈ మొక్కల వేళ్లు నిటారుగా భూమిలో చాలా లోతుకు చొచ్చుకొని పోతాయి. భూమి లోపలి పొరల్లోంచి వేరు నీటిని పీల్చి మొక్కలకి అందిస్తుంది.
0: మాయా ఒక్క అనుమానం
1: చెప్పు బాబీ.
0: ఆకులు లేకపోయినా కాండంలోని నీరు ఆవిరైపోదంటావా?
1: సాధారణంగా ఈ మొక్కలకి కాండం మీద పై పొర చాలా దళసరిగా ఉంటుంది. ఒకసారి ఆ చెట్టు మట్టి చేత్తో పట్టుకుని చూడు, నీకే తెలుస్తుంది.
0: అవును మాయా. అబ్బా ఎంత బండగా ఉందో, తామర్తుడు ఎంత మెత్తగా ఉందో, ఈ నాగజముడు అంత గట్టిగా ఉంది.
1: అది విషయం. అంత గట్టిగా పైపొర ఉండడం వల్ల ఈ మొక్కల్లోంచి నీరు ఎక్కువగా ఆవిరి కాదు. అలా నీటిని దాచుకుని చాలా జాగ్రత్తగా ఈ ఎడారి మొక్కలు బ్రతుకుతాయి.
2: ఈ ఒక్క మొక్కేనా మామయ్య ఎడారి మొక్క?
1: లేదమ్మా, చాలా ఉన్నాయి. నాగజముడు, బ్రహ్మజముడు, జిల్లేడు, రేగు, గన్నేరు, ఇవన్నీ ఎడారి జాతి మొక్కలు. అంటే వీటికి తక్కువ నీరు దొరికితే చాలు, ఆ నీటిని జాగ్రత్త చేసుకుని పెరుగుతాయి.
0: మరి ఇవి మన ఊర్లో కూడా ఉన్నాయి కదా మావయ్య, ఇదెడారా?
2: పిచ్చి ప్రశ్నలు, వెరీ అనుమానాలు.
1: అలా అనుకురాది, అనుమానం వచ్చినప్పుడు అడిగి తెలుసుకోవాలి. ఎడారి జాతి మొక్కలంటే బాబీ నీరు తక్కువ అతి తక్కువ ఉన్నా పెరిగే మొక్కలు, అంతేగాక బాగా ఎండలకి తట్టుకునేవి అని అర్థం. ఎడారిలో పెరిగే మొక్కలు సాధారణంగా

0: చిన్నవిగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల నీరు ఆవిరి అవడం తక్కువగా ఉంటుంది.
1: మాయా, ఈ మొక్క ఏమిటి?
0: ఇది జిల్లేడు. చూసావా, దీని ఆకు ఎంత మందంగా ఉందో. దాని మీద చేయి పెట్టి తడిమి చూడు, గుమ్మగా లేదు? అది మైనపు పొర. ఈ పొర ఉండడం వల్ల నీరు తొందరగా ఎగిరిపోదు.
1: మాయా, మరి ఇక్కడ జామ చెట్టైనా లేదే, ఎలాగా?
0: అంటే ఏమిట్రా?
2: అంటే వీడు కాకలేస్తుందని అర్థం. ఏం కాదులే.
0: సరే, పోట్లాడొద్దు, పదండి, విడుతూ మాట్లాడుకుందాం. చెప్పరా బాబి, నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా?
1: ఓ వినుమో అయ్యా, వాతావరణంలో ఓ చోట నీరెక్కువ, ఓ చోట వేడెక్కువ, ఓ చోట సమంగా ఉంటాయి. కనుక మొక్కలు కూడా పరిసరాలకి అనుగుణంగా ఆకారాల్లో మార్పులు చెంది ఉంటాయి.
0: కరెక్ట్. దీన్ని మొక్కల్లో పరిసరానుగుణ్యత అంటారు.
2: మావయ్య మావయ్య, నేను చెప్తాను మావయ్య.
1: పాఠం నేర్చుకోవాల్సింది నేను కాబట్టి నేనే చెప్పాలి, అవును కదూ?
0: అవునాయనా, నువ్వే చెప్పు.
1: మొక్కలు పరిసరాలని అనుసరించి మార్పులు చెందుతాయి. నేల మీద మొక్కల్లో వేళ్లు చుట్టూ వ్యాపించి భూమిని పట్టి ఉంచుతాయి. నీళ్లలో ఉండే మొక్కలకేమో గాలిగదుల్లో ఉంటాయి.
0: ఇంకా చెప్పు.
1: నీటి మొక్కలకి గాలిగదులలో గాలుంటుంది మోయ్యా. అదే ఎడారి మొక్కలకేమో కాండంలో నీరు నిల్వ చేసుకునే ఏర్పాటు ఉంటుంది. వాటికి నీరెక్కువ, వీటికి నీరు దొరకదు. అందువల్ల ఆ వాతావరణాన్ని అనుసరించి మొక్కల ఆకులు, కాండం, వేళ్ళు రూపాంతరం చెంది వృద్ధి పొందుతాయి. చెప్పు మాయా, నేను సరిగ్గా చెప్పానా?
0: సరిగ్గా చెప్పావు బాబీ. ఇదంతా గుర్తు చేసుకుని మళ్ళీ ఓసారి నీ సైన్స్ పుస్తకం తీసి పాఠం బాగా చదువు, చక్కగా గుర్తుండిపోతుంది.
2: వీడి మొహం జామ చెట్టు చూస్తే అన్ని మర్చిపోతాడు.
0: మళ్ళీ వాదులాటొద్దు, పదండి.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జంతువులు పరిసరాల గుణ్యత మరియు మొక్కలు పరిసరాల గుణ్యత పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడి విష్ణు 90.4 శ్రోతులందరికీ ఈరోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మరి ఈనాటి మన ప్రసారంలో కాలం అందించిన మరుపురాని జ్ఞాపకాలతో సెప్టెంబర్ 11వ తేదీ విశేషాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ప్రతిరోజు చరిత్ర మనకి సరికొత్త పాఠాలని, స్ఫూర్తిదాయకమైన కథనాలని

అందిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలని, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన విశేషాలని వివరంగా తెలుసుకుందాం. భారత క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా, భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్గా రికార్డు నెలకొల్పిన దిగ్గజ క్రీడాకారుడు లాలా అమర్నాథ్ 1911 సెప్టెంబర్ 11 జన్మించారు. ఆయన 1933 ఇంగ్లాండ్పై సాధించిన సెంచరీ భారత క్రికెట్ రంగానికి సరికొత్త విశ్వాసాన్ని, గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆల్రౌండర్గా, పదునైన వ్యూహకర్తగా, సెలెక్టర్గా భారత క్రికెట్ వికాసానికి తనదైన శైలిలో మహోన్నతమైన పునాది వేసిన క్రీడా దిగ్గజం ఆయన. ఇక గాంధేయవాదిగా, స్వాతంత్ర సమర యోధుడిగా, భూదాన్ ఉద్యమం ద్వారా పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచిపెట్టిన మహోన్నత నాయకుడు ఆచార్య వినోబా భావే 1895 సెప్టెంబర్ 11 జన్మించారు. ఆయన మహాత్మాగాంధీగారి మొదటి వ్యక్తిగత సత్యాగ్రాహిగా ఎంపికై అహింసా మార్గంలో సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టారు. భారత అత్యున్నత భారతరత్న మరియు రామన్ మెగసెసే పురస్కారాలను అందుకుని అమర ఆధ్యాత్మిక, సామాజిక విప్లవ మూర్తిగా నిలిచిన మహనీయుడు ఆయన. అలాగే భారతీయ హస్తకళలు, నేత వస్త్రాలు మరియు సాంస్కృతిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో జీవం పోసిన సుప్రసిద్ధ కళాకారిణి, రచయిత్రి పుపుల్ జైకర్ 1915 సెప్టెంబర్ 11 జన్మించారు. ఆమె భారతీయ జానపద మరియు గ్రామీణ కళల రక్షణకు నిరంతరం శ్రమిస్తూ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాల ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారు. కృష్ణమూర్తి, ఇందిరాగాంధీ వంటి మహనీయుల జీవిత చరిత్రలను రచించి భారత కళాపోషణకు మహోన్నతమైన సేవలు అందించిన విదుషీమణి ఆవిడ. ఇక కాంతి తరంగ సిద్ధాంతంపై విశేష పరిశోధనలు చేసి విజ్ఞాన శాస్త్ర రంగంలో సత్తా చాటడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐపీఎస్ అధికారిగా డీజీపీ పదవిని అధిష్ఠించిన బయ్యారపు ప్రసాదరావు గారు 1955 సెప్టెంబర్ 11 జన్మించారు. ఆయన పోలీస్ వ్యవస్థలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, పారదర్శకతని ప్రవేశపెట్టి ప్రజారక్షణకి కొత్త విలువనిచ్చారు. ఫిజిక్స్ మీద ఉన్న మక్కువతో శాస్త్రీయ గ్రంథాలని రచిస్తూ శాస్త్రవేత్తగా నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించిన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన ఐపీఎస్ దిగ్గజం ఆయన. అలాగే భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో కథానాయికగా దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ సినీ నటి శ్రీయ శరణ్ 1986 సెప్టెంబర్ 11 జన్మించారు. ఆమె ఇష్టం చిత్రంతో తెలుగు తెరపైకి వచ్చి నువ్వే నువ్వే, ఠాగూర్, శివాజీ, మనం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో తనదైన మంత్రముగ్ధమైన అభినయంతో ఆకట్టుకున్నారు. తన అందం, నాట్య ప్రావీణ్యంతో దక్షిణ భారత సినీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కథానాయికలలో ఒకరిగా నిలిచిన ప్రతిభావంతురాలు శ్రీయ. ఇక దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తమిళ, తెలుగు చిత్రాలలో తనదైన సహజ సిద్ధమైన అభినయంతో గుర్తింపు పొందిన సుప్రసిద్ధ నటి అంజలి 1986 సెప్టెంబర్ 11 జన్మించారు. ఆమె షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు వంటి చిత్రాలలో నటించి ఆ పాత్రల ద్వారా నంది పురస్కారాన్ని, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ అభినయ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో వెండి తెరపై తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రముఖ నటి ఆమె. అలాగే దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రవేశించి స్వల్ప కాలంలోనే తెలుగు, మలయాళ భాషలలో కథానాయికగా విశేష ప్రజాదరణ పొందిన సినీ నటి సంయుక్త మీనన్ 1995 సెప్టెంబర్ 11 జన్మించారు. ఆమె తెలుగులో భీమ్లా నాయక్, బింబిసారా, సార్, విరూపాక్ష వంటి వరుస విజయాత్మక చిత్రాలలో నటించి విజయాల కథానాయికగా పేరుగాంచారు. తనదైన చరిష్మాతో ప్రతి పాత్రలోనూ ఆకట్టుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంటున్న యువ నటి ఆమె. ఇక తమిళ సాహిత్యంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో పదునైన దేశభక్తి కవితలతో ప్రజలను చైతన్యపరిచిన మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారు 1921 సెప్టెంబర్ 11 ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన తన కవితల ద్వారా సామాజిక దురాచారాలని, లింగ వివక్షను ఎండగడుతూ జాతీయవాద భావాలను నలుదిశలా వ్యాప్తి చేశారు. తమిళ సాహిత్యానికి నూతన వరవడిని అందించి అమర స్వాతంత్ర సమరయోధుడుగా బాసిల్లి నిర్యాణం చెందిన దిగ్గజ కవి ఆయన. ఇక తెలుగు సాహిత్యంలో రైతు కవిగా, కవి కోకిలగా ప్రసిద్ధి చెంది కృషివలుడు, పానశాల వంటి కావ్యాల ద్వారా తెలుగు కవిత్వానికి నవోన్మేష శోభను తెచ్చిన సుప్రసిద్ధ కవి దువ్వూరి రామిరెడ్డి గారు 1947 సెప్టెంబర్ 11 కాలం చేశారు. ఆయన తనదైన ప్రత్యేకమైన దువ్వూరి శైలితో పల్లె జీవితాన్ని, కర్షకుని

కష్టాలని, ప్రకృతి సౌందర్యాన్ని పద్యాలలో అమృతంగా ఆవిష్కరించారు. ఒమర్ ఖయ్యం రుబాయిలను తెలుగులోకి అనువదించి తెలుగు వచన మరియు పద్య సాహిత్య వికాసానికి మహోన్నత సేవలు అందించి లోకాన్ని విడిచి వెళ్లిన దిగ్గజ కవి ఆయన. అలాగే 20వ శతాబ్దపు రాజకీయ చరిత్రలో ఆల్ ఇండియా ముస్లిం నాయకుడుగా, పాకిస్తాన్ దేశ ఆవిర్భావానికి ప్రధాన కారకుడిగా నిలిచిన రాజకీయ నేత మహమ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబర్ 11న నిర్యాణం చెందారు. ఆయన లండన్లో లా చదివి ప్రారంభంలో భారత జాతీయ కాంగ్రెస్లో కీలక సభ్యుడిగా పనిచేసి అనంతర కాలంలో ప్రత్యేక దేశ ఆకాంక్షతో పాకిస్తాన్కు మొదటి గవర్నర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉపఖండ రాజకీయ గమనాన్ని మలుపు తిప్పి తనదైన పట్టుదలతో చరిత్ర సృష్టించి లోకాన్ని విడిచి వెళ్లిన రాజకీయ నాయకుడు. ఇక ఆకాశవాణి రేడియో తొలి రోజుల్లో తనదైన సుమధురమైన స్వరంతో, నటనతో శ్రోతలను మైమర్పించిన ప్రసిద్ధ రేడియో ప్రయోక్త తెలుగు నటుడు ప్రయాగ నరసింహ శాస్త్రి గారు 1983 సెప్టెంబర్ 11న కాలం చేశారు. ఆయన రేడియో నాటకాలకి, ప్రసారాలకి జీవం పోస్తూ పలు చిత్రాలలో కూడా నటుడిగా తన నటనను ప్రదర్శించారు. ప్రసార రంగానికి తొలి రోజుల్లో అద్భుతమైన ప్రజాదరణ తెచ్చిపెట్టి రేడియో సంస్కృతికి బలమైన పునాది వేసి నిర్యాణం చెందిన మహోన్నత ప్రసారకర్త ఆయన. ఇక ఆధునిక హిందీ సాహిత్యంలో ఛాయావాది యుగానికి చెందిన నలుగురు ముఖ్య కవుల్లో ఒకరిగా, జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన కవయిత్రి మహాదేవి వర్మ 1987 సెప్టెంబర్ 11న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆమె తన వేదనతో కూడిన భావాత్మక కవిత్వంతో, యామా కవిత్వంతో హిందీ సాహిత్య రంగానికి సమున్నత గౌరవాన్ని తెచ్చారు. ఆధునిక మీరాగా పిలువబడుతూ మహిళల హక్కుల పరిరక్షణకు మరియు హిందీ భాషా వికాసానికి నిరంతరం శ్రమించి నిర్యాణం చెందిన దిగ్గజ కవయిత్రి ఆవిడ. ఇక తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో నవలలు, కథలు రచించి పాఠకులలో విపరీతమైన పఠనాభిరుచిని పెంచిన సుప్రసిద్ధ రచయిత్రి గోవిందరాజు సీతాదేవి గారు 2014 సెప్టెంబర్ 11న కాలం చేశారు. ఆమె రాసిన అనేక నవలలు ఆనాటి ప్రముఖ వారపత్రికల్లో ధారావాహికలుగా వచ్చి విశేష ప్రజాదరణ పొంది చలనచిత్రాలుగా కూడా రూపుదిద్దుకున్నాయి. సామాజిక సమస్యలు, కుటుంబ మానవ సంబంధాలని సున్నితంగా ఆవిష్కరించి తెలుగు నవలా రంగానికి మహోన్నత శోభను తెచ్చి నిర్యాణం చెందిన ప్రముఖ రచయిత్రి ఆవిడ. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్గా గుర్తింపు పొంది తనదైన గాంభీర్యమైన నటనా శైలితో రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా ప్రజారోగ్యానికి సేవలకు కృషి చేసిన సుప్రసిద్ధ నటుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు 2022 సెప్టెంబర్ 11న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం వంటి ఎన్నో చారిత్రాత్మక యాక్షన్ చిత్రాలలో నటించి నంది పురస్కారాలని అందుకున్నారు. సినీ రంగానికి మరియు రాజకీయ రంగానికి తనదైన నిరాడంబరమైన సేవలు అందించి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుని నిర్యాణం చెందిన మహోన్నత నటుడు ఆయన. లిజనర్స్, ఇంతవరకు సెప్టెంబర్ 11వ తేదీకి సంబంధించి ఎంతో మంది మహామహుల జననాలు, వర్ధంతుల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈనాటి అంశంలోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటని ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: వెల్కమ్ బ్యాక్ టు రెడి విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు ఏ

0: అంశాన్ని తీసుకొచ్చావు, మరి ఏం మాట్లాడుకోబోతున్నాం మనం?
1: తప్పకుండా. మరి ఈరోజు మనం ఒక సామాజిక అంశం గురించి మాట్లాడుకుందాం.
0: తప్పకుండా.
1: ఈ టాపిక్ ఉన్న ప్రతి ఒక్కరూ మరి వారి గతాన్ని అయితే గుర్తు చేసుకుంటారనుకో, ఎందుకంటే మరి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా. కానీ ఈ రోజు చూద్దామన్నా లేవు. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడాలనిపించి ఈ టాపిక్ తీసుకున్నాను అనమాట. మరొక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుందాం. అప్పట్లో మన పల్లెటూళ్ళల్లో ఉమ్మడి కుటుంబం అంటే అదొక పెద్ద నందనవనంలా ఉండేది. తాతయ్య, నానమ్మ, బాబేలు, అత్తమ్మలు, పిన్నమ్మలు, అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే పెద్ద పెంకటింట్లో లేదా తాటాకింట్లో ఉండేవారు. మరి కష్టం వస్తే పంచుకోవడానికి గుండెంత ధైర్యం ఉండేది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మందలించడానికి నలుగురు పెద్దలుండేవారు. అసలు ఒంటరితనం అనే మాటే తెలియకుండా ఒకరికొకరు కొండంత అండగా నిలబడే ఆ రోజులు ఎంతటి అదృష్టం కదా.
0: అవునమ్మా, అప్పట్లో ఇంట్లో వంట చేశారంటే అది వంటలా ఉండేది కాదు, ఒక పెద్ద జాతర భోజనంలా ఉండేది. పెద్ద పళ్ళల్లో అన్నం కలుపుకుని పిల్లలందరూ ఒకే చోట కూర్చుని తింటుంటే ఆ ముద్దలోనే అమృతం ఉండేది. కానీ ఈవేళ కాలం మారిపోయింది. ఆధునికత పేరుతో ఉద్యోగాల వంకతో ఆ ఉమ్మడి కుటుంబాలన్నీ ముక్కలైపోయి ఈవేళ కేవలం భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండే న్యూక్లియర్ ఫ్యామిలీలు అంటే చిన్న కుటుంబాలు వచ్చేసాయి. ఈ నాలుగు గోడల చిన్న కుటుంబాల వల్ల ఈవేళ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా? పిల్లలకి అసలు బంధాల విలువ తెలియడం లేదు, పెద్దల్ని గౌరవించే తత్వం అస్సలు అబ్బడం లేదు.
1: మరి అప్పట్లో వేసవి సెలవులు వస్తే చాలు, మరి పిల్లలందరూ కూడా నానమ్మ, తాతయ్యల దగ్గరకు పరిగెత్తేవారు. రాత్రిపూట ఆకాశంలో చుక్కలను చూపిస్తూ నానమ్మ చెప్పే రామాయణ భారతాల కథల్లోనే పిల్లలకి జీవిత పాఠాలు, సంస్కారం అలవడేవి. కానీ ఈరోజు చిన్న కుటుంబాల్లో అమ్మ ఉద్యోగానికి, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ పసిపిల్లలకి దిక్కెవరు? నానమ్మ లాలం లేదు, తాతయ్య కబుర్లు లేవు. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక పిల్లలు మొబైల్ ఫోన్లకు, టీవీలకు బానిసలైపోతున్నారు. మరి చివరికి బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని పలకరించడం కూడా రాక రూమ్లోకి వెళ్ళి తలుపులు పెట్టుకునేంత యాంత్రికంగా మారిపోతున్నారు పిల్లలు.
0: అవునమ్మా, ఆనాడు ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆత్మీయత, ఆ బంధాల బలం ఎలాంటిదో తెలుసా? ఇంట్లో మంచి జరిగినా, చెడు జరిగినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా లాయర్లు, కోర్టులతో పనిలేదు. రాత్రిపూట భోజనాలు అయ్యాక ఇంటి పెద్దలంతా ఆ విశాలమైన సావళ్లోనో లేదంటే వీధి అరుగు మీద కూర్చుని అందరూ కలిసి ముచ్చటించుకుని ఒకే మాటగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆ నిర్ణయంలో అందరి క్షేమం ఉండేది, ఒకరినొకరు గౌరవించుకునే సంస్కారం కూడా ఉండేది.
1: అసలు ఆ రోజుల్లో మరి కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే ఇది నా కొడుకు, వాడు నీ కొడుకు అనే పట్టింపులు అస్సలుండేవి కావు. మరి బాబాయ్ అయినా, పెదనానైనా తప్పును తప్పుగా చూపించి అక్కడికక్కడే మందలించి, దండించి సరైన దారిలో పెట్టే హక్కు, బాధ్యత అందరికీ ఉండేవి. కన్న తల్లిదండ్రుల కన్నా గట్టిగా ఆత్మీయతో బుద్ధి చెప్పే పెద్దలుండేవారు కాబట్టి ఆనాడు పిల్లలు అడ్డదారి తొక్కకుండా, సమాజంలో తలవంచుకునే పనులు చేయకుండా విలువల్లో పెరిగారు. మరి ఈరోజు చిన్న కుటుంబాల్లో కొడుకునో కూతుర్నో నాన్న ఒక్క మాట అంటే చాలు అమ్మ వెనకేసుకురావడం, లేదా ఆ పిల్లలు తట్టుకోలేక ముఖాలు మార్చుకుని రూముల్లోకి వెళ్లిపోవడం చూస్తున్నాం.
0: ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే ఆనాడు ఉమ్మడి కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వస్తే, ఒక అనారోగ్యం వస్తే ఆ భారం కేవలం ఒక్కరి మీద పడేది కాదు. నేనున్నాను తమ్ముడు, నేనున్నానన్నయ్య అంటూ వంద చేతులు ముందుకొచ్చేవి. ఒకరికొకరు తోడుగా నిలబడి గుండెకు హత్తుకుని ఓదార్చే ఆత్మీయులు ఉండేవారు కాబట్టే ఆనాడు మనుషులకి మానసిక ఒత్తిడి అంటే ఏంటో తెలియదు. గుండె ఆగిపోయే డిప్రెషన్లు అస్సలేవు. కానీ ఈవేళ ఈ చిన్న కుటుంబాల్లో కష్టం వస్తే పంచుకోవడానికి తోడు లేదు, కన్నీళ్లు తుడవడానికి ఒక ఆత్మీయమైన హస్తం లేదు. లోపల లోపలే నలిగిపోతూ ఒంటరితనంతో కొట్టు మిట్టాడుతూ ఉన్నారు.
1: ఒకరి తప్పును ఒకరు సరిదిద్దుకుంటూ కష్ట సుఖాలను సమానంగా పంచుకున్న ఆనాటి ఉమ్మడి కుటుంబాల తీర్పులే మనకి నిజమైన రక్షణ కవచాలు. మరి ఇప్పటికైనా ఈ బిజీ లైఫ్ రేస్ లో పడి బంధాలను దూరం చేసుకోకండి. కష్టం వస్తే పారిపోకుండా నలుగురితో కలిసి కూర్చుని మాట్లాడుకునే మనస్తత్వాన్ని పెంచుకుందాం.
0: ఇక మన భారతదేశంలో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, దీని వెనుకున్న అసలు అంతరార్థం ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే నూతన నాగరికతలకు పాఠాలు నేర్పిన మన దేశపు మేధో సంపత్తి ఏంటో నిజంగా అర్థమవుతుంది.
1: అసలు ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది నిన్న మొన్న ఎవరో ఒకరు కూర్చుని రాసిన చట్టం కాదు కదా. మరి దీని వెనుక వేల సంవత్సరాల చరిత్ర, మన పెద్దల అద్భుతమైన సాంఘిక జీవన సూత్రాలు దాగున్నాయి. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరి ఈ రోజు రేపో మొదలైంది కాదు, మన వేద కాలంలో అంటే దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే దీనికి పునాది పడింది. మన ఋగ్వేదంలో, అథర్వణ వేదంలో గృహపతి అంటే కుటుంబ పెద్ద బాధ్యతల గురించి కుటుంబంలోని వారంతా ఒకే మనసుతో ఒకే త్రాడుపై ఎలా నడవాలో అద్భుతమైన శ్లోకాల రూపంలో చెప్పారు. మరి ఆ కాలంలో కేవలం రక్త సంబంధం మాత్రమే

0: సమాజానికి ఒక క్రమశిక్షణ కావాలనే ఉద్దేశ్యంతో కుటుంబం అని ఒక పవిత్రమైన వ్యవస్థని మన మహర్షులు సృష్టించారు.
1: వేదకాలం తర్వాత మన దేశం పూర్తి స్థాయిలో వ్యవసాయ ఆధారిత దేశంగా మారడం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. అప్పట్లో ఒక పొలాన్ని సాగు చేయాలన్నా, పంటని ఇంటికి తెచ్చుకోవాలన్నా చాలా మంది మనుషుల శ్రమ అవసరం అయ్యేది. ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ములు, బాబాయిలు అందరూ కలిసి ఒకే భూమిని నమ్ముకుని

0: అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మే సంస్కృతి మనది. మరి ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలి అంటే మొదట మన ఇంట్లో ఉన్న నలుగురితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. నాది అనే స్వార్థాన్ని చంపుకుని మనది అనే త్యాగగుణాన్ని అలవర్చడమే ఉమ్మడి కుటుంబం యొక్క అసలు అంతరార్థం. పెద్దల అనుభవం చిన్నవారికి మార్గదర్శకం అవ్వాలి. చిన్నవారి ఉత్సాహం పెద్దలకి అండగా నిలవాలి. ఒకే పొయ్యి మీద వంట, ఒకే దేవుడి గదిలో పూజ, ఒకే పెద్ద అయిన తీర్పు, ఇవన్నీ మనిషిలోని అహాన్ని తగ్గించి సమాజంలో అందరితో కలిసిపోయి ఒక అద్భుతమైన గుణాన్ని నేర్పుతాయి.
1: ఇంతటి గొప్ప కుటుంబ వ్యవస్థని నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిపింది. అందుకే ఈ వ్యవస్థని, ఈ విలువల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఒకప్పుడు మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు నేల మీద వందల మంది కలిసి ఒకే తాటి కింద బతికిన అద్భుతమైన ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వందల ఎకరాల భూమిని సాగు చేస్తూ, ఒకే పెద్ద వంటగదిలో వంట వండుకుంటూ, ఊరికే ఒక పెద్ద దిక్కులా నిలిచిన ఆనాటి కుటుంబాల వైభవం వింటేనే ఒళ్ళు పులకిస్తుందనుకో.
0: అసలు మన తెలుగు రాష్ట్రాల్లో, మరి గోదావరి జిల్లాల వైపు వెళ్తే కనుక మరి ఇప్పటికీ కూడా అలాంటి కొన్ని అద్భుతమైన ఉమ్మడి కుటుంబాల చరిత్రలు వినబడతాయి. మరి అప్పట్లో ఒకే ఇంట్లో తాత ముత్తాతల దగ్గర నుండి ఉనిమనవల వరకు దాదాపు 70-80 మంది, కొన్ని చోట్ల 100 మందికి పైగా కలుసుండేవారు. మరి ఆ పెద్ద పెంకుటిళ్లల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇల్లంతా పిల్లల కిలకిలా రవాలతో, పెద్దల ముచ్చట్లతో, ఒక పెద్ద తిరునాళ్లలా, పెళ్లిళ్ళులా సందడిగా ఉండేది.
1: ఆ రోజుల్లో భోజనాల సమయం వచ్చిందంటే అదొక పెద్ద సైనిక విందులా ఉండేది. ఇంట్లో ఆడవాళ్ళంతా తెల్లవారుజామునే లేచి పెద్ద పెద్ద గంగాళాలలో అన్నం వండేవాళ్ళు. కూరలు కోయడానికి కత్తులు కాదు, ఏకంగా పెద్ద కత్తిపీటలు పెట్టి బుట్టల కొద్దీ కూరగాయలు తిరిగేవారు. ఇంటి పెద్ద అయిన సావుళ్ళలో కూర్చుని చెప్తుంటే వరుసగా విస్తరాకులు వేసి మొదట పిల్లలందరికీ, ఆ తర్వాత మగవాళ్ళకి, చివరిగా ఆడవాళ్ళంతా కూర్చుని వడ్డించుకుని తినేవారు. ఎక్కడో ఒకరు సంపాదిస్తే అందరూ కూర్చొని తినడం కాదు, బాబాయ్ పొలానికి వెళ్తే పెదనాన్నలు వ్యాపారాలు చేసేవారు, అన్నదమ్ములు పశువులు కాపలాకి వెళ్లేవారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ శ్రమని ఆ ఉమ్మడి కుటుంబం కోసం తారుపోసేవారు.
0: మరి ఆ రోజుల్లో పండుగలు, పెళ్లిళ్ళు వస్తే ఆ కుటుంబాల హడావిడి చూడాలి. అసలు బయట ఊరు నుండి వంట వాళ్ళని పిలవాల్సిన పనే ఉండేది కాదు. మరి ఎందుకంటే ఇంట్లోనే ఒక 10 మంది వంటవాళ్లు, మరి 100 మంది సాయం చేసేవాళ్లు ఉండేవారు. పెళ్లి పందిరి వేయడం దగ్గర నుండి పిండి వంటలు చేయడం వరకు అంతా కూడా ఇంట్లోనే జరిగేది. మరి కొత్త బట్టలు కొనాలన్నా సరే బట్టల దుకాణం ఆయనే పెట్టెల కొద్దీ బట్టలు తీసుకుని ఇంటికొచ్చేవాడు. మరి ఇంటి పెద్ద ఆయన కూర్చుని అందరికీ ఒకే రకమైన రంగులు, ఒకే రకమైన బట్టలు కొనిస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉండేది.
1: ఆ రోజుల్లో పెద్ద పెద్ద జమీందారీ కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు అలా కలిసిన్నాయి కాబట్టి సమాజంలో వాళ్ళకి ఎనలేని గౌరవం ఉండేది. ఊళ్ళో ఎలాంటి గొడవ జరిగినా ఆ పెద్ద ఆయన దగ్గరికే తీర్పు కోసం వచ్చేవారు. కానీ ఈవేళ కాలం మారిపోయి చిన్న చిన్న అపార్థాలకే బంధాల్ని తెంచేసుకుని ఒంటరిగా బతుకుతూ ఉన్నాం.
0: ఒకప్పుడు నందనవనంలో వెలిగిన ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈరోజు ఎందుకు ముక్కలైపోయింది, ఎందుకు చిన్నభిన్నమైపోయింది? అది ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఒకప్పుడు 100 మంది కలిసి ఉన్న ఆ పెద్ద ఇళ్ళు ఈరోజు ఎందుకు ఖాళీ అయిపోయాయి? మరి ఆ బంధాల గోడలు ఎందుకు కూలిపోయాయి అని లోతుగా చూస్తే దీని వెనుక కేవలం మనుషుల మనస్తత్వాలే కాదు, మారుతున్న కాలం తెచ్చిన ఎన్నో బలమైన కారణాలు కూడా ఉన్నాయి.
1: ఇందులో పారిశ్రామికీకరణ మరియు ఉద్యోగాలు. అప్పట్లో అందరూ ఊళ్ళోనే ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి కలిసి ఉండేవాళ్ళు. కానీ చదువులు పెరిగాక నగరాల్లో ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేసరికి ఆ ఉద్యోగాల కోసం పిల్లలు కన్నవారిని, ఊరిని వదిలేసి పట్టణాల బాట పట్టాల్సి వచ్చింది. అలా నగరాలకి వెళ్లిన వాళ్ళు అక్కడ చిన్న చిన్న ఫ్లాట్లలో ఇరుకైన జీవితాలకి అలవాటు పడిపోవడంతో ఆటోమేటిక్గా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మొదటి గండం ఇక్కడే మొదలైంది.
0: ఇక రెండో కారణం, మరి ఈరోజు మనుషుల్లో పెరిగిపోయిన అతిగా మారిన వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ మోజు. మరి అప్పట్లో అందరి సుఖం నా సుఖం అనుకునేవారు. కానీ ఈనాటి తరంలో నా లైఫ్, నా ఇష్టం, నా స్పేస్ అనే పట్టింపులు ఎక్కువైపోయాయి. ఇంట్లో చిన్న విషయానికి అంటే వంట దగ్గర నుండి టీవీ రిమోట్ వరకు ప్రతిదానికి నాదే నడవాలి అనే పట్టుదలలు, ఆహాలు పెరిగిపోవడం వల్ల ఒకరితో ఒకరు సర్దుకుపోయే తత్వం పూర్తిగా నశించిపోయింది. మరి దాంతో చిన్న చిన్న అపార్థాలకి నీ దారి నీది, నా దారి నాది అంటూ వీళ్ళు ఇళ్ళు విడిపోతున్నాయి.
1: అంతకన్నా దారుణమైన కారణం ఇంకోటి ఉంది, అదే ఆర్థిక అసమానతలు, స్వార్థం. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకేలా సంపాదించలేరు. ఒక అన్న ఎక్కువ సంపాదించవచ్చు, ఒక తమ్ముడు తక్కువ సంపాదించవచ్చు. అప్పట్లో ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడని ఆదుకునేవాడు. కానీ ఈవేళ నేను కష్టపడి సంపాదించిన డబ్బుని మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టాలి, నా పిల్లలకే దాచుకుంటాను అనే స్వార్థపు

0: ఆలోచన పెరిగిపోయాయి. దీనికి తోడు ఆస్తుల పంపకాలు, భూముల గొడవలు తోడయ్యేసరికి ప్రాణంగా ఉండే అన్నదమ్ములు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ శత్రువులుగా మారిపోతూ ఉన్నారు.
1: ఇక ఉద్యోగాల రేసు, డబ్బు మోజు, ఆహాల పోరు కలిసి మన అద్భుతమైన సంస్కృతిని ఇలా ముక్కలు చేసేసాయి. ఒకప్పుడు కొండంత అండగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇలా చిన్న భిన్నం అయిపోయాయి. మన తెలుగు సినిమా రంగం ఎప్పుడు మన సంస్కృతిని, ముఖ్యంగా మన ఉమ్మడి కుటుంబాల ఔన్నత్యాన్ని అద్దం పడుతూ ఎన్నో అద్భుతమైన సందేశాత్మక చిత్రాలు నిర్మించింది. మన ఆ సినిమాలు చూస్తున్నంతసేపు థియేటర్లో ఉన్న ప్రేక్షకులు తమ సొంత ఇంటిని, తమ సొంత బంధువుల్ని చూసుకున్నట్లుగా భావోద్వేగానికి లోనయ్యేవారు.
0: మన తెలుగు సినిమా చరిత్ర పుటల్ని ఒక్కసారి తిరిగేస్తే మొదటగా చెప్పుకోవాల్సింది మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి పాతకాలపు నవ్వుల పండగలు. కానీ కుటుంబ బంధాల విలువల్ని గుండెలకు హత్తుకునేలా చూపించిన అచ్చమైన కుటుంబ కథా చిత్రం మాత్రం సంసారం. అదేవిధంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారుల రక్త సంబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఒకరి కోసం ఒకరు పడే తపన, కుటుంబం కోసం చేసే త్యాగాల్ని ఈ సినిమాలు అద్భుతంగా చూపించాయి. ఆ రోజుల్లో ఈ సినిమాలు చూసి థియేటర్ల నుంచి బయటికి వస్తూ కళ్ళు తుడుచుకొని ప్రేక్షకుడు లేడంటే నమ్ము.
1: ఇక తర్వాతి తరం సినిమాల్లో మరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఒక నిఘంటువు లాంటి చిత్రం మరి శోభన్ బాబు గారి గోరింటాకు, మరియు మన కృష్ణ గారి పండంటి కాపురం. మరి ముఖ్యంగా పండంటి కాపురం సినిమాలో అన్నదమ్ములు నలుగురు కోడళ్లు కలిసి ఒకే తాటి మీద నడుస్తూ కష్టం వస్తే ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారో, ఒకరి కుట్రల వల్ల కుటుంబం విడిపోతే మళ్లీ ఆ బంధాలన్నీ ఎలా ఒకటయ్యాయో ఎంతో సందేశాత్మకంగా చూపించారు. పాడబోయి భారతీయుడా అనే పాట మరి ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబాల ఐక్యతకు ప్రతీకగా నిలిచిపోయింది.
0: మరి ఆ తర్వాత వచ్చిన విక్టరీ వెంకటేష్ గారి కలుసుందన్న సినిమాని ఎలా మర్చిపోతాం చెప్పు. చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోయిన ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని ఒక మనవుడు వచ్చి తన ప్రేమతో ఆత్మీయతతో ఎలా కలిపాడు, తాతయ్య మనసుని ఎలా గెలుచుకున్నాడు అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. అలాగే సూపర్ హిట్ చిత్రం మురారి సినిమాలో ఒకే ఇంట్లో 30-40 మంది బంధువులు కలిసి ఉంటూ పండుగలు చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లు ఒక దేవాలయంలా ఎలా వెలిగిపోయిందో మన కళ్ల ముందే నిలిపారు.
1: ఇక ఈనాటి తరం పిల్లలకి మరి ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో ప్రాక్టికల్ గా చూపించిన చిత్రం మహేష్ బాబు, వెంకటేష్ గార్ల సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. మరి ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ కన్న తండ్రిలా, ఆ ఊరి పెద్దాయినలా నవ్వుతూ అందరినీ కలుపుకుపోయే పాత్ర. మరి మనుషులంతా ఒక్కటే, బంధాల కన్నా ఏది ఎక్కువ కాదు అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది మరి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. అలానే మనుషులంతా ఒక్కటే, బంధాల కన్నా ఏది ఎక్కువ కాదు అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. మరి అలానే శర్వానంద్ శతమానం భవతి సినిమాలు చూశాక నగరాల్లో ఒంటరిగా ఉంటున్న ఎంతో మంది యువతీ యువకులు తమ పల్లెటూళ్ళల్లో ఉన్న నానమ్మ తాతయ్యల దగ్గరకు పరుగులు తీశారంటే ఆ సినిమాల ప్రభావం ఎంత గొప్పదో అర్థమవుతోంది కదా.
0: సో లిజనర్స్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఉమ్మడి కుటుంబాలు. అదేవిధంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్న నేపథ్యం, మరి వీటి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక చక్కటి పాట వస్తుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
2: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు.

0: ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సినిమాలు కేవలం వినోదం కోసమే కాదమ్మా, సమాజానికి ఇలాంటి మంచి మార్గాన్ని చూపించడానికి కూడా ఉపయోగపడతాయని మన తెలుగు దర్శకులు నిరూపించారు. ఒకప్పుడు కొండంత అండగా నిలిచిన ఆనాటి ఉమ్మడి కుటుంబం ఎక్కడా, ఈవేళ కేవలం నలుగురు గోడల మధ్య నలిగిపోతున్న మైక్రో ఫ్యామిలీ ఎక్కడా, ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాల్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఆధునికత పేరుతో దేన్ని కోల్పోయామో, దేన్ని కొని తెచ్చుకున్నామో స్పష్టంగా అర్థమవుతుంది.
2: ఈనాటి మైక్రో ఫ్యామిలీకి ఉన్న మొదటి తేడా, ఆనాడు భారం పంపకమైంది, ఈనాడు బాధ్యత భారమైంది. మరి అప్పట్లో ఇంట్లో ఒక కష్టం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా నలుగురు అన్నదమ్ములు ఆ భారాన్ని సమానంగా పంచుకునేవారు. దాంతో ఎవరికీ ఏ రోజు దిగులుండేది కాదు. కానీ ఈరోజు చిన్న కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరే ఉంటారు కాబట్టి పిల్లల చదువులు, ఇళ్ల ఈఎంఐలు, ఆఫీస్ టెన్షన్లు అన్నీ కూడా ఆ ఇద్దరి మీదే పడుతున్నాయి. దాంతో ఆ చిన్న బాధ్యత కూడా కొండంత భారమైపోయి మనసు నిండా మానసిక ఒత్తిడి అనేది పెరిగిపోతోంది.
3: ఇక ముఖ్యమైన తేడా, ఆనాడు లాలన పాలన ఉంది, ఈనాడు మొబైల్ స్క్రీన్ల పాలైంది. అప్పట్లో ఉమ్మడి కుటుంబంలో పిల్లలకి అమ్మమ్మలు, నానమ్మలు, లాలన, తాతయ్యల కథల పాలన ఉండేది. దాంతో పిల్లలకి చిన్నతనం నుంచే తోటివారితో కలిసి పంచుకునే గుణం, పెద్దల్ని గౌరవించే సంస్కారం సహజంగానే అబ్బేవి. కానీ ఈవాళ్టి మైక్రో ఫ్యామిలీలో అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాల బిజీలో పడిపోతూ ఉంటే ఆ పిల్లలకి దిక్కే లేకుండా పోతోంది. నానమ్మ ముద్దులు లేవు, బాబాయ్ ఆటలు లేవు, చివరికి ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక పిల్లలు మొబైల్ ఫోన్లకు, ఐప్యాడ్లకు బానిసలైపోయి యాంత్రికంగా మారిపోతూ ఉన్నారు.
2: ఇక మూడో ముఖ్యమైన తేడా ఏంటో తెలుసా? మరానాడు ఆత్మీయ సలహా ఉంది, ఈనాడు కౌన్సిలింగ్ సెంటర్లు వచ్చాయి. మరి అప్పట్లో భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు వస్తే ఇంటి పెద్ద ఆయనో అత్తమ్మో కూర్చోబెట్టి నాలుగు ముక్కలు చెప్పి ఆత్మీయంగా సర్ది చెప్పేవారు. దాంతో అపార్థాలన్నీ క్షణాల్లో కరిగిపోయేవి. కానీ ఈనాడు చిన్న కుటుంబాల్లో ఇగోలు ఎక్కువైపోయి సర్దుకుపోయే తత్వం లేక, అడిగే పెద్ద దిక్కు లేక, చిన్న గొడవలకే కోర్టుల చుట్టూ, సైకియాట్రిస్టుల చుట్టూ, కౌన్సిలింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ జీవితాలను గుల్ల చేసుకుంటున్నారు.
3: కరెక్ట్ గా చెప్పమ్మా, మైక్రో ఫ్యామిలీల పేరుతో మనం సంపాదిస్తున్న డబ్బు, అనుభవిస్తున్న లగ్జరీలు మన మనసులోని ఒంటరితనాన్ని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడలేవు. ఉద్యోగాల రీత్యా మన నగరాలలో చిన్న కుటుంబాలుగా విడివిడిగా ఉంటున్నా సరే, కనీసం మన మనసుల్ని దూరం చేసుకోకూడదు. వారంలో ఒక్కసారైనా ఊర్లో ఉన్న పెద్దలకి ఫోన్ చేసి మాట్లాడడం, సెలవులు వస్తే చాలు పిల్లల్ని పల్లెటూరి ఉమ్మడి ఇళ్లకు తీసుకెళ్లి ఆ ఆత్మీయతని రుచి చూపించాలి.
2: మరి నాననుకున్న రెండో వైపుని, అంటే ఉమ్మడి కుటుంబం గురించి ఈనాటి తరం మనసుల్లో ఉన్న అసలైన అనుమానాల్ని, వాస్తవాల్ని కొంతమంది ఏమంటారంటే, మరి ఉమ్మడి కుటుంబాల్లో వ్యక్తిగత ఎదుగుదలకు ఆస్కారం ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. ఆఖరికి మన సంపాదన కూడా మన చేతుల్లో ఉండదు కాబట్టి సొంతంగా ఖర్చు చేసుకోలేం, మన పిల్లలకి నచ్చినవి కొనివ్వలేం అని వాదిస్తూ ఉంటారు.
3: ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ అమ్మా, ఈ మాటల్లో కూడా కొంతవరకు నిజం లేకపోలేదు. అప్పట్లో ఉమ్మడి కుటుంబంలో ఆర్థిక నియంత్రణ అంతా ఇంటి పెద్దాయన చేతుల్లోనే ఉండేది. ఎవరు ఎంత సంపాదించినా తెచ్చి ఆ పెద్దాయన చేతిలోనే పెట్టాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే, కష్టపడి ఎక్కువ సంపాదించే వ్యక్తికి నా కష్టానికి తగిన గుర్తింపు లేదా నా పిల్లలకి నేను ప్రత్యేకంగా ఒక మంచి వస్తువు కొనిచ్చుకునే స్వేచ్ఛ కూడా లేదా అనే అసంతృప్తి మొదలవుతుంది. అలాగే ప్రతి చిన్న ఖర్చుకి, చిన్న నిర్ణయానికి పెద్దల అనుమతి కోసం ఎదురు చూడడం వల్ల వ్యక్తిగతంగా ఎదిగే నైపుణ్యం, స్వతంత్రంగా ఆలోచించే శక్తి మెల్లగా తగ్గిపోయాయనేది నిజంగా వాస్తవం.
2: అందరూ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకేలా ఉండదు కదా. చదువుకున్న నవతరం పిల్లలు వ్యాపారంలోనూ, కెరీర్లోనూ కొత్త అడుగులు వేద్దామనుకున్నప్పుడు పాతకాలపు పద్ధతుల్లోనే ఆలోచించే పెద్దలు అవన్నీ మనకొద్దునైనా ఉన్న దాంట్లో సర్దుకుపోదాం అని అడ్డుపడితే ఆ కొత్త తరం ప్రతిభ అక్కడికక్కడే నశించిపోతుంది. దీనివల్ల కుటుంబంలో లోపల లోపలే అసూయలు, కుళ్ళు, మానసిక అసంతృప్తులు పెరిగిపోయి బంధాల మధ్య ఆత్మీయత పోయి కేవలం బొక్కుబడితనం మిగిలిపోతుంది.

0: ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మన పూర్వీకులు పెట్టిన ఉమ్మడి కుటుంబం అనే సంప్రదాయం తప్పు కాదు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ వ్యవస్థలో మార్పులు చేసుకోకపోవడమే అసలైన తప్పు. అప్పట్లో అందరూ ఒకే ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసేవారు కాబట్టి ఆ పద్ధతి సెట్ అయింది. కానీ ఇవాళ మైక్రో ఫ్యామిలీ లాగా పూర్తిగా విడిపోకుండా, అలాగే పాతకాలపు పట్టింపులతో ఊపిరాడకుండా కాకుండా, మనుషులు వేరైనా మనసులు ఒక్కటే అనే కొత్త సూత్రాన్ని మనం అలవర్చుకోవాలి.
1: మరి ఉద్యోగాల రీత్యా వేరువేరు ఇళ్లల్లో ఉంటూ మన ఆర్థిక స్వేచ్ఛను, పిల్లల ఎదుగుదలను చూసుకుంటూనే కుటుంబానికి సంబంధించిన పెద్ద నిర్ణయాల్లో, కష్టసుఖాల్లో అందరం కలిసి నిలబడితే అటు వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది, ఇటు ఉమ్మడి కుటుంబపు అండ కూడా ఉంటుంది. మరి ఈరోజు మన కార్యక్రమంలో ఉమ్మడి కుటుంబాల పుట్టుక, వాటి వైభవం, విడిపోవడానికి గల కారణాలు, లోటుపాట్లు అన్నీ మాట్లాడుకున్నాక మరి ప్రతి ఒక్కరి గుండెల్లో మెదిలే చివరాఖరి ప్రశ్న, అత్యంత కీలకమైన ప్రశ్న ఇదే. అసలు మళ్లీ మనం ఆనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చూడగలమా? 100 మంది కలిసి ఒకే పెంకటింట్లో నవ్వుతూ ముచ్చటించుకుంటూ బతికే ఆ పాత రోజులు మళ్లీ మన జీవితంలోకి వస్తాయా?
0: 100% ఆనాటి పాత రోజుల్లో లాగా అందరూ ఒకే పల్లెటూరి ఇంట్లో ఉంటూ ఒకే పొయ్యి మీద వంట వండుకునే ఆ పాత ఉమ్మడి కుటుంబం రూపాన్ని మళ్ళీ బహుశా చూడడం ఇవాళ అసాధ్యమేమో. ఎందుకంటే కాలం వెనక్కి వెళ్ళదు, గ్లోబలైజేషన్ ఆగిపోదు, పిల్లలు ఉద్యోగాల కోసం దేశ విదేశాలకు వెళ్లడం ఆపలేం. కానీ బాహ్యమైన ఆ రూపం మారిన ఉమ్మడి కుటుంబం యొక్క అసలైన భావజాలాన్ని మాత్రం మనం ఖచ్చితంగా తిరిగి తెచ్చుకోగలం. ఈవేళ సమాజానికి అది ఎంతో అవసరం కూడా.
1: మరి ఇళ్ళైతే విడిపోయాయి కదా, మరి మనసులు మళ్ళీ ఎలా ఒక్కటవుతాయి? ఆ అద్భుతమైన మార్పు మనలో ఎలా రావాలి? ఇక్కడే మనం ఒక సరికొత్త జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. అప్పట్లో ఒకే ఇల్లు, ఒకే పొయ్యి, ఉమ్మడి కుటుంబం అయితే ఈవేళ మనం డిజిటల్ ఉమ్మడి కుటుంబాలుగా మారచ్చు. మరి ఉద్యోగాల రీత్యా అమెరికాలో ఒకరు, బెంగళూరులో ఒకరు, హైదరాబాద్లో ఒకరు ఉన్నా సరే ప్రతిరోజు రాత్రిపూట 1-5 నిమిషాలు అందరూ కలిసి వీడియో కాల్లో మాట్లాడుకుని కష్టసుఖాలు పంచుకోవచ్చు. అలానే ఎంత బిజీగా ఉన్నా సరే సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా దసరాకు, సంక్రాంతికు అందరూ కలిసి పల్లెటూరులో ఉన్న పెద్దల ఇంటికి చేరి ఆ 4 రోజులు ఫోన్లు పక్కన పెట్టి ఒకే పళ్ళెల్లో అన్నాలు తింటూ పాత జ్ఞాపకాలను మననం చేసుకోవచ్చు.
0: ఎంత అద్భుతమైన ఐడియా ఇచ్చావమ్మా. అంటే ఇల్లు చిన్నదైనా మన మనసులు విశాలంగా ఉంటే చాలన్నమాట. ఒకరికి కష్టం వస్తే మిగతా అందరూ గ్రూపులుగా విడిపోకుండా ఆర్థికంగా, మానసికంగా మేమంతా ఉన్నాం అని వాట్సాప్ గ్రూపుల్లోనో ఫోన్లోనో ధైర్యం చెబితే ఆ చిన్న కుటుంబానికి కూడా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం వెనక ఉందనే కొండంతా రక్షణ దొరుకుతుంది. అంతేకాదు, ఈవేళ నగరాల్లో ఒకే అపార్ట్మెంట్లో వేరువేరు ఫ్లాట్లు కొనుక్కుని అన్నదమ్ములు పక్కపక్కనే ఉంటూ స్వేచ్ఛను అనుభవిస్తూనే అవసరానికి ఒకటవుతున్నారు. ఇది కూడా ఒక రకమైన ఆధునిక ఉమ్మడి కుటుంబమే కదా.
1: అక్షరాల నిజం. మరి వ్యవస్థ మారచ్చు, కానీ బంధాల పట్ల మనకున్న గౌరవం మారకూడదు. మరి రూపం మారినా ఆత్మీయత అనేది మారకూడదు. ఈరోజు మనం ఆధునికత అనే రంగుల ప్రపంచంలో పడి కెరీర్ రేసులో గుర్రాల్లో పరుగులు తీస్తూ దేన్నైతే కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం సంపాదిస్తున్న ఈ 5 అంకెలు 6 అంకెల జీతాలు, మనం కొనుక్కుంటున్న లగ్జరీ ఫ్లాట్లు, కార్లు, ఇవన్నీ రేపు మనకి వృద్ధాప్యం వచ్చాక మన ఒంటరితనాన్ని తుడవలేం. ఈ రోజు మనం మన కన్నవారిని, మన బంధువుల్ని దూరం పెడుతూ నా ప్రైవసీ నాది, నా లైఫ్ నాది అని అంటున్నామే, రేపొద్దుట మన పిల్లలు కూడా మనల్ని చూసే ఈ అలవాటును నేర్చుకుంటారు. మనం పెద్దలకిచ్చే గౌరవమే రేపు మన పిల్లలు మనకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అవుతుంది. ఇది ప్రకృతి నేర్పి పరమసత్యం.
0: కేవలం రేడియోలో ఈ ప్రోగ్రాం వినేసి ఆహా ఎంత బాగా చెప్పారు అని వదిలేకండి. ఈవేళ మన ప్రోగ్రాం ముగిసిన వెంటనే మీ పాత పట్టింపుల్ని పక్కన పెట్టి ఎప్పుడో చిన్న గొడవల వల్ల దూరం చేసుకున్న మీ అన్నకో, తమ్ముడికో, బాబాయ్కో ఒక్కసారి మీరే సొంతంగా ఫోన్ చేయండి. ఎలా ఉన్నారో తమ్ముడు, గుర్తొచ్చావు అని ఒక్క మాట అనండి. అవతల వైపు ఉన్న గుండె కూడా మీకోసం ఎంతగా ఎదురు చూస్తుందో మీకే తెలుస్తుంది. సెలవులు రాగానే పిల్లల్ని ఏదో ఒక విదేశీ టూర్కో, రిసార్ట్కో తీసుకెళ్లి డబ్బులు ఖర్చు పెట్టే బదులు మీ సొంత పల్లెటూరుకో, మీ పెద్దల దగ్గరకో తీసుకెళ్ళండి. ఆ మట్టివాసన్ని, ఆ నానమ్మ లాలన్ని, ఆ బాబాయిల పలకరింపుల్ని మీ పిల్లలకి రుచి చూపించండి.
1: మరి ఇల్లు చిన్నదైనా పర్లేదు, మన మనసులు విశాలంగా ఉంటే చాలు. గోడలు విడిపోయినా గుండెలు ముక్కలవ్వకూడదు. ఒకరి కష్టంలో ఒకరు నిలబడి ఆ పాత గుణాన్ని, మన సనాతన భారతీయ కుటుంబ వ్యవస్థ ఆత్మను మన ఇంట్లోని, మన చేతులతోని మళ్ళీ పునర్నిర్మించుకుందాం. లిజినెస్ మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి ఉమ్మడి కుటుంబం గురించి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరి నాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతం.

0: ఘనంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసినర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈ నటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలానే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, మనం చేసే సాయం ఒకరికి ఉపయోగపడినా చాలు. అంతే కదండి, మరి గాలి మనకి కనిపిస్తుందా అంటే కనిపించదు, కానీ మనకి ప్రాణం పోస్తుంది కదా. అలానే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, మనం చేసే సాయం ఒకరికి ఉపయోగపడినా చాలు. ఏమంటారు? ఓకే లిసినర్స్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈ నటమని కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి ఇదంతా కలిసి మనకి SMS చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి శ్రీనివాస కళ్యాణ చిత్రం నుండి తుమ్మేదా ఓ తుమ్మేదా అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకో భయ ముందు. మరి ఈరోజు ఫ్రైడే, శుక్రవారం, శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం, అలానే ఈరోజు మరి పోలాల అమావాస్య కూడా పూజ అందరూ చేసుకుంటూ ఉంటారు కదండి. కాబట్టి ఈరోజు శ్రావణ శుక్రవారం, ఆఖరి శుక్రవారం కాబట్టి మరి మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి మహాలక్ష్మి అమ్మవారి రెండు చేతుల్లోనూ పద్మాలు ఎందుకుంటాయి? మరి మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారన్నమాట. అంటే ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. పద్మానని పద్మ ఊరు, పద్మాక్షి, పద్మ సంభవి, అన్నీ పద్మ విశేషాలు వాడతారనమాట. అంటే పద్మానని పద్మ ఊరు, పద్మాక్షి, పద్మ సంభవి అని అన్నీ కూడా పద్మ విశేషణాలు వాడుతూ ఉంటారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టింది అని శ్రీ సూక్తం వర్ణిస్తుంది. మరి పంకం నుండి పుట్టినది పద్మం, కానీ ఆ బురదను అంటించుకోదు కదండి. అంటే బురదలోంచి మరి పద్మం అనేది పుడుతుంది, కానీ బురదను అంటించుకోదు. అలానే సంసారంలో కూడా మరి ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది. అలానే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమే అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్థం. నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం. ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్ననాళ్లే వారి దగ్గరుంటుంది. మరి విష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ. అటుపై అక్కడ నుండి సృష్టి యొక్క ఆవిర్భావం మొదలైంది. ఆ బ్రహ్మత్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం. మరి అమ్మవారి రెండు కరకమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక, ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఇక ఆ తల్లి రూపాన్ని ఋషులు, మహర్షులు, మరి ధ్యాన తపస్సులు దర్శించి తరించారు, వాటిని మనకి అందించారు. మరి లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తెల్లట. మరి ఆ 16 రకాల సంపదలు ఏంటంటే, ముందుగా జ్ఞానం, తర్వాత తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్, ఆరోగ్యం మరియు సంతానం. ఆ తల్లి మానవుల కోరికలను తీర్చేందుకు 8 రూపాల్లో అష్టలక్ష్మిగా సుప్రసిద్ధమైందన్నమాట. మరి నిత్యం ఆ శ్రీ వెంకటేశ్వరుని వక్షస్థలంపై వసించి మనల్ని అనుగ్రహించి మన తరపున మొరలు స్వామివారికి నివేదించి మనల్ని రక్షిస్తూ అనుగ్రహిస్తున్న అమ్మ లక్ష్మీదేవికి మరి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆవిడ అనుగ్రహం అభిలషిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. లిజినెస్, మరి మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలాని ఈ నటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా బాణముక్కల గ్రామం నుండి మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరొక చక్కని కొటేషన్ కూడా పంపించారు. కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది, కానీ దానివల్ల కలిగే నష్టం జీవితాంతం ఉంటుంది. ప్రశాంతంగా ఉండే మనస్సే అన్ని సమస్యలకు గొప్ప పరిష్కారం అని చెప్పంటున్నారు. సూపర్బండి, మరి చాలా చక్కటి కొటేషన్ అయితే పంపించారు. మరలనే మా కోసం పెళ్లి చిత్రం నుండి జాబిలమ్మ నీకు అంత కోపమా అని చక్కని పాటని

లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. అలానే మరి రోజు శుక్రవారం సందర్భంగా, శ్రావణ శుక్రవారం సందర్భంగా మరి మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. చెప్పాను కదా మరి ఆ తల్లి మానవుల యొక్క కోరికలు తీర్చేందుకు మరి 8 రూపాల్లో అష్టలక్ష్మిగా సుప్రసిద్ధమైంది అని చెప్పనుకున్నాం కదా. మరి లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు తెలుసుకుందామా. మరి ఒక్కో రూపం విశిష్టత ఏంటనేది తెలుసుకుందాం. మరి సర్వమంత్రమయీం లక్ష్మీం శృతి శాస్త్ర స్వరూపిణీం పర బ్రహ్మమయీం దేవీం పద్మనాభ కుటుంబినీ. అమ్మ అనే శబ్దానికి పలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలం? అమ్మ మోసే బాధ్యతలు ఏమిటి అని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వహించగలం? అమ్మ అంటే అమ్మే. బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తూ ఉంటుంది. బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది.

వస్తూ ఉంటుంది. ఆదిశక్తి అయినా అమ్మవారు కూడా ఇంతే. ఆమెను భక్తులు ఒకటి కాదు, రెండు కాదు, వేల వేల రూపాల్లో పూజించుకుంటూ ఉంటారు. మరి వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుచుకుంటూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా లక్ష్మీదేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతోంది. మరి దేవాలయాల్లో అష్టలక్ష్ములు ఒకే చోట అర్చించబడటం సాంప్రదాయం. మరి అష్టైశ్వర్యాలను సిద్ధించే అష్టలక్ష్ముల రూపాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలక్ష్మి, మహాలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. నాలుగు హస్తాలతో ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది. పాలకడలిపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మి. ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత. ఇక రెండు ధాన్యలక్ష్మి. హిందూ సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, ఒక జీవన విధానం కూడా. అందుకే మన సంస్కృతి యావత్తు వ్యవసాయాన్ని అల్లుకుని ఉండటాన్ని గమనించవచ్చు. ఆ వ్యవసాయం, దాంతోపాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లి ధాన్యలక్ష్మి. అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యం మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎనిమిది చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతుల్లో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతుల్లో మరి వరికంకి, చెరుకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లి. ఇక మూడు ధైర్యలక్ష్మి. సంపదలు లేకపోయినా, మూడు పూటలా నిండైన తిండి లేకపోయినా, పరువు ప్రతిష్ట మంట గలిసినా ధైర్యం లేని మనిషి అడుగు ముందుకు వెయ్యలేడు. రేపటి గురించి ఆశతో జీవించలేడు. అందుకు ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కోరుకుంటారు. ఈమెని వీరలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. పేరుకు తగ్గట్లే ఎనిమిది చేతులు కలిగినది, ఎర్రని వస్త్రాలు ధరించినది, శంఖం, చక్రం, ధనుర్బాణాలు, త్రిశూలం, పుస్తకంతో దర్శనమిస్తుంది. రెండు చేతులు వరదాభయ ముద్రలు ఉంటాయి. ధైర్య సాహసాలు, మనోధైర్యాన్ని ప్రసాదించే తల్లి. ఇక నాలుగు గజలక్ష్మి, రాధ్య ప్రదాత. సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆ సంపదకు తగిన హుందాతనాన్ని, ప్రతిష్టను అందించే తల్లి. గౌరవం కలిగించని సంపద ఎంత ఉంటేనే గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగర మదనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి. నాలుగు హస్తములు కలిగిన మూర్తి, ఇరువైపులా రెండు గజాలు అభిషేకిస్తూ ఉంటాయి. ఎర్రని వస్త్రములు ధరించి ఉంటుంది. రెండు చేతుల్లో రెండు పద్మాలు కలిగినది, రెండు చేతులు వరదాభయ ముద్రల్లో ఉంటాయి. సకల శుభాలకు అధిష్టాన దేవత. ఇక ఐదు సంతానలక్ష్మి. జీవితంలో ఎన్ని సిరులున్నా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది. తరం తమతో నిలిచిపోతుందన్న బాధ పీడిస్తుంది. ఇలాంటి వారి ఒడిని నింపే సంతానలక్ష్మి ఆరు చేతులతో దర్శనమిస్తుంది. రెండు కలశములు, ఖడ్గం, డాలు ధరించినది. ఒడిలో బిడ్డ కలిగి ఉంది. ఒక చేత అభయముద్ర కలిగింది, మరొక చేయి బిడ్డను పట్టుకుని ఉంది. బిడ్డ చేతిలో పద్మం ఉంది. సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత. ఇక తరువాత ఆరు విజయలక్ష్మి. విజయం అంటే కేవలం యుద్ధరంగంలోనే కాదు, యుద్ధానికి ప్రతిబింబమైన జీవిత పోరాటంలోనూ అవసరమే. చేపట్టిన ప్రతి కార్యంలోనూ, ఎదుర్కొన్న ప్రతి సవాల్లోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటారు. వారి అభిష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎనిమిది చేతులు కలిగినది, ఎర్రని వస్త్రాలు ధరించింది, శంఖం, చక్రం, ఖడ్గం, డాలు, పాశం ధరించింది, రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగింది. సకల కార్యసిద్ధికి, సర్వత్రా విజయసిద్ధికి అధిష్టాన దేవత. ఇక తరువాత ఏడు విద్యాలక్ష్మి. జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అటు ఆధ్యాత్మికంగాను ఇటు లౌకికమైన జ్ఞానాన్ని వసగే తల్లి విద్యాలక్ష్మి. ఒక రకంగా సరస్వతీదేవికి ప్రతిరూపం అనుకోవచ్చు. ఈమె వలె శ్వేతాంబరాలను ధరించి పద్మపు సింహాసనంలో కనిపిస్తూ ఉంటుంది. శారదాదేవి చదువుల తల్లి, చేతయందు వీణ ఉంటుంది. విద్య వివేకాలకు, మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లి. ఇక చివరిగా ఎనిమిది ధనలక్ష్మి. భౌతికకరమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సింది. ఆ సంపదని వసగి దారిద్ర్యాన్ని దూరం చేసేదే ధనలక్ష్మి. అందుకే ఆమె చేతిలో దానానికి చిహ్నంగా బంగారు నాణాలు సమృద్ధికి సూచనగా సూచించే కలశం దర్శనమిస్తూ ఉంటాయి. ఆరు హస్తాలు కలిగిన మూర్తి, ఎర్రని వస్త్రాలు ధరించినది,

హాయండి, మరి నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. అలానే మాకు మురారి మూవీ నుంచి ఒక చక్కని పెళ్లి పాట అయితే ప్లే చేయమంటున్నారు. ఈ పాట వచ్చేసి మరి మా నాన్నగారు నాగేశ్వరరావు గారు, అలానే అమ్మగారు రామలక్ష్మి, అన్నయ్య శ్రీనివాస్, అక్క సునీత, మా అందరి పేర్లు చెప్పిన డెడికేట్ చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, మరి మీ కుటుంబ సభ్యులందరి కోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు ఏది వింటున్నాం కదండి. ఇక అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు చెప్పుకున్నాం కదా పోలాల అమావాస్య అని చెప్పి, శ్రావణ శుద్ధ అమావాస్యని పోలాల అమావాస్య అని చెప్పి అంటూ ఉంటాం కదండి. మరి పోలాంబ వ్రతం చేస్తూ ఉంటారు కదా, మరి దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం, పట్టణాల్లో, పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువు తీరి పూజలు అందుకుంటూ ఉండటం చూడొచ్చు మనం. ఆమె సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. మరి అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఈ పోలాల అమావాస్య. మరి పోలాల అమావాస్య వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందింది. శ్రావణ మాసంలోని వ్రతాల్లో పోలాల అమావాస్య వ్రతం ఒకటి. దీన్ని శ్రావణ మాసంలోని బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తూ ఉంటారు. ఈ అమావాస్యకు పోలాల అమావాస్య అని పేరు. దీనిని పోలాల అమ్మవ్రతం అని కూడా అంటూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ వ్రతానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన గాథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. మరి వారికి 7 కుమారులు కలిగారు. యుక్త వయసు రాగానే వారందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. ఆ 7 తల్లిదండ్రుల వద్ద నుంచి వేరే అదే గ్రామంలో విడివిడిగా నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు. తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్నా ఆ 7 శ్రావణ అమావాస్య కోసం ఎదురు చూడసాగారు. మరి శ్రావణ మాసం రానే వచ్చింది. అనేక వ్రతాలను ఆచరించారు. చివరి రోజు అయిన అమావాస్య నాడు మరి పోలాంబ వ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. 7 కోడళ్ల ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు. వ్రతం నాటి ఉదయాన్నే 7 బిడ్డ మరణించింది. ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపోయారు. మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఆ సంవత్సరం కూడా 7 మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం, ఆ దినం ఉదయాన్నే 7 బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం, ఈ విధంగా 7 జరిగింది. మిగతా 6 కోడళ్ళు 7 వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడ లేని దుఃఖం కలుగుతూ ఉండేది. మరుసటి సంవత్సరం అంటే 8 నోముకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఉదయమే 7 బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ తనను నిందిస్తారని, వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భావించిన 7 ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి మిగతా కోడళ్లందరితో కలిసి వ్రతంలో పాల్గొంది. అందరూ ఆనందంతో వ్రతం చేస్తున్నా తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకు అలా గడిచింది. చీకటి పడి గ్రామం సద్దుమడిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరులో ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి తన పరిస్థితిని తలచుకుని దుఃఖించసాగింది. ఎలా ఖననం చేయాలి అని ఏడవసాగింది. ఇలాంటి స్థితిలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారాన్ని ముగించుకుని అక్కడకు చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చోడానికి కారణం అడిగింది. దీనితో ఆమె గత 8 జరుగుతున్నదంతా కూడా వివరించింది. మరి వీటన్నింటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను కప్పెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువలసిందిగా చెప్పింది. మరి 7 అదే విధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుండి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ

తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు ఉదయం తన ఆరుగురు తోడికోడళ్లతో పాటు గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది. వారందరూ ఎంతో సంతోషించారు. అంతేకాకుండా అప్పటి వరకు కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి అందరూ చేయడం ప్రారంభించినట్లు చెప్పబడుతూ ఉంది. కాగా పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు మరి ప్రతి గ్రామంలోనూ పట్టణాల్లోనూ పొలిమేరల్లోనూ ఈ అమ్మవారి ఆలయాలు ఉండటం కానీ లేదంటే బహిరంగంగా కొలువు తీరి పూజలందుకుంటూ ఉండటం కానీ మనం చూడొచ్చన్నమాట. చెప్పుకున్నాం కదండి, ఈమె సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది, సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుంది అని చెప్పి మరి ఈ విధంగా దీనికి నియమాలు ఏంటంటే మరి తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని మహిళలు తమ పిల్లలను వెంట పెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి ఇంటికి చేరుకుని పూజ గదిలో మరి పోలేరమ్మను పసుపు కొమ్ముతో కానీ పసుపుతో చేసుకుని కానీ ప్రతిష్ఠించుకుని పూజ చేసుకోవాలి. మరి ఈ పూజా విధానంలో పార్వతీదేవి యొక్క అష్టోత్తరం చదువుతూ ఉండటం విశేషం. పూజ ముగించిన అనంతరం మరి పసుపు పూసిన దారానికి పసుపు కొమ్మ కట్టి తయారు చేసుకున్న తోరం ఒక దానిని పోలేరమ్మకు సమర్పించడంతో పాటు మిగతా తోరాలను పిల్లల మెడలో వేయాలి. ఈ విధంగా పూజ చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ ముగించాలి. మరి పెరుగన్నాన్ని ప్రసాదంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి. ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని, సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్తిల్లుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లిజినెస్ మరి రోజు పోలాల అమావాస్య సందర్భంగా మరి పోలేరమ్మ తల్లికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. మనం ఈ వ్రతం చేసుకోకపోయినా కనీసం ఈ వ్రత మహత్యం గురించి విన్నా కూడా చాలా చాలా మంచిది కదా, కాబట్టి ఇది చెప్పడం జరిగిందనమాట. లిజినెస్ మరి చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా నేను మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదులకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు గారు, వరజమ్మ, వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అని చెప్పి అంటున్నారు. మరి అలానే మీరు చెప్పినటువంటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అష్టలక్ష్మిని గురించి చాలా చక్కటి విషయాలను తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నాగదేవత చిత్రం నుండి నాలుగు దిక్కులు దిక్కేని చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనర్స్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి సెప్టెంబర్ 11 ఈవేళ ఈ తరం ప్రముఖ కథానాయకుల్లో ఒకరైన శ్రేయాచరణ్ భట్నాగర్ గారు అనగా ఉషాకిరణ్ మూవీస్ వారి ఇష్టం అనే చిత్రం ద్వారా పరిచయమై అందరికీ ఇష్టమైన నటిగా పేరుగాంచిన హీరోయిన్ శ్రేయ పుట్టినరోజు. ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా హీరోయిన్ శ్రేయ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే సెప్టెంబర్ 11 మరి రోజు అలనాటి ప్రముఖ నటుల్లో ఒక ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు 1966 కె ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో చిలక గోరింక అనే చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయమై, ఆ తర్వాత జీవన తరంగాలు, ఇల్లు ఇల్లాలు వంటి పలు చిత్రాల్లో నెగటివ్ షేడ్ పాత్రలు పోషించిన, తదనంతర కాలంలో చక్కని హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటుగా తిరుగుబాటు హీరోగా ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో రెబల్ స్టార్గా పేరు సంపాదించుకున్న ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు గారు అనగా ప్రముఖ నటులు కృష్ణరాజు గారి వర్తంతి. వారికి నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి కృష్ణరాజు గారి ఆఖరి చిత్రం 2022 వచ్చిన సోదరుడు సూర్యనారాయణరాజు గారి అబ్బాయి తన నటనా వారసత్వమైన ఉప్పలపాటి వెంకట ప్రభాస్ రాజు నటించిన, అనగా ఇతరం హీరోకు ప్రభాస్ నటించిన రాధేశ్యా. మరి ఈ సందర్భంగా మరి కృష్ణరాజు గారు ఉదయ్ కిరణ్ శ్రేయ కాంబినేషన్లో వచ్చిన నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రం నుండి ఎస్పీ చరణ్ బృందం ఆలపించిన కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ అనగా చంద్రబోస్ గారి సాహిత్యం వినిపించగలరు అంటున్నారు. మరి సంగీతం రవీంద్రప్రసాద్ పట్నాయక్ అనగా ఆర్పి పట్నాయక్ గారు. పాట వచ్చేసి తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పదనం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే మీరు

చెప్పిన మంచి మాట చాలా చాలా బాగుంది అని చెప్పంటున్నారు. మరి గాలి ప్రాణం చేస్తుందంటే ఎంత గొప్పో కదా అంటున్నారు. అంటే గాలి మనకి కనిపించదు, అయినా కానీ మనకి ప్రాణాన్ని ఇస్తుంది కదా. అలానే మనం ఎవరో చూడాలనే గొప్ప కోసం, గుర్తింపు కోసం కాకుండా సహాయపడాలి అనే చక్కని విషయాన్ని తెలియజేశారు అంటున్నారు. అలానే శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారి కోసం, అష్టలక్ష్మిల కోసం చాలా చక్కని వివరాలు తెలియజేశారు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం నుండి రేడియో నాగేశ్వరరావు గారు, ఎనగంటి సరోజిని గారు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూప, రాణి, చరిత్, నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? శుభ మధ్యాహ్నం అంటున్నారు సరదాగా కాసేపు కార్యక్రమానికి. అలానే ఇరుమడి చిత్రం నుండి కట్టుకట్టు అనే పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నిన్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి రోజు సెప్టెంబర్ 11 దేశభక్తి దినోత్సవం అంటున్నారు. మనసంతా దేశమాత నిండుగా తనువంతా భక్తితో పులకరించగా చేతులు జోడించి త్రివర్ణ పతకానికి మొక్కంగా జాతిమిచ్చే గర్వానికి ప్రతీకగా జెండా ఎగురుగా భరతమాత పెదవులపై చిరునవ్వు కాగా రైతన్న చెమటోడ్చి పండించే నేలకు నమస్కరించగా సైనికుడి ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దు కాపు కాసి మన సైనికులకి సెల్యూట్ చేయగా కులమతాలకు అతీతంగా బాయ్ బాయ్ అంటూ చేయి చేయి కలుపుతూ అందరం ఒక్కటై దేశ సౌభాగ్యాన్ని ప్రతిష్టను పెంచగా శాంతి సౌభాగ్యాల జ్యోతి వెలిగిద్దాం. స్వార్థపు మమకారాన్ని బంధుప్రీతిని వీడుదాం.

మమతా మమతలను పంచుదాం, దేశ భద్రతి మన ధ్యేయంగా సాగుదాం, అశాంతి చీకట్లను తరిమేద్దాం, భరతమాత ముద్దు బిడ్డలుగా ఎదుగుదాం, జాతి సంపదను కాపాడుదాం, మన కీర్తి పతాకను దింగిలో నిలుపుదాం అంటున్నారు. అలానే రోజా మూవీ నుంచి వినరా వినరా దేశం మనదేరా అని చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అండ్ అలాగే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రౌడీ అల్లుడు చిత్రం నుండి చిలుక క్షేమమా అని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెత్తనపల్లి నుండి సుబ్రమణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఖైదీ నెంబర్ 786 మూవీ నుంచి చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. అలానే మహాలక్ష్మి అమ్మవారి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. తప్పకుండానండి, టైంను బట్టి మరి సాంగ్స్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తత్కాల్తో తాంబూలాలు కథ వింటారు. ఆ ఉదయం పూట చంద్రం తన ఆఫీసులో కూర్చుని సీరియస్ గా గోళ్లు గిల్లుకుంటుండగా, ఆఫీసులు గారు రమ్మంటున్నారు అంటూ లోపల నుండి పిలుపొచ్చింది. ఆ పిలుపు విని వినగానే చంద్రం గుండె వేగం ఒక్కసారిగా పెరగ్గా, వణుకుతున్న కాళ్లతో ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్లి చిన్నపిల్లవాడిలా భయపడుతూ ఆఫీసర్ క్యాబిన్లోకి వెళ్లి నంగి నంగిగా ఓ గుడ్ మార్నింగు, ఓ వెల్కాము, ఓ ఆల్ ది బెస్టు చెప్పి గోడకానుకుని నిలబడ్డాడు. ఓ 10 నిమిషాల పాటు చంద్రం చేత అలా నిరీక్షింపజేసిన తర్వాత ఆఫీసర్ గారు తన కళ్ల సందుల్లోంచి గుర్రుగా చూస్తూ, ఏంటి సెలవు కాలని అర్జీ పెట్టావు? ఇలా ఎవరికి వారు ఎప్పటికప్పుడు సెలవులు పెడితే ఆఫీస్ పనంతా ఎక్కడికక్కడ ఆగిపోదే అంటూ వినిపించాడు. ఆఫీస్ పనా అనుకున్నాడు చంద్రం తన గోళ్ల వంక చూసుకుంటూ. అయినా ఈయన గారు సెలవు ఎప్పుడు ఇచ్చాడని, ఎప్పుడో 7 ఏడాది క్రితం తన మేనల్లుడి పెళ్ళుంటేను ఆ పెళ్లి శుభలేఖ జిరాక్స్ తీసుకుని గాని సెలవు మంజూరు చేయలేదు. అది కాదు సార్, నాకు పెళ్లి కుదిరింది, రేపు 10వ తారీఖున తాంబూలాలు పుచ్చుకుంటున్నాం, అందుకనే సెలవు కావాలని అడుగుతున్నాను అంటూ వీలైనంత దీనంగా అడిగాడు చంద్రం. ఆ మాటలు వినగానే పెళ్ళా అని అరిచారు ఆఫీసర్ గారు ఉలిక్కిపడుతూ. ఆపై కొండపల్లి బొమ్మలా బెడకాయి తిప్పుతూ, ఆహా నువ్వేదో అమాయకుడు అనుకున్నాను, పర్వాలేదే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావన్నమాట, అయినా ఆ తాంబూలాల కార్యక్రమం ఏదో ఆదివారం పెట్టుకోవచ్చు కదా అని దిప్పుతూ సెలవు చీటీపై సంతకం చేశారు. అసలే కుదరక కుదరక 39 ఏళ్లకి పెళ్లి కుదరబోతుంటే మధ్యలో ఈ దిప్పి పొడుపొకటి అని నొచ్చుకుంటూ ఆఫీసర్ గారి క్యాబిన్ నుంచి బయటపడ్డాడు చంద్రం. ఎలాగోలా సెలవు దొరికిన విజయోత్సాహంతో తన సీట్లో కూలబడుతూ, అమ్మయ్యా సగం టెన్షన్ వదిలిపోయిందనుకో అంటూ తన పక్క సీట్లో ఉండే శేఖరానికి వినబడేలా ఓ నిట్టూర్పు విడిచాడు. అదేంటి ఇంకా టిక్కెట్ దొరకందే అని సదరు శేఖరం గుర్తు చేయడంతో సుందరం నెత్తిన ఇంకో బండపడింది. అసలే తను పనిచేస్తున్నది చెన్నై బ్రాంచ్లో, పెళ్లి కూతురు వాళ్లదేమో హైదరాబాద్ అయ్యే, రెండు ఊళ్ళ మధ్య ఉన్నది 3 రైళ్లు. వాటిలో ప్రయాణించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఓ 10 రైళ్లకు సరిపడా జనం. అసలే వచ్చేది పండుగ సీజన్. నో అంటూ ఒక్కసారిగా అరిచాడు చంద్రం. ఆ గణాంకాలన్నీ తలుచుకుని ఆ సాయంత్రం ఆఫీస్ నుండి బయటికి వచ్చేరాకనే శేఖరాన్ని వెంటబెట్టుకుని ఆదరాబాదరాగా రిజర్వేషన్ కౌంటర్ వద్దకు చేరుకున్నాడు చంద్రం. లైన్లో నిల్చున్న ఓ 40 నిమిషాలు కాబోసు చంద్రం వాళ్ల వంతొచ్చింది. తన చేతిలోని ఓ రిజర్వేషన్ ఫారాన్ని కౌంటర్ లోపలికి అందించి వీలైనంత సౌమ్యంగా, సైడ్ లోయర్ బెర్త్ ప్లీజ్ అని అభ్యర్థించాడు. దానికి ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేసరికి సైడ్ అప్పర్

ఓకే అని రాజీ పడ్డవాడిలా ఓ ఫోజిచ్చాడు. అప్పుడొచ్చింది లోపల నుండి ప్రతిస్పందన, వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 116 అని. చంద్రానికి ఆ 116 ఏమిటో అర్థం కాలేదు, కానీ వెయిటింగ్ అనేది మటుకు దిమ్మ తిరిగేలా అర్థమై ఉసూరుమంటూ కౌంటర్ నుండి కదిలాడు. మరేం కంగారు పడుకు, నాకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ఒకడు ఉన్నాడు, మన తెలుగువాడే, తను ఏమన్నా సాయం చేయగలడేమో, చూద్దాం పదా అంటూ స్టేషన్ దగ్గరలో ఉన్న టీ స్టాల్లో పగలు కొక్కుతున్న టీ తాగుతూ చంద్రానికి అభయం ఇచ్చాడు శేఖరం. ఆపై స్టేషన్ దగ్గరలోని సందులు గొంతుల్లోంచి పద్మవ్యూహంలోని అభిమన్యుడిలా చెచ్చుకుపోతూ ఓ బడ్డీ కొట్టు ముందుకి చంద్రాన్ని చేర్చాడు. తన ఎదురుగా ఉన్న బడ్డీ కొట్లో పేర్చి ఉన్న సిగరెట్ ప్యాకెట్లు, పాన్పర దండలు, దువ్వెనలు, సబ్బులు చూస్తున్న చంద్రాన్ని కాస్త పైకి చూడమన్నట్లుగా సైగ చేశాడు శేఖరం. చంద్రం పైకి చూడగానే పైన ఉన్న ఓ పాత బోర్డు మీద ఓ రెండు విమానం బొమ్మలు, వాటి మధ్యన ఏళ్ళుమలై ట్రావెల్స్, బస్, ట్రైన్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ టు ఆల్ ప్లేసెస్, ప్రొప్రైటర్ ఏళ్ళుమలై అని రాసింది. శేఖరాన్ని చూడగానే కొట్లో సాధారణంగా లేచి నిల్చున్న వ్యక్తిని చంద్రానికి పరిచయం చేస్తూ, ఇతనే నేను చెప్పిన ట్రావెల్ ఏజెంట్ ఏడుకొండలు అంటూ, చూసావా నా పరపతి అన్నట్లు ముసిముసిగా నవ్వాడు శేఖరం. మీ పేరు ఏడుకొండలైతే బోర్డు మీద ఏళ్ళుమలై అని ఉందేమిటి అని అయోమయంగా అడిగాడు చంద్రం. చంద్రం అడిగిన ప్రశ్నకు ఏడుకొండలు కాస్తంత సిగ్గుపడుతూ, మన రాష్ట్రంలోనేమో బయట వాళ్ళకి ఎక్కువ విలువనిస్తాం, ఇక్కడేమో తమ వాళ్ళకే ఎక్కువ విలువనిస్తారు, అందుకని ఏడుకొండలుగా కాక ఏళ్ళుమలైగా చలామణి అవుతున్నాను అంటూ ప్రాంతీయతత్వాన్ని వివరించాడు. ఇక ఏడుకొండలు ఉరఫ్ ఏళ్ళుమలై లోక్యాన్ని చూసిన చంద్రానికి ఆశ్చర్యంతో పాటుగా అతడు తన కార్యాన్ని సాధించగలడన్న నమ్మకం కూడా కలిగింది. కాని ఆ నమ్మకం బలపడేలోగానే ఏడుకొండల మాటలకి మళ్లీ కుప్పు కూలిపోయింది. కష్టం సార్, ఓ నెల రోజులు ముందుగానైతే ఏర్పాటు చేయగలను, కాని మరీ వారం ముందరైతే కష్టమండి అంటూ చంద్రమంక జాలిగా చూశాడు. ఏడుకొండలు అంత నిష్కర్షగా తన అసక్తతని వెలిబుచ్చడంతో కంగుతున్న శేఖరం, నువ్వే అలా అంటే ఎలా ఏడుకొండలు, తను ఎలాగైనా ఆ రోజుకి హైదరాబాద్ వెళ్లి తీరాలి అంటూ సమస్య తీవ్రతని తెలియచేశాడు. శేఖరం మాటలకి ఏడుకొండలు అని కాసేపు సానుభూతిని వ్యక్తం చేసి ఆపై ఓ పరిష్కారం కొనుక్కునేవాడిలా కాసేపు బడ్డీ కొట్టు పైకప్పు వంక చూస్తూ, దీనికల్లా ఒకటే మార్గం వద్దండి, మీ ప్రయాణానికి ఓ రోజు ముందరగా తత్కాల్ రిజర్వేషన్ చేయించుకోవడమే, అయితే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. మామూలు టిక్కెట్ మీద 150 రూపాయల తత్కాల్ ఛార్జీ ప్లస్. పొద్దున్నే 5 గంటలకల్లా కౌంటర్ దగ్గర కాపు కాసినందుకు గాను ట్రావెల్ ఏజెంట్కి 300 కమిషన్. ఇంత చేసి టిక్కెట్ దొరుకుతుందన్న గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే సామాన్యంగా కౌంటర్ తెరిచిన 1/2 గంటలోపు తత్కాల్ టిక్కెట్లన్నీ ఖర్చు అయిపోతాయి. కనుక మీకు కనుక ఈ పద్ధతి ఓకే అయితే ఓ రోజు ముందర నాకు డబ్బులిచ్చి వెళ్ళండి అంటూ వ్యూహ రచన వివరించిన మిలిటరీ కమాండర్ లాగా వారిద్దరి వంక టీవీగా చూశాడు. అవసరమైతే మళ్లీ వస్తాం అని ఏడుకొండల దగ్గర సెలవు తీసుకుని ఆ సందుల్లోంచి తిరుగుముఖం పట్టిన ఇద్దరు బ్లాక్లో ప్లాప్ సినిమాని చూసిన వాళ్ళలా నిరుత్సాహంగా నడవసాగారు. నాకిలా జరగాల్సిందే అనుకున్నాడు చంద్రం కసిగా. తాను హైదరాబాద్లో ఉండగా ఎన్ని సంబంధాలు వచ్చాయని, పెళ్లి కూతురు జడ చిన్నదిగా ఉందని ఓ సంబంధాన్ని, పెళ్లి చూపుల్లో పెట్టిన కారపూస నిలవ వాసన వచ్చిందని ఓ సంబంధాన్ని, అమ్మాయి జాతకంలోని గురుడు శుక్రుడి వంక కోపంగా చూస్తున్నాడని ఓ సంబంధాన్ని, ఇలా ఎన్నో సంబంధాలని వదులుకున్నాడు. ఇప్పుడిక వదులుకునే వయసా దాటిపోయింది. సందులు గొంతుల్లోంచి శేఖరం వెనికి యాంత్రికంగా నడుస్తూ ఉన్న చంద్రం మెదడు మటుకు ఆలోచనలతో తెగ వేడెక్కిపోయింది. ఆ వేడిలోని ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎవడికో 300 ఇచ్చి టిక్కెట్ రిజర్వ్ చేయించుకోవడమేమిటి, నాన్సెన్స్, ఆ తత్కాల్ టిక్కెట్ ఏదో నేనే సంపాదిస్తాను, నేనంటే ఏంటో ఈ ప్రపంచానికి నిరూపిస్తాను అంటూ శేఖరం భుజాల మీద చేతులు వేసి అతన్ని కుదిపేసి ఆలస్యంగా తన నిర్ణయాన్ని తెలియచేశాడు. ఆ మరుసటి 4 రోజులు చంద్రం ఆలోచనలన్నీ తత్కాల్ టిక్కెట్ చుట్టూనే, సంభాషణలన్నీ కూడా తత్కాల్పైనే, కనపడ్డ ప్రతి వాడిని నీకు తత్కాల్ అంటే ఏంటో తెలుసా అని నిలదీయసాగాడు. చివరికి ఓ రోజు ఫైల్ మీద తన పేరుకు బదులు తత్కాలని సంతకం చేసి ఆ పూట భోజనానికి సరిపడా తిట్లు తిన్నాడు. చివరికి ఆ రోజు రానే వచ్చింది.

తత్కాల్ టికెట్ కోసం బయలుదేరవలసిన ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి. పరీక్షలప్పుడు కూడా 10 గంటల వరకు నిద్రపోయేంతటి స్థితప్రజ్ఞత గల మన చంద్రం ఆ రోజు 4 గంటలకే నిద్రలేచి కాలకృత్యాలన్నీ ముగించుకుని బాబాగారి పటానికి దండం పెట్టుకున్నాడు. ఆపై హాల్లో ఉన్న తన తల్లిని కూడా లేపి ఆమె ఆశీస్సుల్ని తీసుకుందామనుకున్నాడు. కానీ అలా అర్ధరాత్రి పూట లేపితే ఆశీస్సులు లభిస్తాయో లేదో అని సంశయించి రోడ్డు మీదకొచ్చి సిటీ బస్సు కోసం నిరీక్షించసాగాడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై అలా 1/2 గంట పాటు నిరీక్షించిన తరువాత వచ్చిన సిటీ బస్సులోకి ఆబగా ఎక్కిన చంద్రం కళ్ళకి ఆ బస్సులోని డ్రైవరు, కండక్టరు, ఉన్న 4 ప్రయాణికులు అంతా తనలాగే మత్తుగా ఉన్నట్లు దోచారు. మొత్తానికి బస్సు అంతా కూడా ఆ చీకటి రోడ్లపై మత్తుగా కదలసాగింది. ఊరు ఊరంతా ఒళ్ళు తెరియకుండా గురక పెడుతున్న ఆ వేళలు తమ వంటి కొద్దిమంది అభాగ్యులు మాత్రమే ఇలా రోడ్ల వెంబడి తిరగడం తలుచుకుని చంద్రం మనసు బాధగా ములిగింది. కాని కిక్కురు మనకుండా తన స్టాఫ్ వచ్చేదాకా కూర్చుండిపోయాడు. ఇక రిజర్వేషన్ కౌంటర్ వద్దకు చేరుకునేసరికి తను తప్ప వేరే మానవుడెవ్వడు ఉండనన్న నమ్మకంతో నింపాదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న చంద్రానికి అల్లంత దూరం నుండే కనబడుతున్న జనసందోహాన్ని చూసి మత్తు కాస్త ఎగిరిపోయి ఒక్కసారిగా పరుగులంకించుకున్నాడు. అమ్మో, ఇంతమంది జనమే అనుకుంటూ చంద్రం లబలబ గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గరికి పరిగెత్తి అతని దగ్గరున్న పుస్తకంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఆ లిస్టులో తనకంటే ముందర 46 మంది పేర్లున్నాయి. 25 మంది కూర్చుని ఉన్న డ్రైనేజీ కట్టు మీద తను కూడా ఇరుక్కుని కూర్చున్న చంద్రం తన వాచీ వంక చూసుకునేసరికి సమయం 5:30. ఇంకా 2 గంటల పాటు ఆ డ్రైనేజీ కంపెనీ ఆస్వాదిస్తూ గడపాలనే సత్యానికి చంద్రం కడుపులో దేవినట్లయింది. ఉబుసపోక తన చుట్టుప్రక్కల జనాల్ని గమనించడం మొదలుపెట్టిన చంద్రానికి వాళ్ళలో చాలామంది ట్రావెల్ ఏజెంట్లేనని అర్థమైంది. పైగా వారిలో కొందరు రాత్రి 10 గంటలకే అక్కడికి వచ్చి పడుకున్నారని తెలియడంతో 7 కొండల్ని మించిన లౌకికులు ఆ మహానగరంలో చాలామందే ఉన్నారన్న విషయం బోధపడింది. ఎప్పుడు కోడి కూస్తుందా, ఎప్పుడు లేచి కాఫీ కలుపుకుందామా అని ఎదురుచూసి ఒంటరి ముసలమ్మలాగా ఎప్పుడు 8 అవుతుందా, ఎప్పుడు కౌంటర్ తెరుస్తారా అని చంద్రం నీరసంగా ఎదురుచూడసాగాడు. అయితే ఆ గుంపులో ఉన్న వారందరూ కూడా చంద్రంలాగా నిస్పృహగా ఉన్నారనుకోవడానికి లేదు. ప్రతి గుంపులోనూ ఓ ధీరోద్ధాత్తుడుంటాడు. క్లిష్ట సమయాల్లో తాను నిబ్బరంగా ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉత్తేజపరుస్తూ ఉంటాడు. అలాంటి పెద్ద మనిషి ఒక ఆయన చంద్రం ప్రక్కన ఉన్నాడు. సదరు ధీరోద్ధాత్తుడు తన చుట్టూ ఉన్న గుంపుని ఉద్దేశించి, రైలు ప్రయాణాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, స్వాతంత్ర్య సంగ్రామంలో రైళ్ల పాత్ర, రైళ్లలో సెల్ఫోన్ వాడకం లాంటి అనేకానేక విషయాలపై సుదీర్ఘంగా ఉపన్యసించసాగాడు. అలా ఉపన్యాసాలు, నిట్టూర్పులు, తిట్లు, కబుర్ల మధ్య కాలం గూడ్స్ బండిలా నిదానంగా కదలసాగింది. 6:30 కాబోసు రకరకాల క్యాలు తగిలించిన ఓ సైకిల్ని నడుపుకుంటూ ఓ ముసలైన ఆ గుంపు మధ్యలోకొచ్చాడు. టీ, బిస్కెట్లు, సిగరెట్లు, సమోసాలు, చెగోడీలు లాంటి నిత్యావసర వస్తువులతో ఆ క్యాన్లన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. గుంపు గుంపంతా కలిసి ఆ క్యాన్లని ఖాళీ చేసిన తర్వాత ఆ ముసలైన తన సైకిల్ని నడిపించుకుంటూ కదిలిపోయాడు. ఇక ముసలైన వెళ్లిపోయిన కాసేపటికి వార్తాపత్రికలు అమ్ముకునే ఓ కుర్రవాడు వచ్చి కాసేపు హడావిడి చేసి పత్రికలు కొన్నవాళ్లకి కృతజ్ఞతలు చెప్పి కొననేవాళ్లని బూతులు తిట్టివెళ్లాడు. మరి పనిలో పనిగా ఓ 2 కుర్రాళ్ళొచ్చి ఏవో కరపత్రాలు పంచిపెట్టారు. అప్పటికి సమయం 7:30 కావటంతో తత్కాలకి కౌంటౌన్ మొదలైంది. మరి కౌంటర్ దగ్గరున్న వాచ్మెన్ కదలికలను బట్టి అతను తలుపులు తీయడానికి సిద్ధపడుతున్నాడన్న విషయాన్ని పసిగట్టిన జనం ఒక్కసారిగా డ్రైనేజీ గట్లు, పొదలు వదిలి సంభాషణలన్నీ మధ్యలోనే తుంచివేసి స్కూల్ గంట చెవినపడ్డ పిల్లల్లాగా కౌంటర్ వైపుకి పరుగులు తీశారు. మరి ఎవరో వాచ్మెన్ దగ్గర ఉన్న లిస్టు తీసుకుని పేర్లను చదవటం మొదలుపెట్టగానే ఆ ప్రకారంగా ఒక్కొక్కరే లోపలికి వెళ్లి లైన్లో నిలబడ్డారు. అప్పటికి సమయం 7:45. తెలుగు సినిమాల్లోని టైం బాంబులాగా గోడ గడియారంలోని ముళ్ళు నిదానంగా కదలసాగింది. అప్పుడైంది 8 గంటలు. దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు ఒక్కసారిగా నాకో బెర్తంటే నాకో బెర్తంటూ కంప్యూటర్లని ప్రాధాయపడసాగారు.
చంద్రం ముందున్న లైన్ చకచకా కదలు.

0: సాగింది. ఎవరన్నా ప్రయాణికుడు కౌంటర్ ముందర 2 నిమిషాలకి మించి నిల్చుంటే హాహాకారాలు, బూతులు వినవస్తున్నాయి. బుకింగ్ క్లర్కులు కూడా తాము ప్రభుత్వోద్యోగులన్న సంగతి పక్కన పెట్టి చురుగ్గా పనిచేశాగారు. అయినా టిక్కెట్లు అయిపోయాయనో చిల్లర తేలేదనో కొంతమంది ప్రయాణికుల్ని తిప్పి పంపక తప్పడం లేదు. 8:20 చంద్రమంతొచ్చింది. అప్పటికే ముందున్న ప్రయాణికుడు టిక్కెట్ దొరకలేదని తిట్టుకుంటూ వెనుతిరగడంతో తాను కూడా ఎక్కడ వెయిటింగ్ అన్న మాట వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కౌంటర్ లోపలికి తన ఫారాన్ని అందించి కౌంటర్పై ఉన్న డిస్ప్లే వంక గుట్లప్పగించి చూడసాగాడు. ట్రైన్ నంబర్ని, ప్రయాణపు తేదీని బుకింగ్ క్లర్క్ తన ముందున్న కీబోర్డుపై టపటపలాడించగానే 29 అవైలబుల్ అన్న ఎర్రటి అక్షరాలు డిస్ప్లేపై ప్రత్యక్షం కావడంతో యాహూ అని అరవబోయి తమాయించుకున్నాడు. మరి ఆ పూట చంద్రం తన ఆఫీసులో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా మనిషికి 7-8 సార్లు చెప్పునా తన తత్కాల్ విజయగాథని వినిపించాడు. అయితే అతని విజయాన్ని చూసిన ఏ దేవతకి కనుకుట్టిందో గాని ఆ మరుసటి రోజు మధ్యాహ్నం అతడికి ఫోన్ వచ్చింది. ఎవరో దగ్గరి బంధువులు చనిపోతేనే పెళ్లికూతురు కుటుంబం బెంగళూరుకి వచ్చిందట. వెళ్లడమైతే వెళ్లారు గాని తిరిగి రావడానికి టిక్కెట్ దొరక్కపోవడంతో గత 3 రోజులుగా పెళ్లికూతురి తండ్రి తత్కాల్ కోసం ప్రయత్నిస్తున్నాడని, టిక్కెట్ దొరికిన వెంటనే కబురు చేస్తామని, అప్పుడు వచ్చి తాంబూలాలు పుచ్చుకోమని సదరు ఫోన్ కాల్ సారాంశం. హతవిధి. ఇప్పుడు మన చంద్రం మరోసారి తత్కాల్ కోసం బయలుదేరాలన్నమాట. ఇక తిరుగు ప్రయాణం అంటారా, అది ఇంకో ప్రహసనం. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తత్కాల్తో తాంబూలాలు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. గుణపడి గ్రామదేవత ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ ఆలయంలో గురువారం రాత్రి అమావాస్య సందర్భంగా అమ్మవారికి విశేష పుష్పాలంకరణ, సహస్రనామ పూజలు నిర్వహించారు. విశ్రాంత జడ్జ్ ప్రయాగ చిరంజీరావు దంపతులతో అర్చకులు రామ్ కుమార్ శర్మ అమ్మవారి గరకకు పంచామృతాలతో అభిషేకాలు, సహస్రనామ కుంకుమార్చన, పంచహారతి పూజలు చేయించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయాధికారి, ఆలయ సేవ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉత్తర నక్షత్రం సందర్భంగా ఈ నెల 12న సాయంత్రం భీమవరం జేపీ రోడ్ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి లక్ష్మీహోమం, అనంతరం సహస్ర దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి ఎం సచ్చరణరాజ్ తెలిపారు. కాళ్లగూరు ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులకు 1,00,000 రూపాయల విరాళం సమకూరినట్లు ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. గ్రామానికి చెందిన పెన్మెట్స సూర్యనారాయణరాజు గారు, లక్ష్మీకాంతమ్మ కుటుంబ సభ్యులు కలిపి 116,00,000 రూపాయల నగదును అందించారని వెల్లడించారు. భీమవరం బావళ్లమ్మ ఆలయంలో సంపూర్ణ స్వర్ణమయం ప్రాజెక్టుకు మంగళగిరికి చెందిన భోగి అంజయ్య దంపతులు 6 గ్రాముల బంగారాన్ని గురువారం సమర్పించారు. వారితో ప్రధానార్చకులు మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారి ఆశీర్వాదం అందించారు. ధర్మకత్తల మండల చైర్మన్ సభ్యులు శేషవస్త్రం, అమ్మవారి ఫోటో, రసీదు ఇచ్చినట్లు ఆలయ అధికారి నగేష్ తెలిపారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన కవి విశ్వనాథ సత్యనారాయణ అని పలువురు ప్రతినిధులు కొనియాడారు. గురువారం బీవీరాజు పార్కులో తెలుగుదల్లి విగ్రహం వద్ద చదువరుల సంఘం ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. కేవలం 29 రోజుల్లో 1,000 పడగలు నవలలను రచించి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం పొందిన విశ్వనాథ సత్యనారాయణ సాహితీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గోపాల శర్మ, విశ్రాంత ఉపాధ్యాయులు రామనాగేశ్వరరావు, అలసవల్లి ట్రస్ట్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విభిన్న పద్ధతుల్లో విద్యార్థులకు బోధన చేసి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడం శుభ పరిణామం అని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ఉత్తమ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న రాయకుదురు ప్రధానోపాధ్యాయులు కానుకొల్న శ్రీ

శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్ వంగపండు శేఖర్లను కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు గురువారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవిరెడ్డి పుల్లారావు, గణపతి, జయలక్ష్మి, విశాలాక్షి, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఆకివీడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో HPV వైరస్ వ్యాక్సిన్, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు నేతృత్వంలో ఈ నెల 12-13 తేదీల్లో ఉండేలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేద్దామని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కడిమరిక నాగరాజు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఉండే నియోజకవర్గ కార్యాలయంలో గురువారం జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 12న స్త్రీలకు రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయన్నారు. 13న ఉండి ఉన్నత పాఠశాలలో ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి వైద్యులు కార్డియాలజీ, ప్రసూతి, స్త్రీ సంబంధిత యూరాలజీ, అంకాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, న్యూరాలజీ, ఎండోక్రనాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, డెంటల్, ENT తదితర విభాగాలకు చెందిన నిపుణులు పరీక్షించనున్నారని వివరించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులిస్తారని తెలిపారు. బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, గ్రామానికి 5 చెప్పిన పార్టీ శ్రేణులు వాలంటీర్లుగా సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా సమైక్య సంయుక్త కార్యదర్శి జయలక్ష్మిని మండల కమిటీ సత్కరించింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైందవ సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వర భక్తి గీతాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వకులు లంకా జలదుర్గ ప్రసాద్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు శుక్రవారంలోపు తమ పాటలను ఆన్లైన్లో రికార్డు చేసి పంపాలన్నారు. విజేతలకు ఈ నెల 12న బహుమతులు అందజేస్తామని, పాల్గొన్న వారందరికీ బట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రోత్సాహం అందిస్తోందన్నారు. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో 2 పాటు నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ గురువారంతో ముగిసింది. విద్యార్థుల వినూత్న ఆలోచనలు వెలికితీసేందుకు ఈ పోటీలు దోహదపడ్డాయని కళాశాల ప్రిన్సిపల్ ఎం వేణు తెలిపారు. మొత్తం 162 బృందాలు, 35 హార్డ్వేర్, 131 సాఫ్ట్వేర్ పాల్గొనగా, మూల్యాంకనం అనంతరం 75 ఉత్తమ బృందాలను, 5 వెయిట్ లిస్ట్ బృందాలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్రీలక్ష్మి, VSN నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపురంలోని గాంధీ కస్తూరిబా భవనంలో గడిచిన 2 మహిళలకు ఉచితంగా కుట్టు, ఎంబ్రాయిడరీ, శారీ పెయింటింగ్లలో శిక్షణ ఇస్తున్నట్లు వస్తా ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. ఉచిత శిక్షణా కార్యక్రమం ప్రారంభించి 20 పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 1000 శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 20 శిక్షణిస్తున్న రత్నమాల దుర్గలను పలువురు మహిళలు ఘనంగా సత్కరించారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా వీరవసరం 6వ అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. సూపర్వైజర్ PBVL సరోజిని చక్రవర్తి మాట్లాడుతూ, రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషకాలున్న పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవాలని సూచించారు. ఉప్పు, నూనె, కొవ్వు పదార్థాలను తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త జస్టి, సహాయకురాలు సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వెంటేపూడి శ్రీ రామాలయ ప్రాంగణంలో గురువారం గ్రామ ధార్మిక సమితి ఆధ్వర్యంలో సత్సంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందించుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి చిన్న సన్యాసరావు, జిల్లా సహా కన్వీనర్ గుల్లేపల్లి కృష్ణవేణి, మండల మహిళా కన్వీనర్ గుల్లేపల్లి సాయిబాబా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెడకలిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో అంజలి గారి గురించి తెలుసుకుందాం. కళ్ళతోనే అభినయాన్ని పండించాలన్నా, సహజత్వానికి నిలువెత్తు రూపంలా వెండి తెరపై కనిపించాలన్నా, కథానాయక ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో థ్రిల్ చేయాలన్నా ఆమె తర్వాత ఎవరైనా. తనదైన స్వచ్ఛమైన చిరునవ్వుతో, పక్కింటి అమ్మాయి లాంటి ఆత్మీయతతో తెలుగు తమిళ చిత్రసీమలో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నటీమణి మోడల్ మన అంజలి గారు. మానవతా సంబంధాలు, గ్రామీణ వాతావరణం నిండిన కథలైనా, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలైనా పరకాయ ప్రవేశం చేస్తూ పాత్రకు ప్రతిష్టాత్మక చేయడం ఆమె నిజం. మోడలింగ్ రంగం నుండి అడుగులు వేసి తమిళంలో అంగడి తెరు, ఎంగేయుం ఎస్పోదుం చిత్రాలతో ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డులు అందుకోవడమే కాకుండా, తెలుగులో సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో సీత పాత్రతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఈ రోజు మన సిల్వర్ స్క్రీన్ ప్రత్యేక ఎపిసోడ్లో సహజ నటి అంజలి గారి ప్రారంభ జీవితం, మోడలింగ్ ప్రయాణం, తమిళ చిత్రసీమలో ఆమె సాధించిన అపూర్వమైన విజయాలు మరియు తెలుగు తెరపై ఆమె సృష్టించిన మధురమైన జ్ఞాపకాల గురించి ముచ్చటించుకుందాం. తనదైన సహజమైన అభినయంతో, గలగలా మాట్లాడే చిలిపితనంతో, హోమ్లీ పాత్రలైన, లేడీ ఓరియంటెడ్ కథలైనా ఆమె పాత్రల్లో ఒదిగిపోతూ తెలుగు తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటీమణి అంజలి గారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించి, మోడలింగ్తో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఫోటో అనే తెలుగు చిత్రంతో వెండి తెరపై పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి రామ్ దర్శకత్వంలో వచ్చిన కత్తరదు తమిళ చిత్రంలో ఆనంది పాత్రలో కనబరిచిన అద్భుతమైన అభినయానికి గాను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవార్డును, ఫిలింఫేర్ ఉత్తమ నటి అరంగేట్ర పురస్కారాన్ని అందుకున్నారు. అక్కడి నుండి ఆమె నటనా ప్రయాణం వెనుదిరిగి చూడలేదు. వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన అంగడి తెరు చిత్రంలో సామాన్యమైన సేల్స్ గర్ల్ గా ఆమె చూపించిన అభినయం సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ తర్వాత వచ్చిన ఎంగేయుం ఎస్పోదుం చిత్రంతో అమాయకత్వం, పట్టుదల నిండిన అమ్మాయిగా ఆమె నటన ప్రతి ఒక్కరి గుండెల్లో హత్తుకుంది. ఈ చిత్రానికి కూడా ఆమె వరుసగా రెండోసారి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకున్నారు. తెలుగులో వెంకటేష్, మహేష్ బాబుల మల్టీస్టార్ చిత్రం సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో సీతగా ఆమె ఒదిగిపోయిన తీరు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. అలాగే గీతాంజలి, బలుపు, మసాలా, వకీల్ సాబ్ వంటి విజయవంతమైన చిత్రాలలో భిన్నమైన పాత్రలను పోషించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఒకే సమయంలో కథానాయికగా, ప్రయోగాత్మక పాత్రలకు ప్రాణం పోసే నటిగా తమిళ తెలుగు చిత్రసీమల్లో నిరంతరం అలరిస్తున్న అంజలి గారి నటనా ప్రస్థానం నిజంగా ప్రశంసనీయం. ఒకవైపు మ్యాథ్స్లో డిగ్రీ పూర్తి చేస్తూనే, మరొక వైపు షార్ట్ ఫిలిమ్స్లో నటిస్తూ తన సినీ కళలకు బలమైన పునాది వేసుకున్నారు. ఆ అనుభవంతోనే తమిళంలో జీవా సరసన, డేర్ చిత్రం ద్వారా సినీ రంగానికి తొలిసారిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 2006లో వచ్చిన ఫోటో సినిమాలో స్వప్నగా, 2007లో ప్రేమలేఖరాస చిత్రంలో సంధ్యగా కనిపించినప్పటికీ సరైన గుర్తింపు కోసం వేచి చూడవలసి వచ్చింది. అయితే డబ్బింగ్ చిత్రంగా వచ్చిన షాపింగ్ మాల్లో ఆమె కనుబరిచిన అద్భుతమైన నటన ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. ఆ నటనకు ఫిదా అయిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గారు ఆమెకు జర్నీ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చారు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో మధుమతిగా ఒక డామినేటింగ్, ఎంతో బోల్డ్ క్యారెక్టర్లో జీవిస్తున్న అద్భుతమైన హావభావాలు పలికించారు. ఈ చిత్రంలోని సంచలనాత్మక నటనకుగాను ఆమెకు సౌత్ ఇండియా ఫిలింఫేర్ 2012 మరియు విజయ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇక 2013లో వచ్చిన మల్టీస్టార్ సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు చిత్రంలో సీత పాత్రలో అమాయకంగా, కళ్ళ కపటం ఎరుగని

మన ఇంటి అమ్మాయిలా కనిపించి కురిపించారు. ఆ తర్వాత రవితేజ సరసన బలుపు చిత్రంలో సందడి చేసి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు. అలాగే తమిళంలో సూర్య నటించిన సింగం 2లో ప్రత్యేక రూపంలో అలరించారు. ఇటు తెలుగు అటు తమిళం అనే తేడా లేకుండా రెండింటిలోనూ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలదొక్కుని తనదైన సహజ సిద్ధమైన అభినయంతో ముందుకు సాగుతున్న నటి అంజలి గారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఓకే లిజనర్స్, మరి వినర్ కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్.

0: Undi Road, Bhimavaram. Cell 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఒక కథానాయికగా అరంగేట్రం చేసిన దగ్గర నుండి నేటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సరిహద్దులను చెరిపేస్తూ వైవిధ్యమైన పాత్రలను ప్రతిష్టాత్మక చేసిన నటనా శిఖరం మనంజలి గారు. ఆమె పోషించిన అమూల్యమైన పాత్రల ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. తెలుగులో ఫోటో చిత్రంలో స్వప్నగా, ప్రేమలేఖ రాసాలో సంధ్యగా తన తొలి అడుగులు వేసిన అంజలి తమిళంలో కట్టరదు తమిళ్లో ఆనంది పాత్రలో కనబర్చిన భావోద్వేగమైన అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళంలో ఆయుధం సీవోంలో మీనాక్షిగా అలరించారు. ఇక ఆమె నటనా జీవితంలో మహోజ్వలమైన మలుపు అంగడి తేరు. ఇందులో సర్కిక్కని అనే నిరుపేద అమ్మాయిగా జీవిత పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంలో సీతగా ఆమె ఒదిగిపోయిన తీరు శాశ్వతంగా నిలిచిపోయింది. కళ్ళ కాపటం లేని సీతమ్మ నటన ప్రతి ఇంట్లో సొంత అమ్మాయి భావనను కలిగించింది. ఆపై వాటికూచీలో లీనాగా, సట్టేలో శక్తిగా, తెలుగులో బలుపులో డాక్టర్ అంజలిగా రవితేజ గారితో పోటీపడి నటించారు. సూర్య సింగం 2లో వాలే వాలే పాటలో సందడి చేయడమే కాక మసాలాలో సానియా, సరిత, సావిత్రిగా త్రిపాత్రాభినయం తరహాలో వినోదాన్ని పంచారు. లేడీ ఓరియంటెడ్ కథల్లో తన సత్తా చాటుతూ గీతాంజలిలో గీతాంజలి, ఉషాంజలి ద్విపాత్రాభినయంతో భయపెడుతూనే నవ్వించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. కన్నడలో రాణా విక్రమలో గౌరీగా, తమిళంలో సకల వల్లవన్లో అంజలిగా, తెలుగు శంకరాభరణంలో దకురాణి మున్నిగా వైవిధ్యం చూపించారు. నియంతలో కాత్యాయనిగా, మాప్లా సింగంలో శైలజగా అలరించడమే కాకుండా సరైనుడులో బ్లాక్ బస్టర్ పాటలతో సింతామణిగా, ఐటెం బామగా థియేటర్లు ఊపేశారు. మలయాళంలో రోసాపూలో రేష్మగా, తమిళంలో ఖాళీలో వల్లీగా, మమ్ముట్టి కాంబినేషన్లో వచ్చిన అత్యుతమైన చిత్రం పేరంబులో విజీగా అసాధారణ అభినయాన్ని ప్రదర్శించారు. హారర్ చిత్రం లీసాలో లీసాగా, సింధుబాద్లో వెన్బాంగా, నాడిడోగిల్ 2లో సెంగోడీలా ఆకట్టుకున్నారు. ద్విభాష చిత్రం నిశ్శబ్దంలో పోలీస్ ఆఫీసర్ మహాలక్ష్మిగా, నెట్ఫ్లిక్స్ ఆంథాలజీ పావకడైగల్లో జ్యోతిలక్ష్మి, ఆదిలక్ష్మిగా బోల్డ్ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లో జరీనాగా భావోద్వేగపూరితమైన నటనతో కన్నీళ్లు పెట్టించారు. కన్నడలో బైరాగిలో సంగీత ఉపాధ్యాయురాలిగా, మాచర్ల నియోజకవర్గంలో రారారెడ్డి పాటతో రచ్చ చేశారు. మలయాళంలో ఇరట్టులో మరణిగా, తమిళంలో ఏజుకడల్ ఏజుమలయంలో సంచలన పాత్రలు అలరించారు. గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంలో సీక్వెల్ గా మళ్లీ గీతాంజలి ఉషాగా భయపెట్టడమే కాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాస్ క్యారెక్టర్ రత్నమాలగా తనలోని రౌద్ర రసాన్ని ఆవిష్కరించారు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం గేమ్ చేంజర్ లో పార్వతీగా, అలాగే మదగధ రాజాలో మాధవిగా నిరంతరం విభిన్నమైన సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ భారతీయ చలనచిత్ర రంగాన తనకంటూ తిరుగులేని ముద్ర వేశారు అంజలి గారు. ఒక నటి నిజమైన ప్రతిభకు తార్కాణం ఆమె అందుకునే ప్రశంసలు, పురస్కారాలే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే పరిశ్రమలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన అభినయంతో విమర్శకులు మెప్పు పొందడమే కాకుండా వరుస అవార్డులు సొంతం చేసుకున్న ఘనత అంజలి గారిది. ఆమె తొలి తమిళ చిత్రం కట్రడు తమిళ్లో కనబరిచిన నటనకు గాను ప్రతిష్టాంతక దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలలో ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డును, అలాగే విజయ్ పురస్కారాలలో ఉత్తమ నూతన నటీమణిగా అవార్డును అందుకుని తొలి అడుగుల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత వచ్చిన సంచలనాత్మక చిత్రం అంగాడి తెరువులో ఆమె చూపించిన జీవకులరికే అభినయానికి గాను ఉత్తమ నటిగా దక్షిణాది ఫిలింఫేర్ అవార్డును, విజయ్ పురస్కారాలను ఉత్తమ నటీమణి అవార్డును దక్కించుకున్నారు. అంతేకాకుండా అదే చిత్రానికి గాను ప్రతిష్టాత్మక విగడన్ పురస్కారం మరియు తమిళ సినిమా ప్రెస్ పురస్కారాలను కూడా ఉత్తమ నటిగా అవార్డులు అందుకుని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో కుటుంబ కథా చిత్రమైన సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టులో సీత పాత్రలో అమాయకంగా ఎంతో హుందాగా నటించి ప్రేక్షకుల మనసులు దోచుకోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 2013లో నంది పురస్కారాలలో ప్రత్యేక బహుమతి నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇటు తెలుగులో నంది పురస్కారాన్ని, అటు తమిళ్లో ఫిలింఫేర్ విజయ్ పురస్కారాలను కైవసం చేసుకుంటూ రెండు భాషల్లోనూ తన నటనా వైభవాన్ని చాటి చెప్పుకున్న మహోన్నతమైన ఘనత అంజలి గారిది. తనదైన స్వచ్ఛమైన నవ్వుతో, పక్కింటి అమ్మాయి లాంటి ఆత్మీయతతో నాయక ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో సంచలన అభినయాన్ని కనబరుస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలలో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మన సహజ నటి అంజలి గారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మన సిల్వర్ స్క్రీన్ రేడియో కార్యక్రమం తరపున, తెలుగు ప్రజలందరి తరపున, చలనచిత్ర అభిమానుల తరపున అంజలి గారికి హృదయపూర్వక

శుభాకాంక్షలు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ అక్షయ.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్న

0: ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతను లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు సినిమా పాటల్లో నవరసాలు తొణికిసలాడుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి, కథా సన్నివేశాన్ని బట్టి ఆయా భావోద్వేగాలు వ్యక్తీకరించే హాస్యం, భయానకం, అద్భుతం, భక్తి, భీభత్సం, రౌద్రం, వీరం, కరుణ, శృంగారం, ఇలా నవరసాలు పదాలుగా, వాక్యాలుగా, పాటలుగా వెండి తెరపై ప్రవహించాయి. ఒక సినిమా పాట జనాదరణ పొందాలన్నా, 10 కాలాల పాటు నిలబడాలన్నా ఆ పాటలోని సాహిత్య అంశాలు, సంగీతపు సొబగులు, గానం, ఈ 3 ముఖ్యంగా పండాలి. అలనాటి పాటల్లో ఇవి మనకి ఎంతో చక్కగా అందించారు. కనుకనే 10 కాలాల పాటు ఆ పాటలన్నీ మనం మళ్లీ మళ్లీ వింటూ ఉన్నాం. అటువంటి పాటలు వినాలంటే రేడియో విష్ణు 90.4 కి ట్యూనిన్ అవ్వండి, మీరు మెచ్చే పాటలు వినండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా ఉత్తమ చలనచిత్ర విభాగంలో నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న చిత్రం ఓ సీత కథ. కె విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్, రోజారమణి, శుభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి సి నారాయణరెడ్డి గీతం మల్లెకన్న తెల్లన మా సీత సొగసు పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు కెవి మహాదేవన్ స్వరాలు అందించారు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ఎస్ఎస్ బాలన్ దర్శకత్వంలో 1974లో విడుదలైన చిత్రం కన్నవారి కలలు. శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఒకనాటి మాట కాదు పాటు వింటారు. రామకృష్ణ, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన ఒకనాటి మాట కాదు పాట విన్నారు కదా. తర్వాత పాట కన్నడ సినిమా సెరపంజర అనే సినిమాకి తెలుగులో పునర్నిర్మాణం అయిన చిత్రం కృష్ణవేణి. కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన సంగీతం మధుర సంగీతం పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం విజయ భాస్కర్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: పి సుశీల గానం చేసిన సంగీతం మధుర సంగీతం పాట విన్నారు కదా. కన్నడ చిత్రం ఆధారంగా 1974లో కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో శోభన్ బాబు, లక్ష్మి జంటగా నిర్మితమైన సినిమా కోడెనాగు. ఈ చిత్రం నుంచి సంగమం సంగమం అనురాగ సంగమం పాట మీకోసం. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట రచన మల్లెమాల, సంగీతం పెండియాల నాగేశ్వరరావు.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఘంటసాల పి సుశీల ఆలపించిన సంగమం సంగమం అనురాగ సంగమం పాట విన్నారు కదా. ఇప్పుడు గాలిపటాలు చిత్రం నుంచి ఎన్నాళ్లు వేచేను పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు, తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో ఈ చిత్రం 1974 విడుదలైంది. కృష్ణ విజయ నిర్మల జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి. పాడినవారు ఎస్ జానకి.

0: రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: జానకి ఆలపించిన పాట విన్నారు కదా. తర్వాత పాట కేవీ మహాదేవన్ స్వరాలు అందించిన ఓరబ్బీ చెబుతాను ఉలమ్మీ చెబుతాను పాట వింటారు. 1974లో విడుదలైన ఖైదీ బాబాయ్ చిత్రంలోని ఈ పాట ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన ఈ పాట సి నారాయణ రెడ్డి అందించారు. టి కృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు రేడియో స్నో 90.4. నేను మీ ఆర్జే అమూల్య. ఈ రోజు మహిళతో నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి ఈ రోజు కబుర్లు ఏంటో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి పాట విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. నేటి తరంలో అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు కానీ సంసారం మాత్రం నలుగురు చేస్తున్నారు అన్నాడో పెద్దాయన, దేశంలో తలపండిన మానసిక నిపుణుడు ఆయన. అదేమిటి సార్ అలా అంటున్నారు అని ప్రశ్నిస్తే, అవునమ్మా, పెళ్ళైన కొద్ది రోజులకే అమ్మాయి అబ్బాయితో పాటు వాళ్ళిద్దరి ఆహాలు వికృతంగా బయటకొస్తున్నాయి, సంసారంలో అవే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అన్నాడాయన. నిజమే అనిపించింది. తరతరాలుగా మన కుటుంబాల్లో వేళ్ళనుకున్న పురుషహంకారానికి ప్రతిచర్యంగా నేటితరం స్త్రీల్లోనూ అహం పొడసూపుతుంది. ఆ ఇద్దరి అహాలు కలిసి సంసారాన్ని విడాకులు బోను ఎక్కిస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? ఇంత మెత్తగా ఉంటే మగాడి చేతిలో తన్నులు తింటూనే ఉంటావు. అమ్మో అత్తో ఎవరో ఒకరు చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు మనకి నూరు పోస్తూ ఉంటారు. ఇవన్నీ మగాళ్ళంటే మనకో స్థిర అభిప్రాయం కలిగిస్తాయి, వాళ్ళకి అహం ఎక్కువనే భావనలో ఉంచుతాయి. దీంతో లోపల మనకు వాళ్లపై ఓ అపనమ్మకం ఏర్పడుతుంది. మగవాళ్ళకి అంతే, మగాడంటే ఆడవాళ్ళని కనుసన్నంలో అదుపు చేయాలి మరి అని చెబుతూ పెంచుతారు. దాంతో ఆడవాళ్లపై అధికారం చలాయించడమే తమ హక్కు అనుకుంటారు వాళ్ళు. స్త్రీలలోని అపనమ్మకానికి, మగవారిలోని అధికార భావానికి ఇద్దరికి అహం తోడవుతుంది. అహం మనకు ఎవరూ నేర్పేది కాదు, మానవ సహజం. చదువులు ఉద్యోగాలంటూ మనం వ్యక్తిగతంగా వృత్తిగతంగా ఎదగడంలో ఏర్పడే ఓ దుష్ఫలితం. ఇలాంటి నేపథ్యాల నుంచి వచ్చిన అమ్మాయి అబ్బాయి చిన్నవాటికే గొడవలు అభద్రతలతో సంసారాన్ని దుర్భరంగా మార్చుకుంటారు. పెళ్లైన తొలి మూడేళ్లు సంసారానికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి. ఇద్దరిలోని అహాన్ని అర్థం చేసుకుని జయించడానికి ఇదే సరైన సమయం. పెళ్లైన కొత్తల్లోనే ఇద్దరి సంసారానికి సంబంధించి ఓ రాజ్యాంగం కూడా రాసుకోవచ్చు. దానికి పీఠిక మాత్రం ఇలా ఉండాలి: ఇద్దరం విభిన్న వ్యక్తిత్వం ఉన్నవాళ్ళం, ఇద్దరికి కొన్ని సామర్థ్యాలు, ఆవేశకావేశాలు, ఉద్వేగాలు ఉన్నాయి, ఇద్దరికి లోపాలు తక్కువ కాదు. వీటిని దాటుకుని ఇద్దరం ఎప్పుడూ అన్ని రకాల ఒకరినొకరు తోడుగా ఉండే జంటల్లా ఎదుగుదాం. ఇది కేవలం ఆదర్శం కావచ్చు, కనీసం అందుకోసం ప్రయత్నిద్దాం. కాస్త కృతంగానే అనిపించినా ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా మీరు రాసిన ఆ వాక్యాలని చదివి చూడండి, సమస్య ఏమిటో తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారనిపించినా వెంటనే స్పందించకుండా సంయమనం పాటించండి. పరిస్థితులు చక్కబడతాయనే సానుకూల దృక్పథం ఉండి తీరాలి. అంతేకాదు, ఎప్పుడు ఏ గొడవ వచ్చినా ఒకరిపై ఒకరికున్న మర్యాదని వీడకండి. అన్నిటికన్నా బేషరతు ప్రేమకే పెద్దపీట వేయండి. ఆంగ్లంలో అన్కండిషనల్ పాజిటివ్ రికార్డ్ అంటారు దీన్ని. ఓ తప్పు చేశారనగానే విడిపోవడానికి ఇదేమి వ్యాపారం కాదు, సంసారం. ఆ తప్పు నువ్వు తెలుసుకున్నంత వరకు నీపై ఈ ప్రేమ తగ్గదు. ఇందులో నువ్వు నేను సగం సగం అనే భావన ఇద్దరిలోనూ ఉండాలి. అర్ధనారీశ్వర తత్వంలోనూ చైనీయుల ఇంగ్ యాంగ్ భావనలోనూ ఉన్నది ఇదే మరి. చాలామంది అహాన్నే ఆత్మస్థైర్యంగా భ్రమపడతారు. మన లోపాలు, బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి వేసే ఆత్మవిశ్వాసం ముసిగే అహమంటే. ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా తనకే ప్రాముఖ్యం ఉండాలనుకుంటారు. తను పట్టిన కుందేలకి కాలు మూడేనంటారు. ఆత్మస్థైర్యం అలా కాదు, ఇది మనల్ని మనం బలహీనతలు సహా ప్రేమించడం. ఆ ప్రేమలో అనుకున్నవన్నీ సాధించుకుంటూ పోవడం, ఆ ప్రేమనే ఎదుట వాళ్ళకి పంచడం. అహానికి అసూయ, ద్వేషం, పగ ప్రతీకలు, తోబుట్టువులు. ఆత్మస్థైర్యానికి బేషరతు ప్రేమ, కరుణ, క్షమాపణ, అన్నతమ్ములు. చివరిగా, సరే మన అహాన్ని మనం మానుకుంటాం, కానీ పురుషహంకార భావజలంలోనే పెరిగిన ఎదుటి వ్యక్తి అలా కాకుంటే, ఎప్పటికీ మారకుంటే ఏం చేయాలి? అలాంటప్పుడు క్షమించనక్కర్లేదు. అలాంటి సర్దుబాట్లు మనపై ఒత్తిడి తెచ్చి మానసికంగా, శారీరకంగా అనారోగ్యాలకు దారితీస్తాయి. మీకంటూ మానసికంగా ఓ కొత్త లోకం సృష్టించుకోండి. దీన్నే మీ స్పేస్ అంటారు. మీ ఉద్యోగమో, పిల్లలో, వ్యాపారమో, దాన్నే మీ ప్రపంచం అనుకోండి. జీవితంలో మీదైన విలువలు పాటించండి. అది భార్యగా కాదు, ఓ మనిషిగా మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. లిజనర్స్, మరి ఇంకొన్ని కబుర్లు వినే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాట.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. అందంగా కనిపించాలంటే పై పై పూతలే కాదు, శరీరానికి చక్కని వ్యాయామం కూడా అవసరం. అప్పుడే చర్మం నిగలగలాడుతూ కనిపిస్తుంది, ఆరోగ్యము మీ సొంతమవుతుంది. అదెలా అంటే రోజు కాసేపు తాడాట ఆడేయడమే. రోజు కనీసం 15 నిమిషాలైనా సరే తాడాట కోసం కేటాయించి చూడండి. ఇది గుండెకు రక్త ప్రసరణ, ప్రాణవాయువు సరిగ్గా అందేలా చూసి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఊపిరి తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. కాళ్లకు, శరీరం కింది భాగానికి తగిన వ్యాయామం అందాలంటే చక్కని మార్గం తాడాటే. మొదట్లో కాస్త నొప్పిగా అనిపించినా సరే కాళ్ల కదలిక చురుగ్గా ఉంటుంది, కండరాలు ఉదృఢంగా ఉంటాయి. బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నా

త్వరగా ప్రయోజనం అందాలంటే ఎంచుకోవాల్సిన వ్యాయామం సాధన ఇది. రోజు అరగంట ఈ వ్యాయామం చేస్తే చాలు, దాదాపు 300 కేలరీలు కరుగుతాయి. అదనంగా శరీరంలో పేరుకున్న కొవ్వు కూడా తగ్గుతుంది. తాడాట మెదడుకి శరీరానికి మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ ఏకాగ్రత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లిజనర్స్, మరి ఇంకొన్ని కబుర్లు వినే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాఠం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.

0: తో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126269.
2: వెల్కమ్ బ్యాక్ టీచర్స్. ఈ రోజు మహిళలు రాగి కోకోనట్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా రాగి కోకోనట్ కుకీస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఎండి కొబ్బరి తురుము, రాగుల పిండి, గోధుమ పిండి, అన్సాల్టెడ్ బటర్, పంచదార పొడి, పంచదార, వెనిలా ఎసెన్స్, కోడిగుడ్డు. లిజనర్స్, మరి కావలసిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పాత్రలో బటర్, పంచదార పొడి వేసి బాగా కలిసే వరకు గిలక్కొట్టాలి. తర్వాత కోడిగుడ్డు సొనలు, వెనిలా ఎసెన్స్ జత చేసి మరోమారు గిలక్కొట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పంచదార జత చేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి సుమారు గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు కుక్కర్లో ఇసుక పోసి స్టవ్ మీద ఉంచి బాగా వేడయ్యాక మంట తగ్గించాలి. కుక్కర్ వేడెక్కేలోపు ఫ్రిడ్జ్లో నుంచి రాగుల పిండి మిశ్రమం బయటకు తీసి చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో ఒత్తి అల్యూమినియం ట్రేలో దూరం దూరంగా ఉంచి కుక్కర్ పెట్టాలి. విజిల్ పెట్టకూడదు. సుమారు పావు గంట తర్వాత స్టవ్ మీద నుంచి దింపేయాలి. కొద్దిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసి అందించాలి. లిజనర్స్, మరి రాగి కోకోనట్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. ఓకే లిజనర్స్, రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్, మీ అజ్జే అమూల్య.

0: FM 90.4.
1: లిసనర్స్ వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈ రోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మనం అవేంటో తెలుసుకుందామా? ప్రతి ఉదయం చేయాలనుకునేది, తీరా నిద్రలేచాక రేపటి నుంచి అనుకునేది జాగింగ్ గురించే. మరి వేగంగా సాగే ఈ నడక ఆరోగ్యానికి మంచిదని తెలిసిన చాలా మంది ఈ విషయంలో బతికిస్తూనే ఉంటారు. దీనివల్ల కలిగే లాభాలను తెలుసుకుని ఇవాళ్టి నుంచే జాగింగ్ మొదలు పెట్టేయండి. కొవ్వు కరిగించడంలో జిమ్లు డాక్టర్లు కూడా చేయలేని పని జాగింగ్ చేయగలదు. ప్రతి ఉదయం 3 కిలోమీటర్లు జాగింగ్ చేసి చూడండి, ఎముకలు కండరాలు ఫిట్గా తయారవుతాయి. 3 నెలలు క్రమం తప్పకుండా జాగింగ్ చేస్తూ హెల్తీ డైట్ అనుసరిస్తే 7 నుంచి 10 కిలోల బరువు తగ్గటం ఖాయం. అంతేకాదండి, జాగింగ్తో మానసిక ఒత్తిళ్లు సైతం పరారవుతాయి. జాగింగ్ చేసే ఓపిక లేదంటారా? అయితే మామూలుగానైనా నడవండి. ఉదయపు నడకతో రక్త కణాలు చురుగ్గా కదులుతాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ఫలితంగా మీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. మెరుపు లాంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. రక్త సరఫరా మెరుగవటం వల్ల హైపర్ టెన్షన్, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు కూడా మీ దరే చేరవు. జాగింగ్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం మంచి నిద్ర. ఉదయం చేసే ఈ చిన్నపాటి వ్యాయామం వల్ల రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరి రోజంతా మెదడు ఆరోగ్యకరంగా పనిచేయడం మూలాన రాత్రివేళలో కొనుక ఇట్టే వచ్చేస్తుందట. పైగా ఉదయాన్నే ఆటోమేటిక్గా నిద్రలేచేందుకు మనసు సన్నద్ధం అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్లలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి జాగింగ్ను మించిన ఔషధమే లేదు. యంగ్ తరంగులు జాగింగ్ని నిత్యకృత్యంగా మలుచుకుంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు 90% తగ్గిపోతాయట. జన్యుపరంగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్లు తగ్గిపోతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇంకెందుకండి ఆలస్యం? జాగుసేయకుండా జాగింగ్ మొదలు పెట్టేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం సాధారణంగా చూసే మెసేజ్ లు మన గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయటండి. గుండె జబ్బుల మీద ఇటీవల చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. గుండె జబ్బులతో బాధపడే పేషెంట్ల ఆరోగ్యం మెరుగుపడటంలో ఇవి ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయట. రక్తపోటు, కొలెస్ట్రాల్, ఫిజికల్ యాక్టివిటీల లెవెల్స్ లో మార్పులు సైతం తెస్తాయట. మరి ఈ స్టడీలో 700 మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. ప్రపంచంలో మరణాలకు కారణమవుతున్న ముఖ్య జబ్బుల్లో ఒకటైన గుండె జబ్బుల విషయంలో మెసేజ్ల ప్రభావం సత్ఫలితాలను చూపిస్తోందని ఈ స్టడీ అధ్యయనకారులు అంటున్నారు. అంతేకాదండి, ఇది బహుళ ప్రయోజనాలను కూడా అందిస్తోందని చెప్పారు. ఈ స్టడీలో గుండె జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లకు 6 నెలల పాటు ఆటోమేటెడ్ హెల్త్ మెసేజ్లు అందుతాయి. ఈ హెల్త్ సందేశాల్లో సాధారణ కేర్కు సంబంధించిన వాటితో పాటు యూజువల్ కేర్ ప్లస్కి సంబంధించిన టెక్స్టింగ్స్ కూడా ఉంటుంది. వీటిల్లో రక్తపోటుకు సంబంధించిన వాటితో పాటు వారంలో 5 రోజుల పాటు నిత్యం 1/2 గంట సేపు చేసే వ్యాయామాలు చేయటం, పొగ తాగకుండా ఉండటం వంటి సలహాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇతర మసాలాలు వాడటం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించవచ్చని, అలాగే సరైన షూలు బట్టలు ధరించడం వల్ల వాకింగ్ చేస్తే చాలా మంచిదని, సిగరెట్ తాగేలా చేస్తున్న ఈ అంశాల నుంచి బయటపడే ప్లానింగ్తో ఎలా వ్యవహరించాలో టెక్స్టింగ్లు పంపుతారు. ఇవే కాకుండా ఒంటరితనం, ఒత్తిడి, రకరకాల సమస్యలు కూడా గుండె జబ్బులకు దారితీస్తాయి. అవసరమైతే హృద్రోగ నిపుణులను సంప్రదించాలని టెక్స్ట్ మెసేజ్లు సూచిస్తాయట. వీటిని పాటిస్తే కనీసం కొంతమేరైనా గుండెపోటు తలెత్తే రిస్క్ ఉండదని స్టడీ పేర్కొంటోంది. ఈ స్టడీలో పాలు పంచుకున్న చో మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేషెంట్లలో మంచి ఫలితాలను చూపిస్తున్నాయన్నారు. గుండె ఆరోగ్యానికి సంబంధించిన నెలకు 4 సార్లు ఇచ్చే సందేశాలు పేషెంట్లకు ఆరోగ్యపరంగానే కాదు మానసికంగా కూడా ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి అన్నారు. పైగా తక్కువ ఖర్చుతో గుండె జబ్బులు రాకుండా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను టెక్స్టింగ్ అందిస్తాయట. ఈ టెక్స్టింగ్ అయ్యే ఖర్చు వ్యక్తికి $10 మాత్రమే. గుండె జబ్బుల గురించి

సందేశాలు అందుకుంటూ తమ గుండె విషయంలో పేషెంట్లో అప్రమత్తంగా ఉండడానికి టెక్స్టింగ్ మంచి సాధనం అంటున్నారు అధ్యయనకారులు. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉచితంగా రీఛార్జ్ తక్కువ ధరకే ఐఫోన్. ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి, మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ప్రమాదాలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, హత్యలు వంటి వార్తల్ని టీవీ ఛానళ్లలో చూసి రోజుల తడబడి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. వాటి ప్రభావం నుంచి బయటపడలేక విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలోనే అసలు సానుభూతి అనేది ఎంతవరకు ఉండొచ్చు? అది వ్యక్తిగత పనులకు అడ్డంకిగా మారినప్పుడు ఏం చేయాలనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరి టీవీ వార్తల్లో కనిపించే దుర్ఘటన తాలూకా దృశ్యాలను మనసును వెంటాడి వేధించకుండా ఉండేందుకు కొన్ని పద్ధతులను పాటించాలి. మరి అవేంటో తెలుసుకుందామా? మొట్టమొదట చేయాల్సింది చెడు వార్తలకు భయంకరమైన

వాస్తవాలకు దూరంగా ఉండటం. ఇలా చేయడం వల్ల మీ సమస్య కొంతమేరకు తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా దీని నుంచి బయటపడాలంటే మాత్రం మీ కళ్ళెదురుగా ఉన్న వాస్తవాలను మంచి చెడుల దృక్కోణం నుంచి చూసే అలవాటు చేసుకోవాలి. అలాగే కొన్ని సంఘటనలను చూసి ఆ జాతికో తెగకో సంబంధించిన వాళ్ళంతా అలాంటి వారే అనే నిర్ణయానికి అస్సలు రాకూడదు. ఉదాహరణకి మతపరమైన అల్లర్లు జరిగితే ఆ మతానికి సంబంధించిన వాళ్ళంతా హింసాత్మకంగానే ప్రవర్తిస్తారనుకోవడం, అత్యాచార ఘటనలలో మగవాళ్ళందరినీ ఒకే తాటికి కట్టడం వంటివి. ఇటువంటి వాటికి సంబంధించిన దృశ్యాలను పదే పదే గుర్తు చేసుకోవద్దు. సమాజంలో అంతటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి జాగృతగా ఉండమని చెప్పడమే ఆ వార్త ప్రసారాల సారాంశం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, గృహహింస లేదా యాక్సిడెంట్ వంటి వార్తలు చూసి అటువంటివే మీకు ఎదురవుతాయనే ఆలోచన వద్దు. ఏదో జరుగుతుందని ఊహించుకొని మనసుని బాధ పెట్టుకోవడం అస్సలు సరికాదు. సమాజంలో దారుణాలు జరుగుతున్నాయని బాధపడటం మానేసి తోటి వాళ్లకు మీకు చేతనైనంత సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల మీలో యాంగ్జైటీ తగ్గిపోతుంది. కొందరిలో డిప్రెషన్, డిజార్డర్, సోషల్ ఫోబియాలు వంటివి కూడా ఉంటాయి, కానీ అవి ఉన్న విషయం వాళ్లకు తెలియదు. ఇటువంటి వాళ్ల మీద దుర్ఘటనలకి సంబంధించిన వార్తలు, దృశ్యాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలు ఇంకా పెరిగిపోతాయి. వీళ్ళు మానసిక నిపుణుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. మనసును ఇబ్బంది పెట్టే వార్తల గురించి బయటకి మాట్లాడండి. మాట్లాడటం వల్ల మీలోని ఎన్నో బాధలు చాలా వరకు పోతుంది. మనసుని ఇబ్బంది పెట్టే వార్తలు గురించి బయటకి మాట్లాడండి. మాట్లాడటం వల్ల మీలోని బాధ చాలా వరకు పోతుంది. ఆందోళన చెందుతున్నప్పుడు శ్వాసకి సంబంధించిన వ్యాయామాలతో పాటు ఇమాజినరీ రిలాక్సేషన్ వంటివి కూడా చేయాలి. కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. మీ మనసుకు హాయి గొలిపే ప్రదేశాలను ఊహించుకొని రిలాక్స్ అవ్వండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ మనసులో నేను రిలాక్స్ అవుతున్నాను అనుకోవాలి. వార్త అనేది సమాచారం ఇచ్చేందుకే కాబట్టి మీ బుర్ర మీద ఒత్తిడి పడుతుందనిపిస్తే వెంటనే ఛానల్ మార్చేయండి. శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎలాగైతే అవసరమో మెదడుకు కూడా అంతే అవసరం. అందుకని సానుకూలమైన ఆరోగ్యకరమైన వార్తలను మాత్రమే మెదడుకు ఎక్కించుకోండి. ఒకవేళ దుర్ఘటన గురించి వార్త చూస్తే వెంటనే కామెడీ షో చూసేయండి. కాఫీ, ఆల్కహాల్ వంటివి తాగొద్దు. అర్ధరాత్రి పూట టీవీ అస్సలు చూడొద్దు. నిద్రపోయే సమయంలో నిద్రే పోవాలి అంతే. సమయం దొరికినప్పుడల్లా టీవీ ముందు కూర్చోకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ని పెంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా మీ బుర్ర వేరే విషయాల గురించి ఆలోచిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మానసిక నిపుణులను సంప్రదించాలి. అదండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మరో ప్రోగ్రామ్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే ప్రణీత.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.
2: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: పల్చబరచడం, నాట్లు వేయడం.
1: పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట.
0: ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్లు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని, అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు, అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ, ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
2: 3-7 ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీల్లో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్యంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
3: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా, స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా, శుభ్రంగా, చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలుపెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
2: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
3: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి

0: विष्णु FM 90.4
1: జొన్నలని మొలకెత్తించడం

0: మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకు ముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పలచబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: చెవి పూట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: మీ పాస్వర్డ్ 1, 2, 3, 4 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదు

ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

విసంతో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: హాయ్ లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. లిసనర్స్, మరి చాలా మంది ఎంతో ప్రయాసపడి ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలకు వెళుతూ ఉంటారు. తీరా దర్శనం సమయంలో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు. మరి దైవాన్ని చూసే అవకాశం ఉన్నా కళ్ళు మూస్తారు. అదే ఉత్తరాఖండ్ దేవల్ డెవలప్మెంట్ బ్లాక్ లోని వాన్ గ్రామంలో ఉన్న లాతో దేవుడి ఆలయంలో మాత్రం స్వామి ప్రతిమను చూడటానికి లేదు. కేవలం ఏప్రిల్ మేలో వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుని ఈ ఆలయంలో పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటాట. ఇక నందాదేవి సోదరుడైన లాతూ దేవుడిని మణిధరించిన నాగరాజు పెనవేసుకుని ఉంటాట. మన రూపాన్ని చూడకుండా నాగరాజు బుసల్ని వినకుండా ఉండటానికే గంతలు కట్టుకుంటారట. మరంతేకాదండి, వేలాదిగా తరలివచ్చే భక్తులు గుడి బయటే దేవుడికి నమస్కరించుకుని ఉత్సవాలు

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని

మోసం చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజినెస్ మరెవరైనా ఆలయానికి దేవుణ్ణి దర్శించుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మరి ఉత్తరాఖండ్లోని చూడమని ఆలయానికి మాత్రం దొంగతనం చేయడానికి వెళతారటండి. మరి నమ్మలేకపోతున్నారు కదూ, రూర్కీ సమీపంలో ఉన్న చూడామణి దేవి ఆలయంలో వందల ఏళ్లుగా ఈ ఆచారం ఉందట. మరి సంతానం లేని దంపతులు అమ్మవారి పాదాల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగలిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకమట. మరి సంతాన ఆలయంగా పేరొందిన ఈ గుడి గురించి ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉందండి. మరి లాంధోరా అనే రాజు వేటకు వెళుతుండగా చూడామణి ఆలయం కనిపించి అమ్మవారిని ప్రార్థించాట. ఇక తర్వాత అక్కడ చెక్క రూపంలో దర్శనమిచ్చిన ఆ అమ్మవారిని రాజు ఇంటికి తీసుకెళ్లగానే అతడి భార్య గర్భం దాల్చిందట. పండంటి బిడ్డకు జన్మనిచ్చాక ఆ దంపతులు అమ్మవారికి చెక్క బొమ్మను సమర్పించారట. అందుకే ఈ ఆలయంలో బొమ్మల్ని దొంగిలించడం, పిల్లలు పుట్టాక సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. లిజినెస్ మరొక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న

0: గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, మరి తెలుగు భాషకి ఆదికవి నన్నయ్య, మరి ఆయన ఆంధ్ర మహాభారతాన్ని రాసిన ఘంటం మన దగ్గర ఉందా అంటే అదెలా సాధ్యం అనుకుంటాం కదా. కానీ మలయాళ ఆదికవి తుంచెత్తు ఎళుత్తచ్చన్ వాడిన ఘంటం మాత్రం భద్రంగా దాచారటండి. అక్కడ దాచడమే కాదండి, దానికి ఏటా కూడా ఉత్సవం నిర్వహించి ఊరేగింపు కూడా జరుపుతారట. మరి ప్రపంచంలో ఓ కవి వాడిన కళాన్ని ఇలా ఊరేగించడం ఇంకెక్కడా లేదు అంటారు కేరళీయులు. మరి ఎళుత్తచ్చన్ 16వ శతాబ్దం వాడు. ఆయన సంస్కృత రామాయణాన్ని మలయాళ భాషలో ఆధ్యాత్మ రామాయణం అన్న పేరుతో రాశారు. నేటి మలయాళ లిపిని పరిచయం చేసింది కూడా ఆయనేనట. అందుకు కృతజ్ఞతగాని ఎళుత్తచ్చన్ కోసం సుమారు 5 ఎకరాల్లో ప్రత్యేక క్షేత్రాన్ని నిర్మించారు. మరి ఇది దాదాపు ఎళుత్తచ్చన్ గుడి లాంటిదే, కానీ ఇక్కడ ఆయన విగ్రహం కానీ చిత్రపటం కానీ ఏదీ ఉండదు. మరి ఆయన వాడిన ఘంటాన్ని పూజిస్తారు. ఏటా కూడా మాఘమాసంలో దానికి పెద్ద ఎత్తున ఉత్సవం అనేది నిర్వహిస్తారు. లిజనర్స్, మరి ఒక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

ఫోకస్ వింటున్నారు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై అది సంగతి కార్యక్రమాన్ని. మరి చాలా ఆలయాల్లో ఏనుగులు సేవలు అందించడం, ఉత్సవాల్లో పాల్గొనడం మనకు తెలిసిందే కదా. అందుకోసం ఏనుగుల్ని దేవాలయాలకు కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు కొందరు. అయితే ఈసారి కేరళలోని మరి ఇరిం జలకుళ శ్రీకృష్ణ ఆలయానికి ప్రాణం లేని ఏనుగును కానుకగా అందిస్తున్నారటండి. అదేంటి, బతుకున్నదాన్ని ఇస్తారు కదా అని సందేహం కదా. మరి అది ఏనుగు రూపంలో ఉండి యంత్రాల సాయంతో నడిచి రోబో, మరి రామన్ గా నామకరణం చేసిన ఈ రోబో చూడటానికి అచ్చం ఏనుగులాగే ఉంటుందండి. మరి రిమోట్ సాయంతో తొండం, చెవులు, తోక ఊపుతుంది. ఇక తొండంతో నీళ్లను వెదజల్లుతుంది. మావిటి అది పద్యలు ఉంటూ చెప్పింది చేసే ప్రాణమున్న ఏనుగులకు ప్రత్యామ్నాయంగా కొందరు భక్తులు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి రామన్ను తయారు చేయించారు. ఇక నడైరుత్తల్ అనే వేడుకలో భాగంగా ఆలయానికి ఈ రోబో ఏనుగులు సమర్పించారట. లిజినెస్, మరింతవరకు అది సంగతి కార్యక్రమంలో చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: लागे लागे
1: ओ लागे लागे लागे लागे मनसु लागे नी बही पे लागे लागे लागे प्राणम लागे नी बही पे लागे लागे
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్స మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: लखनऊ एफएम 90.4। హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4లో మస్త్ టైంపాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి అయితే నేను మీ ఆజ్య భవ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చేస్తాను. అంటే లెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4.
1: Sanjeev Home Your Care, Germany, Switzerland and high quality

0: చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిబోడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-7796-23-7295.
4: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
5: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
4: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: గురుశంకర్, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం.
4: గురుశంకర్ గారు ఎలా ఉన్నారు?
5: చాలా చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
4: నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి చాలా హుషారుగా అనిపిస్తున్నారు?
5: ఏం లేదు మేడం, హుషారుగా కొంచెం కూర్చున్నాను మేడం, అంటే ప్రశాంతంగా కూర్చున్నా, వర్షాలు లేవు, చాక మేడం.
4: మరి మరి ఈరోజు ఒక మంచి పొడుపు కథతో వచ్చాను, అడగమంటారా?
5: అడగండి మేడం.
4: నోరు లేదు కానీ మాట్లాడుతుంది, కాళ్ళు లేవు కానీ పరుగులు పెడుతుందట, మరి ఏమయ్యుంటుంది?
5: కాళ్ళు లేవు కానీ మళ్ళీ చెప్పండి మేడం ఒకసారి.
4: నోరు లేదు కానీ మాట్లాడుతుందట, కాళ్ళు లేవు కానీ పరుగులు పెడుతుంది, మరి ఏమయ్యుంటుంది?
5: నోరు లేదు కానీ మాట్లాడుతుంది. ఏంటి అబ్బా,
4: ఆలోచించండి.
5: సరే మేడం, మళ్ళీ మళ్ళీ సోతలు చెప్తారా, ఎవరైనా చెప్తారు?
4: ఓకే అండి, లాస్ట్ లో నేను ఆన్సర్ రివీల్ చేస్తాను.
5: ఓకే ఓకే మేడం.
4: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
5: ఈరోజు మీరే ఒక మంచి సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ వినిపించండి మేడం.
4: బ్యూటిఫుల్ సాంగ్? లేటెస్టా లేకపోతే ఎలాంటి పాటలు కావాలి మీకు?
5: లేటెస్ట్ లేటెస్ట్
4: లేటెస్టా? ఓకే అండి. మరి లిజనర్స్ తో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
5: మన లిజనర్ అందరికి హాయ్ చెప్పాలి మేడం. ఫస్ట్ కర్నూలు బ్రహ్మయ్య గారికి, పాలెం పోలయ్య, ఇస్మాయిల్ బాయ్, జాకిర్ బాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, నూనెపల్లి రామయ్య, అంటి వచ్చేసి అనంతపురం నుంచి పూజారి, ఆయన ఆయన పేరు ఇద్దరు ఉంది, పూజారి ధనంజయ, అంటి వచ్చేసి నరేంద్రారెడ్డి, శివదాస్ రెడ్డి, మస్తాన్ బాషా, వీళ్ళందరికీ పెద్ద హాయ్ మేడం, బాయ్ మేడం.
4: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాలాజీ, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: బాలాజీ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: వినలే మేడం, ఇప్పుడే.
0: అవునా, సరే మరి మీకోసం మళ్ళీ అడిగినా.
1: చెప్పండి మేడం.
0: నోరు లేదు కానీ మాట్లాడుతుందట, కాలు లేవు కానీ పరుగులు పెడుతుందట, మరి ఆన్సర్ ఏమై ఉంటుంది?
1: నోరు లేదు కానీ మాట్లాడుతుంది, కాళ్ళు లేవు కానీ
0: పరుగులు పెడుతుందట.
1: పరుగులు పెడుతుంది, కష్టమే మేడం. మీరే లాస్ట్ చెప్పండి, లేకుంటే శోధలేనే చెప్తారు.
0: ఓకే అండి, లాస్ట్ లో చెప్తాము. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఇది వంశానికి ఒకడు సినిమా మేడం.
0: ఆ మూవీ నుండి?
1: ఆ మూవీ నుంచి ఇది చిలకల పొడి, చికెనీ ముక్క అనే సాంగ్ ఉంది.
0: ఓకే అండి, చూస్తాం మరి.

0: లిజినెస్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
0: అవునా? మరి ఏమైనా వాళ్ళతో చెప్పాలనుకుంటున్నారా?
1: మన్నార్ నుంచి పుల్పాటి వెంకటేష్, నాగర్ కర్నూల్ నుంచి సత్తాపూర్ లక్ష్మయ్య, ముఖ్యంగా కర్నూల్ నుంచి బ్రహ్మయ్య, ఎందుకంటే ఆయన రికార్డ్ చేసి పంపిస్తాడు మాకు.
0: ఓకే.
1: ఈ సాంగ్ ఏంటంటే మేడం, ఒకటి విషయం చెప్తా నేను.
0: చెప్పండి.
1: ఈ బాలసుబ్రహ్మణ్యం చిత్ర వాయిస్ లో వింటున్న పాటలు అంటే చాలా ఇష్టం నాకు. చాలా ఇష్టం నాకు బాలసుబ్రహ్మణ్యం పాటలు అంటే చాలా ఇష్టం నాకు.
0: అవునండి, చాలా.
1: ఎట్లాంటి పాటలైనా పాడగలడు, కానీ అట్లాంటి పాటలు మాత్రం పాడే మనిషి మాత్రం మళ్ళీ దొరకడు మాకు.
0: అవునండి, నిజమే. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా?
1: ఇంకేం లే మేడం, ఇంతే మేడం.
0: ఓకే అండి.
1: మీ పేరు మేడం?
0: భవ్య అండి.
1: భాగ్యనా మేడం?
0: భవ్య. భవ్య.
1: భవ్య.
0: ఓకే.
1: ఇంతకుముందు మాట్లాడిన మేడం? ఇంతకుముందు.
0: అవునా?
1: అవును మేడం, మాట్లాడినా.
0: ఓకే అండి. మరి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు, అశోక్ మేడం, మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: మేడం సెల్ ఫోన్ అనుకుంటున్నాను మేడం.
0: సెల్ ఫోనా, ఎందుకంటారు?
1: అంటే దానికి నోరు లేదు, మాట్లాడుతుంది. ఇంకా చాలు లేకపోయినా పరిగెడుతుంది మేడం, ఎంత దూరం అయినా సెకండ్ లో అమెరికా వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్ గా వెళ్తుంది కదా, అదే అనుకుంటున్నాను.
0: అవునంటారా? మరి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: చెప్పండి మేడం. ఒక చిన్న రిక్వెస్ట్ మేడం.
0: చెప్పండి.
1: అంటే కొన్ని చాలా సార్లు నేను ఆన్సర్ వినట్లేదు మేడం, మరి అది మీరు చెప్పట్లేదు లేకపోతే నేను వినడం ప్రాబ్లం ఏమో గానీ లాస్ట్ లో చాలా వరకు చెప్పట్లేదు అనుకుంటున్నాను నేను. ఆన్సర్ మీరు చెప్తే అది కరెక్ట్ రాంగ్ మాకు కూడా అర్థం అవుతుంది
0: మేడం. సారీ అండి, ఇంకోసారి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: రిధమ్ మేడం, మూవీ నేమ్ అర్జున్ గారు, 2002 మూవీ. రిధమ్ మూవీ నేమ్, అర్జున్ గారిది. అది
0: యుగమా?
1: రిధమ్, రిధమ్.
0: ఆ మూవీ నుండి
1: గాలే నా వాకిటికి వస్తాయి.
0: ఓకే అండి. మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: లిజినెస్ అందరికీ హాయ్ మేడం.
0: ఓకే అండి.
1: అందరికి హాయ్ మేడం. ఒకరికి ఇద్దరు అంటే లిజినెస్ నేమ్స్ చెప్తే మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది, నాకు కాల్ కలవలేదు అని చెప్పేసి బాధపడే లిజినెస్ కూడా ఉంటారు. ఓకే మేడం గారు.
0: ఓకే లిజినెస్ అందరికి హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీత్రాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
0: చారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం. కాలు గలవక ఇప్పటికి 5 రోజులు అవుతుంది.
0: అయ్యో అవునా? మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: అడగండి మేడం.
0: అడగనా? నోరు లేదు కానీ మాట్లాడుతుందట, కాళ్ళు లేవు కానీ పరుగులు పెడుతుందట, మరి ఏమై ఉంటుంది?
1: గడియారం మేడం.
0: ఎందుకంటారు?
1: అవును, టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది. అది ఎప్పుడు పరుగులు తెస్తూనే ఉంటుంది ముళ్ళు.
0: అవునంటారా? భలే చెప్పారండి, అసలు అంత ఇన్స్టెంట్ గా.
1: మేడం
0: చెప్పండి.
1: ఇల్లాలు కలల్లో టిక్ టిక్ టిక్ గడియారం 12 అవుతుంది అనే పాట వినిపించండి సాంగ్.
0: ఓకే అండి, మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికీ పెద్ద హాయ్ మేడం.
0: ఓకే అండి, లిజినెస్ అందరికి హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: కళ్ళు తెరిచి చూడకపోతే సొగసు రేగి సొదగా ఉంది
1: చూద్దాం. అర్ధరాత్రి ఆలాపు నన్ను
0: మనసు విప్పి అడిగింది, అలసు చెయ్యరాదండి. మనసు విప్పి అడిగింది, అలసు చెయ్యరాదండి. దిండు కింద ఒక చెక్క దండగిల్ను చెప్పండి. అంతేనా చెప్పాడు మహానిద్ర మీకే వస్తున్నట్టు.
1: టిక్

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు హరినాథ్ రెడ్డి గారు?
1: బాగున్నాం మేడం. స్టాఫ్ అందరికి, విజయ మేడం గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలతో మేడం. సినిమా పేరు వచ్చి శంకర్ దాదా MBBS మేడం.
0: ఆ మూవీ నుండి
1: చైల చైల అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: ఆయన చెప్పినాడు మేడం, గడియారం అనే అనుకుంటాం, లేదా చివరిలో వింటాను మేడం మిగతాది సమాధానము.
0: ఓకే అండి. మరి లిజనర్స్ ఏమైనా చెప్పాలి?
1: ఈ పాట మీకోసం, మా కోసం, మా కుటుంబ సభ్యుల కోసం మేడం, వింటున్న అందరి కోసం.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్స్ అండి. లిజనర్స్ అందరికి హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ టెన్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

0: తెలిసింది.
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో నమస్తే, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి. మస్తాన్ భాషా మేడం, బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు భాషా గారు?
1: బాగున్నా మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: మంచిదండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: లేదు మేడం, ఇప్పుడే ఆన్ చేశాను, చెప్పండి.
0: సరే మరి అడుగుతున్నాను. నోరు లేదు కానీ మాట్లాడుతుంది, కాళ్ళు లేవు కానీ పరుగులు పెడుతుందట, మరి ఏమై ఉంటుంది?
1: నోరు లేదు మాట్లాడుతుంది, కాళ్ళు పరుగులు పెడుతుంది మేడం.
0: అవునండి.

0: ఒకటి చింక అయితే ఒకటి చింక అవుతాం లేదు,
1: ఆలోచించండి.
0: అదే ఒక్క సెకండ్
1: ఆలోచించండి.
0: మేడం సింక్ అవటం లేదు మేడం, ఒకటి ఏమో సింక్ అవుతుంది, ఇంకో పరిగెట్టే దగ్గరైనా పోతుంది, మాట్లాడే దగ్గరైనా పోతుంది.
1: అవునా, సరే మరి మీరు అలా
0: ఆలోచిస్తారు. మాకు కావాల్సిన పాట
1: చెప్పాలేం
0: బుల్లోడు,
1: ఒకసారి మళ్ళీ చెప్పరా, అర్థం కాలేదు.
0: బుర్రిపాలెం బుల్లోడు మేడం,
1: ఆ మూవీ నుండి
0: మాయదారి సచ్చినోళ్ళు అని ఆ పాట ఉంటది మేడం, చాలా ఫన్నీగా ఉంటది.
1: ఓకే ఓకే,
0: ఆ పాట మేడం ఫన్నీ కూడా కావాలి కాబట్టి జనాలకి.
1: ఓకే అండి.
0: మా ఫ్రెండ్స్ మేడం
1: చెప్పండి,
0: ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలే గారు, కర్నూలు ప్రేమయ్య గారు, మా ఆప్తమిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎస్ఎంఎస్ సర్దారభాయ్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, గురుశంకర్ గారు, అనుగుళం మోహన్ గారు, పున్నా వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, పూజారి ధనుంజయ్ గారు, అశోక్ గారు, హాజాభాయ్ గారు, వింటున్న శ్రోతలందరి కోసం మేడం, మీకోసం మా కోసం.
1: ఓకే అండి, మీ చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో నమస్తే అమ్మా, భల్లే చెట్టు తల్లి. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అమ్మా, ఎలా మీరు ఎలా ఉన్నారా చెట్టు తల్లి?
0: ఈసారి గుర్తుపట్టానండి.
1: సంతోషం. మీరు ఎప్పుడు గుర్తుపడతారు? నేను ఒక్కరోజే మర్చిపోయారు. మీరు ఎప్పుడు గుర్తుపడతారు? నేను మిమ్మల్ని ఎలా గుర్తుపడతాను? మీ అందరు ఆర్జీలు, మీ అందరు జిట్టు తల్లి కూడా నేను ఎప్పుడు ఎక్కడా ఎప్పుడోగా చెప్పుకుంటూ ఉండదు. మన రేడియో విషయంలో మీరే గుర్తుపడేస్తారు.
0: అవునండి అవును.
1: బంగారు తల్లి చిట్టు తల్లి ఎక్కువ నేనే కదా ఆ వర్డ్ వాడతాను.
0: అవునండి అవును. అందుకే
1: నా తర్వాత మా అమ్మగారు, మా అమ్మతో సమానమైన మా పిన్నమ్మగారు, బిమ్మారు పిన్నమ్మగారు వాడతారు. ఆ బంగారు తల్లి ఎక్కువ అంటారు. చిట్టు తల్లికి దేవుడు లేవు అంటారు. ఆవిడ స్టైల్ వేరు, కానీ నా స్టైల్ మీరు సంతోషపడతారు. పెన్నమ్మగారి స్టైల్ నేనంత ఇష్టపడతాను. నాకు చాలా ఇష్టం. పెన్నమ్మగారు మాట్లాడతారు తిట్టి తల్లి, తిట్టి తల్లికి టీవెళ్ళు అని మొదలు పెడతారు కాల్ మాట్లాడటం. చెప్పమ్మా.
0: మరి ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: ఒక్కసారి
0: సరే అండి. నోరు లేదు కానీ మాట్లాడుతుంది, కాళ్ళు లేవు కానీ పరుగులు పెడుతుందట, మరి ఏమై ఉంటుంది?
1: ఉత్తరం అనుకుంటానండి.
0: ఏంటండి
1: ఉత్తరం అంటారా?
0: అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పరా?
1: లెటర్ ఉత్తరం అంటారా?
0: అవునంటారా. ఎందుకు
1: అంటే ఉత్తరం మనం చదువుకుంటే దానికి నోరు లేకపోయినా దాంట్లో రాసిన విషయాలు మనం తెలుసుకుంటాం
0: కదా.
1: అది మాట్లాడకుండా మనకు విషయం తెలుస్తుంది కాబట్టి కాల్ లేకుండా పరిగెడతా అంటే మరి ఎక్కడ పోయాడు? పోస్ట్ మెయిల్ బట్టబడి చేసినప్పుడు అటు ఇటు ఓడి పెడుతుంది కదా.
0: అవునవును.
1: అది కరెక్ట్ అయిన ఆన్సర్ కాకపోయినా నాకు స్పాంటనెస్ గా వచ్చిన ఆన్సర్ చెప్పాను. మీరు సరైన సమాధానం చెప్తారు కాబట్టి ఎదురు చూస్తాను.
0: ఓకే అండి. మరి లాస్ట్ లో అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్తాను.
1: తప్పకుండా. నేను మీరు చెప్పిన సమాధానం బేరీజ్ వేసుకుంటాను, కరెక్ట్ కాదా తెలుసుకుంటాను.
0: మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ ఈ తరం మీకు బాగా తెలిసినటువంటి ఈ తరం నటీమణైనటువంటి హీరోయిన్ శ్రేయా శరణ్ భట్నాగర్ అనగా శ్రేయా పుట్టినరోజు అండి ఇవాళ. ఇవాళ సెప్టెంబర్ 11 శ్రేయ గారి పుట్టినరోజు అండి. శ్రేయ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపడుతున్నాను ముందుగా. అదేవిధంగా కొన్ని రోజులు ముందుకు వెళ్ళిపోయి మా తరానికి వెళ్ళిపోతే ఈవేళ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు వర్ధంతి అండి ఇవాళ.
0: ఓహో అవునా.
1: ఆ కృష్ణరాజు గారు మీకు పెద్దగా తెలియకపోయినా మా అబ్బాయి తెలుసు కదా ప్రభాస్ గారు.
0: తెలుసండి.
1: ఆ ప్రభాస్ గారు ప్రధాన గారు అండి. రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఆయన కూడా చాలా సినిమాలు నటించారండి. 1966 చిరకా గోరింకన సినిమా ద్వారా పరిచయం అయ్యారండి. 66 పరిచయమైన వారు అప్రసిద్ధంగా మంచి సినిమాల్లో చాలా సినిమాలు నటించారు. 2022-23 ఆ ప్రాంతంలో వారి అబ్బాయి, వారి తమ్ముడు గారు సూనాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఉప్పలపాడు వెంకట ప్రభాస్ రాజు గారు అనక ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ వారి ఆఖరి సినిమా అండి.
0: ఓకే అండి.
1: రాధేశ్యామ్ లో నటించారు. ఆ తర్వాత వారు చనిపోవడం జరిగింది. హలో.
0: వింటున్నానండి.
1: కృష్ణరాజు గారికి మళ్ళీ తెలియపరుస్తున్నాను. కృష్ణరాజు గారి మాట అడుగుతాను, ప్లే చేస్తారా?
0: చెప్పండి.
1: బొప్పిలి బ్రహ్మన్న ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి. ఊరాతి మనిషి నీతి మనిషి, ఇది జీవిత చదరంగం, ఇది మమతల రణరంగం, ఆలు బిడ్డల నీకు రాజు బంట్లు. ఆ పాట భలే ఎక్సలెంట్ గా ఉంటదండి. బొబ్బు బ్రహ్మలో బ్రహ్మన్న పాత్రలో వారు నటించిన తీరు నభూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు.
0: అవునా? అయితే నేను కూడా వింటాను.
1: తప్పకుండా వినండి. రేపు మరోసారి లైవ్ వచ్చినప్పుడు చాలా బాగుంది త్రిపుత్ర గారు చెప్పేసి మీ నోట నేను తప్పకుండా శపాస్ అనిపించి కొట్టాలనేది నా అభిప్రాయం.
0: ఓకే అండి.
1: డెడికేట్ చేస్తే వాళ్ళు పేర్లు చెప్పమంటారా?
0: సరే అండి చెప్పండి.
1: మా అత్తగారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, బొడ్డేటి జగన్నాథ మాస్టర్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, తర్వాత మంచు శాస్త్రిరావు గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, మంచు శాస్త్రిరావు గారితో పాటు బైపల్లి నాగేశ్వరరావు గారు, మస్తాన్ బాషా గారు, నరేందర్ రెడ్డి గారు, ఇంకా బంగార శంకరయ్య గారు, వీరందరి కోసం ఈ పాట డెడికేట్ చేస్తూ శ్రేయ గారికి, హీరోయిన్ శ్రేయ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ద్వారా నా ద్వారా తెలియపరుస్తూ, కృష్ణరాజు గారికి నివాళి తెలియపరుస్తూ, బొబ్బిలి బ్రహ్మ చిత్రంలో మా భవ్య

చాలా కృతజ్ఞతలండి. మీరు చెప్పిన వాళ్ళందరికి డెడికేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రూరుపాడు నుంచి మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: విన్నా మేడం. అది ఉత్తరం అనుకుంటున్నాను మేడం.
0: అవునా? సరే, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను. మరి ఈరోజు ఏ పాట?
1: ఖైదీ రుద్రయ్య సినిమా పేరు.
0: ఖైదీ రుద్రయ్య
1: కృష్ణ గారి మేడం.
0: ఆ మూవీ నుండి
1: మంజువాణి ఇంటిలో మేజవాణి అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి. మరి లిజినెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మా సోదరుడు బండారు తిమూర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, నిలమెల వెంకటరెడ్డి గారికి, మా బావది సోమనాథం జనార్దన్ గారికి, తపలా మస్తాన్ భాయ్ గారికి, ఎఫ్ఎం సర్దార్ భాయ్ గారికి, వీళ్ళందరికీ మేడం.
0: ఓకే అండి. మీ సోదరులందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: అడ్డమెవడు వస్తాడో కాసుకో.
1: ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అడిగిన క్వశ్చన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే ఉత్తరం అండి. ఇద్దరు ముగ్గురు అయితే చెప్పగలిగారు. మరి చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. మరి ఈ రోజు అయితే మంచి మంచి సాంగ్స్ వినేసాం, మంచి మంచిగా కబుర్లు చెప్పుకుందాం. మరి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: మోనికా మోనికా
1: దేశాన్ని ప్రేమించడం వేరు, ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చుండదు, ఐ లవ్ యూ సరదా తీర్పొద్ది.
2: ట్రైన్ పగలు ఎదురు చూసాయి క్షణం కోసం, కోటి దండాలు పెట్టుకున్నా.

0: சொல்லு மித்ரமா, பறித்து பிஞ்சு போயா?
1: நீ மாட்டல் நாவி இக்கோரிக்கு நாதி நுவு சிப்பே வேட்டே.
0: ஏம் நாக்குண்டதா கோரிக்கா? నీకు నా మీద ఎలా ఉందో నాకు నీ మీద అలాగే ఉంది. ఇది ప్రేము మోహము, మరొకటో మరొకటో. ఏ పేరైతేనే ఈ క్షణం నీతో ఉన్నా అది చాలు.

0: ఇలాంటి క్షణాలు
1: మరో క్షణం గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని వృధ చేయను. మళ్ళీ మళ్ళీ కలుస్తాము, మళ్ళీ ఇలా బ్రతుకుతాము, ఎవరికి తెలుసు? కలిసిన ప్రతిసారి ఇదే మోహం ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? ఈ క్షణం, ఈ మోహం, నువ్వు, నేను, ఈ సముద్రం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఆ కొండపైన ఉన్న మా భద్రమల్లడి మీద ఆన నేను కాయలు కాస్తుండగా ఒక్క మెతుకు కూడా పొలిమేర దాటుతూ చెప్తున్నా అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన భీకరమైన యోధుడిగా సింగనమల బెబ్బులి రణబాలి అవతారంలో కనిపిస్తున్న చిత్రమే రణబాలి. రాహుల్ సంకీర్త్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం ఇది. విజయ్ దేవరకొండ సరసన ఆయన భార్య రష్మిక నటిస్తున్నారు. నవి నేర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. టీసీరీస్ ఫిల్మ్స్ బ్యానర్పై గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. టీజర్లో రణబాలిగా విజయ్ దేవరకొండ విజృంభణ, ఆయన నట విశ్వరూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అన్నపూర్ణ దేశం రా, అన్నానికి కరువేందే, ఇదంతా మన భూమిని మింగడానికి 7 సముద్రాలు దాటొచ్చిన ఆ కరువు రాక్షసుడి ఆకలి అనే మాటలతో నాటి బ్రిటిష్ పాలకుల ఆకృత్యాల్ని కళ్లకు కట్టినట్టు సాగింది టీజర్. బ్రిటిష్ పాలనలో యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాయలసీమకు చెందిన సింగనమల బెబ్బులి రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. అక్టోబర్ 16 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆర్నాల్డ్ వోస్లు ఇందులో కీలక పాత్రను పోషిస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఒక జంట తమ మధ్యనున్న బంధాన్ని నిలబెట్టుకునే తీరే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని, కుటుంబంతో కలిసి చూసేలా స్వచ్ఛమైన వినోదంతో రూపొందించామని తెలిపారు కాందురాని. ఆయన హీరోగా రవి లోకరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే కళ్యాణం కమనీయం జీవితం. సాహితీ ఆవంచ హీరోయిన్, పైలా ప్రసాదరావు, కిషోర్ గుండాల నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 18 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ మధ్యనే హైదరాబాద్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర్, ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫేమ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన డైరెక్టర్ శ్రీధర్ గాడి, ఇప్పుడైన కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ ఈశ్వర్ రాజరాజు హీరోగా ఒక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. వెంకట్ తలారి నిర్మాత, నందిత లిఖిత హీరోయిన్స్, పూజిత పొన్నాడ, సింధు కాసారం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి క్లాప్ కొట్టి దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే హారర్ సినిమా అని చిత్రవర్గాలు తెలిపాయి. టూరిస్ట్ ఫ్యామిలీ, విత్లవ్ చిత్రాలతో సినీ ప్రియుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో అభిషంజీవన్, ఇప్పుడు ఆయన తదుపరిగా అగ్ర నటుడు శివరాజ్ కుమార్ తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గౌతమ్ శివరామన్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాని ఏ బాలమురుగన్ నిర్మిస్తున్నారు. శివాని నాగారం హీరోయిన్, యోగా లక్ష్మి, వినోద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్. పికాసోగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పికాసో అందరూ ఇష్టపడేలా మారుతుంది అనే క్యాప్షన్ తో కొత్త పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో బాంబు పేలల మధ్య సీమ టపాకాయలు నోట్లో పెట్టుకుని ధీమాగా కూర్చున్న శివరాజ్ కుమార్ అభిషాన్ల లుక్లు ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్.

0: సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడు మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. బలమైన భావోద్వేగాలతో నిండిన రొమాంటిక్ డ్రామా ఎల్యుబి అన్నారు డైరెక్టర్ మణికంఠ పెదమల్లు. ఆయన దర్శకత్వం నుంచి వస్తున్న ఈ తొలి చిత్రంలో పవన్ కేసరి ప్రాముఖ్య జంటగా నటిస్తున్నారు. మహేష్ కుమార్ శంక భగవాన్ నిర్మిస్తున్నారు. అబితే, జేడివి ప్రసాద్, సాయి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బివిఎస్ రవి క్లాప్ కొట్టగా చైతన్య రెడ్డి కెమెరా ఆన్ చేశారు. మణికంఠ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో పవన్ కేసరి మాట్లాడుతూ, ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో నిండిన రోమ్కామ్ ఇది. చాలా మంచి కథతో ముస్తాబవుతుంది, ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు. డిఎస్పీ ఎన్బరాజ్ సార్ వస్తున్నారు. ఖైదీలెవరూ బయటకు రాకూడదనే సంభాషణలతో హీరో సూర్య ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్ర ప్రపంచాన్ని పరిచయం చేసి టైటిల్ను ప్రకటించింది మూవీ టీమ్. సూర్య, హీరోయిన్ నజ్రియా జంటగా సూర్య 47 పేరుతో తెరకెక్కుతున్న చిత్రానికి సీన్ అనే టైటిల్ను ఖరారు చేశారు. నస్లిన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆవేశం ఫేమ్ జీతు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జ్యోతిక, సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 6 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే రాజ్యలక్ష్మి. సో వెల్కమ్ టు టీన్వర్. ఇవాళ టీన్వర్ ప్రోగ్రామ్ కి మేము మనకి మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425.
1: ప్రోగ్రామ్ లో ఫస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి అజయ్ గారి దర్శకత్వం వహించిన RX100 మూవీ నుంచి అనురాగ్ గారు ఆలపించిన పిల్లారా అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక కార్తికేయ గారు అయితే హీరోగా, పాయల్ రాజ్పుట్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే ప్రసాద్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసరి కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి రోహిత్ కర్ దర్శకత్వం వహించిన దిల్ వాలే మూవీ నుంచి అజిత్ సింగ్ ఆలపించిన జనం జనం అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక షారుఖ్ ఖాన్ అయితే హీరోగా, కాజల్ హీరోయిన్గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితా భట్టాచార్య గారు లిరిక్స్ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనర్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించ.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్మర్. సో లిజనర్స్, మన తిన్మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి సందీప్ రెడ్డి గారి దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ నుంచి హరిచరణ్ ఆలపించిన తెలిసేనే నా నువ్వే అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక విజయ్ దేవరకొండ అయితే హీరోగా, శాలిని పాండే హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రాంబాబు గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి రాధికారావు గారి దర్శకత్వం వహించిన సనం తేరీ కసమ్ మూవీ నుంచి మోహన్ గారు ఆలపించిన కీచుమే రిఫోటో అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక హర్షవర్ధన్ గారు అయితే హీరోగా, మౌరా హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే సమీర్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం మీ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద ప్రతి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్.

0: నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, పాస్టర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ గుడి దగ్గర, విశల్ మట్టూర్ భీమవరం.
2: సెల్ 9176126269.
0: వెల్కమ్ బ్యాక్ టు టీమ్ మర్చల్ లిజినెస్. మన టీమ్ మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి పరశురామ్ గారి దర్శకత్వం వహించిన గీత గోవిందం మూవీ నుంచి చిన్మయ్య గారు ఆలపించిన ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి ధర్మేష్ గారు దర్శకత్వం వహించిన ధడ్కన్ మూవీ నుంచి యజ్ఞిక్ గారు ఆలపించిన దిల్ నే ఏక్ కహా హై దిల్ సే అనే సాంగ్ అయితే మీరందరూ వినబోతున్నారండి. ఇక అక్షయ్ కుమార్ గారు అయితే హీరోగా, శిల్పా శెట్టి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే సమీర్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మీకోసం ఇప్పుడు చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఓకే లిజనర్స్, మరి మన థీమ్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మనం లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి రాజమౌళి గారి దర్శకత్వం వహించిన బాహుబలి 1 మూవీ నుంచి దీపు గారు ఆలపించిన దేవర అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక ప్రభాస్ అయితే హీరోగా, తమన్నా హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: ఓకే లిజనర్స్, మరి మన ఇవాళ్ళ థీమ్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేశారు కదండి. మళ్ళా తిరిగి రేపు ప్రసారమయ్యే థీమ్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.